శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 833 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 13వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 58 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ. శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్రశర్మ.
1: ఆ పరమేశ్వరుడు తాను సృష్టించిన వాటినన్నింటినీ ఒక నియతమైన నియమబద్ధమైన పద్ధతిలో ప్రవర్తించేట్లు శాసించాడు. ఆ ప్రకారంగానే గ్రహణ నక్షత్రాదుల గమనం, ఋతు పరివర్తనం, పశుపక్ష్యాదుల ప్రవృత్తి, వృక్షాలు పెరగడం నశించడం, పంటలు పండడం, ఇవన్నీ ప్రాకృతిక నియమాలను అనుసరించి ఒక క్రమపద్ధతిలో నడిచిపోతుంటాయి. అంతా నియమబద్ధంగా నడిచేట్లు చేసిన ఈశ్వరుడు ఒక్క మానవ బుద్ధికి మాత్రం పూర్తి స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను ఇచ్చాడు. అందుకనే ఒక్కొక్కని బుద్ధి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ బుద్ధిని కట్టడి చేయడానికై మనిషి తన విచక్షణాజ్ఞానంతో కూడిన వివేకంతో, సన్మార్గవర్తనంతో సద్వినియోగం చేసుకోవడానికి తగ్గ ధర్మాధర్మ ప్రబోధం, సద్గుణ అవలంబనకు కావలసిన జ్ఞానభాండాగారాన్ని కూడా అందించాడు. అది గ్రహించవలసిన అవసరం మానవుడికి ఏర్పడింది. లేదంటే మానవ జన్మ వృధా అవుతుంది. భవభూతి చెప్పినట్లు గుణపూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః అని లోకంలో సత్యం, ధర్మం, దయ, ప్రేమ ఇత్యాది సంలక్షణములు కలిగిన వాడే

గౌరవార్హుడు కాని, స్త్రీలింగ పుంలింగ భేదములు గాని, వయస్సు కాని, అర్హత ప్రమాణాలు కాని కావని చెప్పాడు. దీన్ని బట్టి గుణసంపదయే మానవ వికాసానికి మూలభూతం అవుతుందనడంలో వివాదం లేదు. ఆ సద్గుణములు బాల్యం నుండి విద్యార్థి దశ నుండి అలవర్చుకోవలసియున్నది. మొక్కై వంగనిది మ్రానై వంగున అని సదభ్యాసం చిన్నతనం నుండే రావాలి. దానికై తల్లిదండ్రులు పూనుకోవాలి. పెద్దవాడైన పిల్లాణ్ణి వ్యక్తిత్వ వికాస తరగతులకు పంపిస్తే సద్గుణ సంపత్తి కలుగుతుంది అనేది సందేహాస్పదమే. మన పురాణాలు, ఇతిహాసాలు, మహనీయుల చరిత్రలు ఇవన్నీ చెప్పాలి, చదివించాలి. నైతికత వైశిష్ట్యాన్ని తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత అటు తల్లిదండ్రులకు, ఇటు బోధకులకు ఉంది. మన పురాణ గాథలు గొప్ప లక్షణాలను బోధిస్తున్నాయి. బాలుడిగా ఉన్న ప్రహ్లాదుణ్ణి గూర్చి భాగవతంలో పోతన మహాకవి ఈ విధంగా పలుకుతాడు. తన యందున్నఖిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న మృత్యునికైవడి చే

0: ఆత్మవత్సలతను దీనులగా వచింతించువాడు, సములయడ సోదరస్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. ఇందులో ప్రాణులన్నింటినీ తనలాగానే భావించి భ్రమించే తత్వాన్ని, పెద్దలు గురువుల ఎడలా ఒక మృత్యుని వలె సాగిలబడి నమస్కార భావంతో మెలిగే వినయాన్ని, రోజువారీ గమనంలో పరస్త్రీమూర్తులు కనబడినప్పుడు తన తల్లిగా భావించే సంస్కారాన్ని, పేదలు నిరాశ్రయుల పట్ల రక్షించాలనే సద్బుద్ధిని, తన తోటివారి పట్ల సోదర భావనను, గురువులను దైవములుగా చూచే భావనను, వేళాకోళానికి కూడా అబద్ధం ఆడని సత్యనిష్టను, తన యొక్క పరిధి తెలుసుకుని ప్రవర్తించే సభ్యత ఇత్యాది సల్లక్షణములను ప్రహ్లాదుని యొక్క గుణగణాలను వర్ణించే కారణంగా మనకి చెప్తారు. ఇందులో ఎన్నో సద్గుణాలను ఇమిడ్చారు. నేటి కాలానికి ఇవి ఎంతో అవసరం.
1: సూక్తి సుధరున్నారు. సమర్పణ శ్రీ రాయపురు జగదీష్ చంద్ర శర్మ. సమయం 6:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. External Affairs Minister Dr. S. Jaishankar spoke to U.S. Secretary of State Marco Rubio and lodged a strong protest over the attacks by the U.S. Navy in the Gulf that killed 3 Indian mariners. In a post on social media platform, Dr. Jaishankar said such lethal actions against commercial shipping are not justified. The conversation comes days after 3 Indian crew members were killed in a U.S. strike on the Palau flag tanker MT Sethabelo off the coast of Oman, triggering a sharp response from New Delhi. The vessel had 24 Indian crew members on board, of whom 21 were rescued, while the 3 missing sailors were later confirmed dead. Following the incident, India lodged a strong protest with Washington and summoned the US charge d'affaires in New Delhi. Railways Minister Ashwini Vaishnav held a high-level review meeting with senior officials of Indian Railways on the Railway Recruitment Board RRB recruitment process. During the meeting yesterday, Mr. Vaishnav emphasized the need for a more transparent, accurate and technology-driven system. He also reviewed the progress made in shifting departmental examinations to computer-based test mode and said that more tablet-based examinations should be introduced to make recruitment faster, efficient and user-friendly. Defence Minister Rajnath Singh asserted that the exceptional performance of indigenous missile systems during Operation Sindoor is a testimony to the growing strength of India's defence research and development ecosystem. Inaugurating the Advanced Weapon System Complex at the Defence Research

సపోటా సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. సపోటా శాస్త్రీయ నామం ఎక్రస్ జపోటా. మన రాష్ట్రంలో ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ సపోటా అధికంగా సాగవుతోంది. సపోటాను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ కాబట్టి తోటలను తక్కువ పెట్టుబడితో పెంచి ఎక్కువ లాభాలు పొందొచ్చు. అంతేకాకుండా సపోటా పండ్లు అధిక శక్తిని, కాల్షియం అలాగే విటమిన్లని శరీరానికి అందజేస్తాయి. సపోటాని ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల సాగు చేయొచ్చు. దీనిని వర్షాధార పంటగా పెంచుతారు, కానీ మొక్కలు నాటిన మొదటి 3 సంవత్సరాల వరకు కూడా నీటిని అందించాలి.

కోస్తా ప్రాంతంలో పెరిగే సపోటా పంటకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇక అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్టయితే అన్ని రకాల నేలల్లో కూడా ఈ సపోటా పెరుగుతుంది. ఇసుక భూములు, అధిక చౌడు ఉన్న నేలల్లో, ఉప్పు నేలల్లో కూడా నాటుకోవచ్చు. సపోటాలో ప్రధాన రకాల్ని గనక మనం చూసినట్టయితే పాల సపోటా మన రాష్టంలో అధికంగా పెంచుతున్న ఈ రకం. గుత్తుగా కాపు కాసే రకం. పండు చిన్న పరిమాణంలో ఉండి తీపి ఎక్కువగా ఉంటుంది. ఇక క్రికెట్ బాల్ ఈ రకం విషయానికి వచ్చినట్లయితే పండ్లు పెద్దగా గుండ్రంగా ఉంటాయి, గింజలు అధికంగా ఉంటాయి. ద్వారపూడి రకం పండ్లు గుండ్రంగా చిన్నగా ఉంటాయి. కాలీపత్తి రకం ఎక్కువ దిగుబడినిచ్చే రకం, తోలు మందంగా ఉంటుంది. ఇక పీకేఎం 1 దీన్ని హై డెన్సిటీ పద్దతిలో నాటడానికి అనుకూలం. చెట్లు పొట్టిగా ఉంటాయి. పీకేఎం 3 ఈ రకం పండ్లు కోలగా మధ్యస్థంగా ఉండి మెత్తటి కండను కలిగి ఉంటాయి. DHS 1, DHS 2 రకాల కాయలు కోలగా పెద్దగా తీయగా ఉంటాయి. వీటితో పాటుగా గురవయ్య గుత్తి, తగరంపూడి వంటి రకాలు కూడా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక నాటే విషయానికి వచ్చినట్టయితే నాటడానికి ఎటు చూసినా 1 మీటర్ గుంతల్ని తీసి తవ్విన మట్టికి బాగా చివికిన 30 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల 2% పెరాథియాన్ పొడి మందు కలిపి గుంతల్ని నింపుకోవాలి. అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటుభాగం భూమి పైకి ఉండే విధంగా నాటుకోవాలి. నాటిన మొక్కలకి పాదులు చేసి నీరు పోసి మొక్కలు గాలికి ఒరిగిపోకుండా కర్రపాతి ఊతమివ్వాలి. వేరుమూలం నుంచి పెరిగే పక్క కొమ్మల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. సపోటా తోటలో ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే 1 నుండి 3 సంవత్సరాల వయసు గల చెట్లకి 50 గ్రాముల నత్రజని, 20 గ్రాముల భాస్వరం, 75 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటుగా 25 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. అలాగే 4 నుండి 5 సంవత్సరాల వయసు గల చెట్లకి 100 గ్రాముల నత్రజని, 40 గ్రాముల భాస్వరం, 150 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటుగా 50 కిలోల పశువుల ఎరువుని వేసుకోవాలి. 5 నుండి 8 సంవత్సరాల వయస్సు గల చెట్లకి 200 గ్రాముల నత్రజని, 80 గ్రాముల భాస్వరం, 300 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటుగా 50 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. 8 సంవత్సరాలు ఆ పైన వయస్సు గల చెట్లకి 400 గ్రాముల నత్రజని, 160 గ్రాముల భాస్వరం, 450 గ్రాముల పొటాష్తో పాటుగా 50 కిలోల పశువుల ఎరువుని వేసుకోవాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే మొక్కలు నాటిన 2 సంవత్సరాల వరకు నీటి ఎద్దడి రాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి తడిపెట్టుకోవాలి. ఎదిగిన చెట్లకి 30 రోజులకు ఒకసారి తడిపెట్టుకోవాలి. డ్రిప్ పద్దతిలో నీరు ఇచ్చినట్టయితే ప్రతి చెట్టుకి వాతావరణాన్ని బట్టి 60 నుండి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు ఇవ్వాలి. లేత తోటల్లో, కాపుకు వచ్చిన తోటల్లో వేరుశనగ, కాయగూరలు సాగు చేసుకోవచ్చు. కలుపు నివారణకి గ్లైఫోసైట్ మందుని లీటర్ నీటికి 5 నుండి 8 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇక సపోటాలో కొమ్మ కత్తిరింపుల విషయానికి వస్తే మొక్కలు నాటిన 1 సంవత్సరాలు సరైన రూపు తెచ్చేందుకు కత్తిరింపులు అవసరమవుతాయి. ఎదిగే మొక్కలకి 3 అడుగుల్లోపు ప్రధాన కాండం మీద ఉన్న కొమ్మల్ని తొలగించి ఆ తర్వాత 4 నుండి 5 కొమ్మల్ని ఉంచితే చాలు. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మల్ని, లోపలి భాగంలో గుబురుగా పెరిగిన కొమ్మల్ని, నేలను తాకే కింది కొమ్మల్ని కత్తిరించుకుంటూ ఉండాలి. మొదటి 4 ఏళ్ల వరకు పూతను తొలగించాలి. అలాగే పక్వానికి వచ్చిన కాయలపై ఉన్న పొట్టు వంటి పదార్థం రాలిపోయి కాయలు బంగాళదుంపల్లాగా ఉన్నప్పుడు కోతకి వచ్చినట్టుగా గమనించి కోసుకోవాలి. అటువంటి కాయల చర్మాన్ని గోకినప్పుడు కండ పైభాగం ఆకుపచ్చగా కాకుండా పసుపు పచ్చ రంగులో ఉంటుంది. పక్వానికి వచ్చిన కాయలు చివర సన్నటి ముళ్ళు చేతితో తాకగానే ఊడిపోతుంది. ఈ విధంగా పరిపక్వమైన కాయల్ని చూసుకుని కోసుకోవాలి. సాధారణంగా 10 ఏళ్ల వయసున్న చెట్టుకి 1500 వరకు కాయల్ని, 15 ఏళ్ల వయసు పైబడిన చెట్లకి 2500 కాయల్ని, అలాగే 25 ఏళ్ల వయసు పైబడ్డ చెట్లకి 3000 వరకు కాయల్ని దిగుబడిగా ప్రతి సంవత్సరం పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పండించే కూరగాయల్లో టమాటో 1. మన రాష్టంలో కూడా అన్ని జిల్లాల్లోనూ సంవత్సరం పొడవునా టమాటో సాగవుతోంది. టమాటాలో ఇప్పుడు అధిక దిగుబడినిచ్చే సంకరజాతి రకాలు సాగులో ఉన్నాయి. వీటికి సరైన ఎరువులు, నీటి యాజమాన్యం చేపట్టి అధిక దిగుబడులతో పాటు నీరు,
ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకోవచ్చు.

చేయవచ్చు. తక్కువ ఎరువులు వేసి ఎక్కువ దిగుబడి తీసుకున్నట్టయితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం ప్రతి కిలో ఎరువుకు చేసిన ఖర్చు కూడా సమర్థవంతంగా తిరిగి దిగుబడి రూపంలో మనకి రావాలి. సాధారణ పద్దతిలో వేసే ఎరువుల యాజమాన్యంలో మనం భూమిలో ఎరువును వేసి నీరందిస్తాం. దీనివల్ల చాలా వరకు ఎరువు మొత్తం నీటిలో కరిగిపోయి కొంత మొక్కలకి కొంత భాగం భూమి లోతు పొరల్లోకి ఇంకొంత భాగం ఆవిరి రూపంలోనూ వృధా అయిపోతుంది. అలాగే పొలంలో ఉన్న అన్ని మొక్కలకు సమానంగా అందదు. కొన్నిసార్లు ఎరువు వేసిన 2-3 రోజులకి అధిక వర్షాలకి ఎరువు మొత్తం ఒక్కసారిగా కరిగిపోయి నీటితో వృధాగా పోతుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న ఆధునిక పద్ధతుల్లో డ్రిప్ పద్ధతి చాలా లాభదాయకమైంది. డ్రిప్ పద్ధతిలో నీటిలో కరిగే ఎరువుల్ని కూడా పంటలకి అందించవచ్చు. ఈ విధానాన్ని ఫెర్టిగేషన్ అంటారు. టమాటో సాగులో ఫెర్టిగేషన్తో కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ప్రతి మొక్కకు ఎరువు ఒకే సమయంలో ఒకే మోతాదులో సమానంగా అందజేయగలుగుతాము. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, కూలీల ఖర్చు తగ్గుతుంది, అలాగే మొక్కలకు ఏ దశలో ఎంత కావాలో ఆ దశలో తగినంత మోతాదుగా అందించవచ్చు. భూగర్భ జలాల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన టమాటో సాగు చేసుకోవచ్చు. మనకు మార్కెట్లో ఫెర్టిగేషన్కు నీటిలో కరిగే సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ప్రత్యేకంగా ఉంటాయి. వీటి ఖరీదు ఎక్కువ. భాస్వరం చివరి దుక్కులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాలి. ఇక ఫెర్టిగేషన్ చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యల విషయానికి వచ్చినట్టయితే, ఫెర్టిగేషన్ చేయడానికి బిందు సేద్య పద్ధతి పొలంలో తప్పనిసరిగా ఉండాలి. నీటిలో కరిగే ఎరువులు మాత్రమే వాడుకోవాలి. దీనికి తగిన అనుభవం ఉండాలి. డ్రిప్పర్లు మూసుకుపోతూ ఉంటాయి కాబట్టి వాటిని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు అన్ని ఎరువుల్ని కలిపి వాడుకోలేము. కాల్షియం నైట్రేట్తో ఫాస్ఫేట్ లేదా సల్ఫేట్ వాడుకోకూడదు. డై అమ్మోనియం ఫాస్ఫేట్ కాని, ఫాస్ఫరిక్ యాసిడ్ ని గాని, ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్ వంటి వాటితో కలిపి వాడుకోకూడదు. మన దేశంలో బోర్ల ద్వారా వచ్చే నీరు మాత్రమే బిందు సేద్యానికి వాడుతున్నాం, కాని కాలువలు చెరువుల నీటిని వాడడం లేదు. సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ కొద్దిగా ఖరీదు ఎక్కువగా ఉంటాయి. మోతాదు ముందుగా లెక్కగట్టి వీటిని వాడుకోవాలి.

ఈనాటి పొలం పొలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్దికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ది, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం 1,26,00,000,000 ను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ

0: అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవతేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య మూడో లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధూర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన DG100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: that we need to prepare the young minds for the next generation technologies, generation industries, ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పనిదినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదైతే దయచేసి అందరూ ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకుని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదిలో అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు.

0: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో అధికారులకు విబిజీరామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈరోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలురెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః స్లోవాక్ గణరాజ్యం ప్రతి ప్రస్థాష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అస్యాం యాత్రాయాం స్లోవాక్ దేశస్య ప్రధానమంత్రిణా ఫికో ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి, తథా చ సహకారస్య నూతనాన్ మార్గాన్ అన్వేషయిష్యతి. ప్రవాసావధౌ ప్రధానమంత్రి రాష్ట్రపతినా పెలిగ్రిని ఇత్యనేన సహాపి మేళనం కరిష్యతి. ద్వైపాక్షిక వ్యాపారే నిరంతర వృద్ధేః దృష్ట్యా ప్రధానమంత్రిణః యాత్రాయాః మహత్వం వర్ధతే. యచ్చతుర్విశత్యధికద్విసహస్రతమే వర్షే 1 బిలియన్ US డాలర్ పరిమితం అతిక్రమ్య గతవర్షే 8.5 బిలియన్ US డాలర్ పరిమితం ఆసీత్. అనయా యాత్రయా యూరోపీయ సంఘస్య సదస్య రాష్ట్రైః సహ సహకారం సుదృఢం కర్తుం భారతస్య ప్రతిబద్ధతాం అపి సుదృఢం భవిష్యతి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్య దెహ్రాదూననగరస్య భారతీయ సైన్య అకాదమ్యాం పాసింగ్ ఔట్ పరేడ్ ఇత్యస్య సమీక్షాం కరిష్యతి. అస్మిన్ వర్షే పాసింగ్ ఔట్ పరేడ్ ఇతీదం ఐతిహాసికం భవిష్యతి, యస్మిన్ ప్రథమవారం మహిళాః పురుషైః సహ పథసంచలనం కరిష్యంతి. అస్మిన్ భవ్య సమారోహే 500+ పురుషాః మహిళాః చ అంతిమం పదం స్వీకృత్య భారతీయ సేనాయాం అధికారిత్వేన నియుక్తాః భవిష్యంతి. భారతీయ సైన్య అకాదమ్యాః పాసింగ్ ఔట్ పరేడ్ న కేవలం సైన్య పరంపరా అస్తి, అపితు రాష్ట్ర సేవాయాం సమర్పితానాం యువాధికారిణాం కృతే నూతన యాత్రయాః ఆరంభోపి అస్తి. కేంద్రీయ గురు ఉద్యోగ ఇస్పాత మంత్రిణా HD కుమారస్వామినా ఉక్తం యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వినిర్మాణ ఆధారిత వృద్ధేః వృత్త్యావసర నిర్మాణస్య చ విషయే అభూతపూర్వ

0: पूर्वं महत्त्वं प्रदत्तम् येन औद्योगिकवृद्धिः त्वरिता अभवत् बृहद् वृत्त्यावसराश्च कल्पिताः विदेशमन्त्रिणा डॉक्टर एस जयशंकरेण अमेरिकादेशस्य विदेशसचिवेन मार्को रूबियो इत्यनेन सह वार्तालापं कृत्वा गल्फप्रदेशे यूएस नौसेनया कृताक्रमणस्य विषये प्रबलं विरोधं प्रकटितम् यस्मिन् त्रयः भारतीयाः नाविकाः मृताः सामाजिकान्तर्जालीये पटले एकस्मिन् लेखे डॉक्टर जयशंकरः अवदत् यत् वाणिज्यिक नौवहनं विरुद्धं एतादृशानि प्राणघातक आक्रमणानि न्यायोचितानि न सन्तीति ओमान तटस्य तटे पलाउध्वजयुक्तस्य एमटी सेटेबेलो जलयानस्य उपरि अमेरिकादेशस्य आक्रमणे भारतीयदलस्य त्रयः सदस्याः मृताः येन नवदिल्ल्यात् तीक्ष्ण प्रतिक्रिया प्रदत्ता रक्षामन्त्री राजनाथसिंहः दृढतया उक्तवान् यत् ऑपरेशन सिन्दूर अभियानस्य समये स्वदेशीय प्रक्षेपास्त्राणाम् असाधारणं प्रदर्शनं भारतस्य रक्षाशोधस्य विकासपर्यावरणव्यवस्थायाः वर्धमानशक्तेः प्रमाणम् अस्ति रक्षा अनुसंधान विकास संघटनस्य रक्षा अनुसंधान विकास प्रयोगशालायाम् उन्नतास्त्र प्रणाली परिसरस्य उद्घाटनावधौ रक्षामन्त्रिणा उक्तं यत् शक्त्यै शान्तेः आवश्यकता अस्ति तथा च तस्याः शक्तेः सर्वाधिकः विश्वसनीयाधारः आत्मनिर्भरता एवास्ति दिल्ली एनसीआर क्षेत्रे गतरात्रौ निरन्तरं द्वितीयरात्रौ प्रचण्डवृष्टिः अभवत् वृष्ट्या सह मेघगर्जनं तीव्रवायुः विद्युद्योतनं चाभवत् भारत ऋतु विज्ञान विभागेन दिल्ल्याः तथा समीपस्थानां क्षेत्राणां कृते रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता अस्ति आईएमडी इत्यनेन सावधानं कृतं यत् आर्द्रकालः अनुवर्तयितुं शक्यते अग्रिमेषु कतिपयेषु दिनेषु मेघवृष्टिः निरन्तरं भवितुमर्हति क्रिकेट क्रीडायाम् अद्य हिमाचल प्रदेशस्य धर्मशालायां तिसृणाम् ओडीआई क्रीडायां श्रृंखलायाः प्रथमायां क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखीकरिष्यति क्रीडा सार्धैकवादने आरभ्यते इति वार्ताः
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్యపఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం సందర్భంగా డాక్టర్ శాంతికిరణ్ గారితో పరిచయం ఉంటారు. అనంతరం హృదయ సంబంధ వ్యాధులు రాకుండా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్న అంశంపై డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:30 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం వింటారు. శ్రీ అన్నవరపు రామస్వామి గారు వయోలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగ సహకారం. 10:00 వసుదేక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 11:30 9 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన పోటీల్లో బహుమతి పొందిన శ్రీమతి ఎన్ కళ్యాణ్ కుమార్ గారితో పరిచయం వింటారు. 12:10 లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12:40 లలిత సంగీత కార్యక్రమంలో గుడిపాటి హరికృష్ణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో అనుకూలం శ్రీమతి చెలసాని వసుమతి గారి కథనిక వింటారు. అనంతరం లలిత గీతం. అనంతరం పనసపండు వలన

సభలు విశేషాలు వింటారు, 2:30 లలిత గీతాలు వింటారు, 3 టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు, 4 యువలయ క్విజ్ కార్యక్రమం, 4:30 కుడేదాన్ 8వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీసాయి. 4:45 శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు, 5 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్లు ప్రాధాన్యత గురించి డాక్టర్ డి సందీప్ రాజా గారితో పరిచయం వింటారు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పంటసీమల కార్యక్రమంలో రైతు స్థాయిలో ఎరువుల్లో కల్తీ కనుగొనే పద్ధతుల గురించి డాక్టర్ పి మధువని గారితో పరిచయం వింటారు, అనంతరం జానపద గీతం, అనంతరం ఎంసీఎం 125 కొత్త వరి రకం వివరాలు వింటారు, 7:45 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు, 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు, 10 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి సమర్పణ. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:45 రేపటి ప్రసార విశేషాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ఢిల్లీ
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్దత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థకు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్ద తంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
2: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. क्या 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
1: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో ఫలావు జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కొద్దిసేపటికి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్

0: అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునఃపరీక్షను పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు, అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6, 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పీవీ సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్దమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 40వ శ్లోకం.

పృథివ్యాం భూలోకంలో గాని, దివి వా స్వర్గలోకంలో గాని, పునః మరియు దేవేషు వా దేవతలలో గాని, యత్ ఏ పదార్థము, ఏభిహి ఈ ప్రకృతిజైహి అనగా మూల ప్రకృతి నుంచి పుట్టిన, త్రిభిహి గుణైహి అనగా త్రిగుణాల చేత, ముక్తం స్యాత్ అనగా విడువబడినది అవుతుందో, తత్ అటువంటి, సత్వం జడ పదార్థం గాని చేతన పదార్థం కాని న అస్తి లేదు. న తద్

అర్జున, చాలా పదార్థాలను గుణపరంగా విభజించి చూపించాను. ఇంతెందుకు? సృష్టి మొత్తం మీద ఇటు భూలోకంలో గాని అటు స్వర్గలోకంలో గాని ఇటు మానవులలో గాని అటు దేవతలలో గాని ప్రకృతిజన్యాలైన త్రిగుణాలతో సంబంధం లేని జీవి లేదు, జడపదార్థము లేదు. ఈ విభజన దేనికంటే కర్మత్యాగం మంచిదా చెడ్డదా అనే విషయం తేలడం కోసం. కర్మ అనేది ప్రాపంచిక పదార్థాల మీద, మానవుల మీద, దేవతల మీద ఆధారపడి ఉంది. ఈ మూడు త్రిగుణమయాలే అని చెప్పడం కోసం భగవానుడు ఇప్పటి వరకు కొన్ని ప్రధానాంశాలను త్రిగుణపరంగా విభజించి చూపించాడు. కర్మకు మూలమైన సమస్త పదార్థ మానవ దేవతలందరూ త్రిగుణమయులే కనుక వీరిలోంచి జన్మించే ప్రతి కర్మ త్రిగుణమయమే. ప్రకృతి అంటేనే త్రిగుణాలు కదా. త్రిగుణాలు మూడు సామ్యావస్థలో ఉన్నప్పుడు దాని పేరు మూల ప్రకృతి. అది క్రియాకారి కాదు. గుణాలు విషమ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సృష్ట్యాది క్రియలు జరుగుతాయి. వైషమ్యావస్థలో ఉన్న గుణాలు మూల ప్రకృతి యొక్క వికార రూపాలు కనుక వాటిని ప్రకృతి జన్యాలు అనడంలో తప్పులేదు. అందుకే భగవానుడు ఇక్కడ వైషమ్యావస్థలోని గుణాలను గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాడు. ఇది ఈ శ్లోకంలో మనం గమనించవలసిన విషయం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

కార్యక్రమం లేపడు. పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చెండూరు మాణిక్యరావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కవిగానివా నివ్రాతయు నవరసభావములు లేని నాతుల వలంపు తవిలిచను పందినేయని వివిధాయుధ కౌశలంభు హృదారా సుమతి. కవిగాని వ్రాతయు నవరసభావములు లేని నాతుల వలంపు తవిలిచను పొందినేయని వివిధాయుధ కౌశలంభు హృదారా సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, ఇక్కడ ఏమంటున్నాడంటే అండి సుమతి శతకర్త, కవిగానివా నివ్రాతయు అంటే అందులో నవరసభావాలు అన్నీ పలిగించకపోయినా ఏదో ఒకటి అందులో ఉండాలి. ఏ రసము లేకుండా ఒక పేరాన ముక్కలు చెక్కలు చేసేసి దాన్ని కవిత అని చేయమంటే అది కవిత కాదు, అతను కవి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని కవిగా పరిగణించలేము. అంటే కవిగాని వ్రాతయు అతను రాసిన దాన్ని మనం కవి రచనగా పరిగణించలేము. ఇక రెండవది నాతుల వలంపున్ అంటే అతివలు, అతివుల వలంపున్ యువతల యొక్క ప్రేమ, అక్కడ కూడా నవరసభావాలు ఉండాలి. ఇప్పుడు ఊరికే ఎడమొహం పెడమొహంగా ఇబ్బడి ముబ్బడిగా ఎప్పుడు కసురుకుంటూ అయితే ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు నవ్వుతూ అంటే అసందర్భ ప్రేలాపనలు చేస్తూ ఉంటే అది ప్రేమ కాదు. ప్రేమలో కూడా ఆ జంటను చూస్తే ముచ్చట వేయాలి, మనకు చిరాకు వేయకూడదు. అలాంటి ప్రేమ ఉంటే మనకి కళ్ళగింపుగా చూడముచ్చటగా ఉంటుంది. అలా లేకుండా ఉన్న ప్రేమ వృధ, అంటే దాన్ని ప్రేమగా పరిగణించలేము. అలాంటి యువతుల దగ్గర ఉండే ప్రేమను ప్రేమగా పరిగణించలేము. ఇక మూడవది తవిలి చను పొందినేయని, మన ముందు ఒక అడవి పంది పరిగెత్తుతూ ఉంది, మనమేమో యుద్ధంలో ఆరితేరిన వాళ్ళం, గద యుద్ధంలోనూ కత్తి యుద్ధంలోనూ విల్లంబులోనూ అంటే బాణం వేయడంలోనూ అన్నిటిలోనూ మనమేమో ఆరితేరిన వారు. మన ముందేమో వేటాడాల్సిన జంతువు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని చంపలేకపోతే వివిధాయుధ కౌశలంబు హృదారా సుమతి, నీ ముందు వెళ్లే వేట వస్తువును నువ్వు చంపలేకపోతే నీ నైపుణ్యం నీ కౌశలము వృధా. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే అండి, సందర్భానుసారంగా మనకు వచ్చిన నైపుణ్యాన్ని ప్రదర్శించకపోతే ఆ విద్య వృధా. కవిత్వం రాసేటప్పుడు కవి రాసేటప్పుడు నవరసాలని పలికించాలి. అన్ని రసాలు పలికించకపోయినా కొన్ని రసాలనైనా తన రచనలో పలికించాలి, చూపించాలి. అతివలు కూడా అంతే, ప్రేమ చూపించేటప్పుడు కొంటెగానో లేకపోతే సరసంగానో విరసంగానో అలక ద్వారానో ప్రేమ ద్వారానో హాస్యం ద్వారానో కొన్నిసార్లు మునికంటి కోపం అంటాం కదండి, అంటే ఆ కోపంలో కూడా ప్రేమ కనపడుతుంది. ఇంటికి ఆలస్యంగా వెళితే కోపపడతారు, అంటే ఆ కోపం నువ్వు ఆలస్యంగా వచ్చావని కాదు, నువ్వు రాకపోతే మేము ఎంత కంగారు పడ్డాము అనే దుగతతో వచ్చిన కోపమే కానీ ప్రేమతో వచ్చిన కోపమే కానీ మన మీద నిజంగా ఉండే కోపం కాదు. అంటే ప్రేమ చూపించడంలో కూడా కోపం, అంటే అటువంటి అతివలు నవరసాల్లో ఏదో ఒక రసం ద్వారా ప్రేమ చూపించాలి. అలా కాకుండా ఊరికే వికారంతో నైరాశ్యంతో ప్రేమ చూపించారనుకోండి, వచ్చావా కూర్చో తిన్నావా ఇట్లా అంటే అది చూడముచ్చటగా ఉండదు. అలానే వివిధాయుధ కౌశలంబు, ఆయుధ విద్యలో ప్రజ్ఞ గలవాడు, నైపుణ్యం గలవాడు, ఎలాంటి నేర్పరితనమైన వృధారా వ్యర్థమురా నవరసభావములు లేకుండా కవిత్వము నేర్వని వాడు రాసిన వ్రాతయు, నవరసభావము లేని స్త్రీ యొక్క ప్రేమ, తనకు ముందుగా పరిగెత్తుచున్న పందిని కొట్టలేని మానవుని నానావిధ ఆయుధముల యొక్క వాడుటలో నేర్పరితనము, ఇవన్నీ వృధా వ్యర్థము. ఇప్పుడు కవిగాని వాడు కవిగా ప్రవర్తిస్తే రేపు పొద్దున పండితుల సభలో మాట్లాడాల్సి వస్తుంది, అప్పటికప్పుడు చెప్పాల్సి వస్తుంది, అతను అభాసు పాలవుతాడు. ప్రేమ నటిస్తే యువతులు నిజంగా ప్రేమించాల్సిన చోట ప్రేమ లేదని బయటపెడితే అప్పుడు ఆ యువతులు కానీ యువకుడు కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే నైపుణ్యం లేనిదని నటిస్తే అడవి పంది వచ్చి మీద పడి రక్కేస్తుంది. అంటే మనకు వచ్చిన విద్యను కూడా సందర్భానుసారంగా ఎప్పుడు మన విద్యను ప్రదర్శించాలో అప్పటి తప్పనిసరిగా ఆ విద్యను ప్రదర్శించాలి, లేకపోతే ఆ విద్య వృధా. చివరిగా పద్యం కవిగానివా నివ్రాతయు నవరసభావములు లేని నాతుల వలంపు తవిలిచను పందినేయని వివిధాయుధ కౌశలంభు వృధారా సుమతి. కవిగానివా నివ్రాతయు నవరసభావములు లేని నాతుల వలంపు తవిలిచను పందినేయని వివిధాయుధ కౌశలంభు వృధారా సుమతి. స్వస్తి.

0: మీరింతవరకు పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చెండూరు మాణిక్యరావు. కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం సందర్భంగా డాక్టర్ శాంతికిరణ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త బి వెంకటేశ్వర్లు.
1: ప్రతి సంవత్సరం జూన్ 13న అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే. చర్మం, తల వెంట్రుకలు, కంటి చూపు కలిగేటువంటి సమస్యల ఆల్బినిజంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు మనోధైర్యం కల్పించటం, వాళ్ళని గౌరవించుకోవడం, వారి పట్ల వివక్షను రూపుమాపడం, జన్యుపరమైనటువంటి ఈ సమస్య పట్ల ప్రజల్లో అవగాహన కల్పించటం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే అసలు ఈ ఆల్బినిజం అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, చికిత్సా విధానాలు, నివారణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఆ వివరాలన్నీ మనకు వివరించడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ శాంతికిరణ్ గారు. నమస్కారం డాక్టర్ శాంతికిరణ్ గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ శాంతికిరణ్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ చర్మ వ్యాధుల వైద్య నిపుణులు, డెర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు మిమ్మల్ని, వైద్య సేవలు అందిస్తున్నారు కదా. డాక్టర్ గారు చెప్పండి, ఆల్బినిజం అని చెప్పి అంటుంటారు, ఈ ఆల్బినిజం అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది?
2: ఆల్బినిజం అనేది ఒక అరుదైన జన్యుపరమైన పరిస్థితి. వ్యాధి అనడం కన్నా ఒక జన్యుపరమైన పరిస్థితి, ఒక సమస్య అనుకోవడం కరెక్ట్. దీనిలో ఏంటి అంటే మన చర్మం కానీ, జుట్టు కానీ, కళ్ళు కానీ రంగు లేకుండా ఉంటాయన్నమాట. అంటే పూర్తిగా తెల్లవగా కానీ, జుట్టు అయితే బ్లాండ్ హెయిర్ అంటే గోల్డ్ కలర్ హెయిర్ కానీ అలా ఉంటుంటుంది. ముఖ్య కారణం ఏంటి అంటే పిగ్మెంట్ అంటే మెలనిన్ అనేది ఉత్పత్తి కాకపోవడం. మెయిన్గా ఏంటంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే జీన్స్లో జరిగే మ్యూటేషన్స్ అంటే తెలుగులో అనుకోవాలంటే ఉత్పరివర్తన ద్వారా వస్తుంటుంది అన్నమాట. దీన్నే మనం ఆల్బినిజం అంటాం.
1: డాక్టర్ గారు, ఆల్బినిజం అనేటువంటిది ఇది ఒక వ్యాధి కాదు, ఒక జన్యుపరమైనటువంటి సమస్య అని చెప్పారు. అయితే ఆల్బినిజం ఉన్నటువంటి చిన్నపిల్లల్లో కంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయని అంటుంటారండి, ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయండి?
2: ఎందుకంటే ఇది కేవలము మెలనిన్ అనేది పిగ్మెంట్, అది రంగు అనేది కేవలం చర్మంలోనే కాదు, ఆప్టిక్ నర్వ్, రెటీనా వాటిల్లో కూడా ఉంటుంటుంది. అదేంటంటే వాటి పనితీరు, అసలు పని చేయడానికి ఒక రెటీనా కానీ కళ్ళు, ఆప్టిక్ నర్వ్ పనిచేయడానికి అది కావాలి. సో ఎప్పుడైతే అది లేకుండా ఉంటుందో మెలనిన్ అనేది ఆ భాగాల్లో, ఈ పని చేయడం కూడా, పనితీరు కూడా తగ్గిపోతుంటుంది. సో వాళ్ళల్లో ఏమవుతుంటుంది, రెటీనా సరిగ్గా ఉండదు, ఆప్టిక్ నర్వ్ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా ఏమవుతుంది, దృష్టిలోపం, లో విజన్ ఉంటుంటుంది, కళ్ళు అసంకల్పితంగా అటు ఇటు కదుపుతూ ఉంటారు, దాన్నే నిస్టాగ్మస్ అంటారు వాళ్ళలో. రెండోది మెల్లకన్ను కూడా రావచ్చు, స్ట్రాబిస్మస్. సో యూజువల్గా ఏంటి అంటే వీళ్ళల్లో కనుపాప కలర్ మాత్రమే కాదు, ఫోటోఫోబియా అంటే వెలుతురు చూడంగానే వాళ్ళకి చికాకుగా ఉండడం, విజన్ బ్లైండ్నెస్ రావడం, కొంచెం నిస్టాగ్మస్, స్ట్రాబిస్మస్ ఇటువంటివి కూడా ఉంటుంటాయి. కేవలం ఏంటంటే స్కిన్ని చూడంగానే, చర్మాన్ని చూడంగానే వాళ్ళని గుర్తిస్తాం, ఓ వీళ్ళకి ఆల్బినిజం ఉంది అని. కానీ అసలు వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతుంది కళ్ళకి కలిగిన సమస్య వలన. దానికి వాళ్ళకి మనం హెల్ప్ ఏమైనా చేయదలుచుకుంటే వాళ్ళకి దానికి కూడా అడ్రస్ చేయాల్సి వస్తుంది.
1: అంటే మొత్తం మీద ఈ మెలనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం, పిగ్మెంట్ అని అన్నారు, అది అంత ప్రభావాన్ని చూపుతుంది కంటి మీద, రెటీనా కవర్
2: లేకపోవడం మూలంగా.
1: డాక్టర్ శాంతికిరణ్ గారు, ఇప్పుడు ఈ ఆల్బినిజం ఉన్నటువంటి వారు ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఎండని చూడకుండా సున్నితంగా ఉంటారని చెప్పి ఇలా అంటుంటారు, కారణం ఏంటండి?
2: యూజువల్గా మెలనిన్ అనేది ఏంటి అంటే నేచురల్గా భగవంతుడు ఇచ్చిన ఒక సన్స్క్రీన్.

0: స్క్రీన్ లాంటిది మనకి చర్మానికి కానీ ఏదన్నా. సో ఆ సన్స్క్రీన్ అనేది మనలో లేకపోతే ఏమవుతుంది, ఆ యూవీ కిరణాలు లైక్ యూవీ రేడియేషన్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా స్కిన్ మీద పడి బర్న్ అవుతుంటుంది ఫస్ట్. సో నాట్ లైక్ క్యాన్సర్ డైరెక్ట్గా వచ్చేది, ముందు వాళ్ళల్లో స్కిన్ బర్న్ అయిపోతుంది అన్నమాట. నల్లగా ఉన్నాము అని మనం అనుకుంటాం కానీ యాక్చువల్గా మెలనిన్ అనేది ఎంత ఉపయోగమో చూడండి, అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది లేకపోవడం వలన ఏమవుతుంది, వెంటనే కాలుతుంది చర్మం, ఫస్ట్ కాలుతుంది. అది రోజు జరుగుతుంది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఆ స్కిన్లో ఉన్న కణాల్లో డిఎన్ఏ మార్పు చెందుతుంది, మార్పు చెంది క్యాన్సర్ కణాల కింద మారి మెలనోమాలు, స్క్వామస్ సెల్ కార్సినోమాలు లాంటివి మార్పు చెందుతుంటాయి క్యాన్సర్. అదే ఇప్పుడు ఆ పిల్లలు కానీ ఎవరైనా ఈ ఆల్బినిజం ఉన్న వాళ్ళలో కళ్ళు కూడా ఉంటాయి కదా, వాళ్ళు డైరెక్ట్గా సూర్యరశ్మిని చూడలేరు, అందుకే వాళ్ళకి ఫోటోఫోబియా వస్తుంది. ఈ మెలనిన్ ఉండదు కదా లోపల, చాలా బ్రైట్గా అలాగ ఉంటుంది అనమాట, ఇంకా వాళ్ళు తొందరగా చూడలేరు. అప్పుడు కూడా వాళ్ళకి కళ్ళ సమస్యలు, విజన్ బ్లైండ్నెస్ అవన్నీ వస్తుంటాయి.
1: ఈ ఆల్బినిజం ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా చర్మానికి సంబంధించి కూడా క్యాన్సర్ ప్రమాదం ఉండొచ్చు అని చెప్పి వైద్యులు చెబుతుంటారు. ఈ చర్మ క్యాన్సర్ ప్రమాదం ఆల్బినిజం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుందని చెబుతారు కాబట్టి ఎందువల్ల, ఏమిటి దీని గురించి ఒకసారి చెప్పండి.
0: అంటే ఇప్పుడు అనుకున్నాం కదా మెలనిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది మనకి సూర్యరశ్మి కిరణాల నుంచి, యూవీ రేడియేషన్ నుంచి, అది ప్రొటెక్షన్. ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ తొలగిపోయిందో, ఆ పైన అడ్డు పొరలు తొలగిపోయిందో, డైరెక్ట్గా యూవీ రేడియేషన్ వెళ్ళి మన కణాలని డిఎన్ఏలో మార్పులు తెస్తుంటుంది. యూవీ రేడియేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్, అది వరకు ఏంటంటే ఎక్కడో బాగా ఫెయిర్ స్కిన్డ్ పీపుల్ లైక్ ఆస్ట్రేలియా ఆ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. కానీ ఆల్బినిజం ఉన్న వాళ్ళల్లో ఏంటంటే అసలు పిగ్మెంటే ఉండదు కాబట్టి వాళ్ళకి తొందరగా ఈ మెలనోమా కానీ స్క్వామస్ సెల్ కార్సినోమాస్ కానీ స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో.
1: డాక్టర్ గారు, మరి ఇవాళ రోజున వైద్యం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ మెడికల్ మేనేజ్మెంట్స్, ట్రీట్మెంట్లు రకరకాలుగా వచ్చేసినాయి కదా అందుబాటులో, మరి ఈ ఆల్బినిజాన్ని పూర్తిగా నయం చేసే చికిత్స ఏమైనా ఉందా?
0: ఆల్బినిజాన్ని పూర్తిగా నయం చేసే చికిత్స అయితే ఇప్పటి వరకు మనుషులలో అయితే అటువంటి ప్రయోగాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చేయలేదు. కానీ యానిమల్ మోడల్స్ అంటాం కదా, యానిమల్స్లో అయితే జరుగుతూ ఉన్నాయి, జీన్ థెరపీస్ ఆర్ ఎంజైమ్ థెరపీస్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, కానీ మనుషుల్లో అయితే జరగలేదు. కానీ మనకి ఏంటి అంటే మనుషుల్లో ఇప్పటి వరకు అయితే మనం ఇలా ఆల్బినిజంని ట్రీట్ చేయలేం, కానీ వాళ్ళల్లో వచ్చే క్యాన్సర్ని కానీ కళ్ళకి సంబంధించిన సమస్యల్ని కానీ మనం ట్రీట్ చేసుకోగలం. ఎలా, ఇప్పుడు స్కిన్ క్యాన్సర్లు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు బర్న్ అవుతుంటుంటుంది స్కిన్ బయటకు ఎండకెళ్ళంగానే. సో ఎప్పుడు సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి థిక్గా లేయర్లాగా, దానిపైన వాళ్ళు ఒక కాటన్ క్లాత్స్ ఫుల్ హ్యాండ్స్వి అలాంటివి వేసుకొని తిరగాలి ఎండలో. అది కూడా వాళ్ళు మధ్యాహ్నం ఎండలో అవాయిడ్ చేయడమే బెటర్, ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తిరగటం బెటర్. మార్నింగ్ మధ్యాహ్నం ఎండలో ఇక అలా వెళ్ళిపోతాము అంటే కుదరదు అది. అండ్ దెన్ కళ్ళు, కళ్ళు వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఏదో ఒక సన్ గ్లాసెస్ పెట్టుకోకూడదు. ఆఫ్థమాలజిస్టులు కళ్ళ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన యూవీ ఫిల్టర్స్ ఉంటాయి, అలాంటివే వాడాలి. యూవీ ఫిల్టర్డ్ సన్ గ్లాసెస్ ఉంటాయి, అలాంటివి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళని అడిగి వాళ్ళ సలహా మేరకు ఆ కళ్ళద్దాలు వాడాలి. అలాగే డెర్మటాలజిస్టుల సలహా మేరకు సన్స్క్రీన్స్ కూడా ఉంటుంది, ఎస్పీఎఫ్ 30+ అని, 50+ అని, ఇప్పుడు 100+ అలా కూడా వస్తున్నాయి. సో వాళ్ళకి సరిపడా సన్స్క్రీన్ పిల్లల్లో ఒక రకం, పెద్దవాళ్ళల్లో ఒక రకం, అలాంటివి వాడుకోవాలి.
1: డాక్టర్ శాంతి కిరణ్ గారు, ఇప్పుడు ఈ ఆల్బినిజం ఉన్న వ్యక్తులు వీళ్ళు ప్రత్యేకంగా కాపాడుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు చెబుతారా మీరు?
0: వీళ్ళని కాపాడుకోవడం జాగ్రత్తలు సరే, లైక్ ఇప్పుడు చెప్పాను కదా సన్స్క్రీన్ కానీ దుస్తులు కానీ, వాళ్ళు ఎప్పుడు తిరగాలన్న టైమింగ్స్ కానీ, అండ్ ఉదయం సాయంత్రం అట్లా పెట్టుకోవడం కానీ, అండ్ కళ్ళకి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది ఏంటి అంటే వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉండాలి, లైక్ ఆఫ్థమాలజీ చెకప్ కానీ, కళ్ళ డాక్టర్ల దగ్గరికి కానీ, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ రెగ్యులర్గా అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అన్నా వెళ్ళి స్కిన్ మీద ఏమైనా మార్పులు వస్తున్నాయా. అది ఇనీషియల్గా క్యాన్సర్ అంటే అట్లా క్యాన్సర్ కణాలు వచ్చేది ముందే, సో చిన్ని చిన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి వాళ్ళ స్కిన్ మీద, థిక్ అవుతుంటుంది ఒక చోట అలాగా, అవన్నీ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. సో అదొక జాగ్రత్త అనేది, ఎక్స్ట్రా కేర్ అదొకటి తీసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి వాళ్ళు, వాళ్ళ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్త.
1: ఈ అల్బినిజం సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆహార విహార నియమాలు ఏమైనా పాటించడం కానీ అలా ఏమైనా చేయాలనా?
0: అట్లా ప్రస్తుతానికైతే అలా ఏం లేదు. వాళ్ళు నార్మల్, మిగతా వాళ్ళు ఎలా ఉంటారో అలానే వ్యవహరించవచ్చు, అట్లానే తినవచ్చు. అంతేగాని ప్రత్యేకమైన ఆహారము, ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు లేదు. అందరికీ వర్తించేదే వాళ్ళకు కూడా మంచి పోషక విలువలున్న సమతుల ఆహారం తీసుకోవాలి. నాట్ లైక్ జంక్ ఫుడ్లు, అవి ఎప్పుడైనా ఎవరైనా అవాయిడ్ చేయాల్సిందే అంతే. కంటికి, వంటి స్కిన్కి మంచిది ఏంటి? ఆకుకూరలు, కూరగాయలు అలాంటివి, అండ్ కొంచెము నెయ్యి అలాంటివి వేసుకొని తినడం మంచిది.
1: ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అంటే ఆరోగ్యం సంబంధించి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పిల్లల్లో ఆల్బినిజం గుర్తించినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా?
0: తల్లిదండ్రులు యూజువల్గా బాగానే జాగ్రత్తలు, అంటే వాళ్ళు యూజువల్గా ఇలా ఆల్బినిజం చైల్డ్ రాగానే వాళ్ళు కన్సల్ట్ అవుతారు కదా, పీడియాట్రిషియన్ ఫస్ట్, తర్వాత డెర్మటాలజిస్ట్, వాళ్ళకి ఇవన్నీ వస్తూ చెప్తుంటాం. సో ఈ స్కిన్ ఇంపార్టెంట్, ఇలా పంపించకండి మీ పిల్లాడిని, అవుట్డోర్ గేమ్స్ కన్నా ఇండోర్ని ప్రిఫర్ చేసుకోండి, గేమ్స్ ఆడిచ్చేటప్పుడు అలా అని చెప్పి ఐసోలేట్ చేయకూడదు. నువ్వేం ఆడొద్దు, నువ్వు అసలు వెళ్ళొద్దు అనకూడదు. టైమింగ్స్ మార్చండి. వాళ్ళు వేసుకునే బట్టలు, ఇప్పుడు మనకి మార్కెట్లో సన్స్క్రీన్ టీషర్ట్స్ అని, సన్స్క్రీన్ బట్టలు అని చాలా వస్తున్నాయి. సో లెట్ దెమ్ వేర్, అవన్నీ వేసుకొని వెళ్ళొచ్చు వాళ్ళు. టైమింగ్స్ మార్చండి, గేమ్ మార్చొచ్చు, ఆడే విధానం. ఓ ఎండలో వెళ్ళి ఆడేయక్కర్లా కదా, కొంచెం నీడలో ఆడే ఆటలు ఆడొచ్చు. అయితే ఇది ఇంట్లో తల్లిదండ్రులు, కానీ పిల్లలు ఎక్కువ టైం స్కూల్లో ఉంటారు. స్కూల్లో ఉన్నప్పుడు ఎవరు అంటే టీచర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఆయాలు కానీ, లేకపోతే లైక్ ప్రధానోపాధ్యాయులు కానీ, వాళ్ళు కొంచెం వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండాలి దీని గురించి. సో ఆ పిల్లలు ఏంటి అంటే వాళ్ళకి కనపడదు బోర్డు, వాళ్ళని ముందు బెంచ్లో కూర్చోబెట్టాలి. మ్యాగ్నిఫైయర్స్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళకి అవి అవి చెప్పాలి. ఎందుకంటే అందరూ ఏమి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏమి ఉండరు, కొంచెం అన్ఎడ్యుకేటెడ్, కొంచెం తెలియని పేరెంట్స్ ఉంటారు, కానీ టీచర్ ఎడ్యుకేటెడ్గా ఉంటారు అక్కడ. సో ఆవిడ అవగాహన పెంచుకోవాలి ముందు, ఆ పిల్లల్ని ముందు కూర్చోబెట్టడం పెట్టి వాళ్ళని ముందు, అండ్ మిగతా పిల్లల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. సో మీరు అలా డిస్క్రిమినేట్ చేయకూడదు, వాళ్ళని వింతగా చూడకూడదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతున్నారు కదా, వాళ్ళందరూ కలిసి వాడికి సహాయం చేయగలగాలి ఈ పిల్లలందరూ. సో అటువంటివి చిన్ని చిన్ని చేసుకుంటుంటే ఆ పిల్లలు ఏంటి అంటే ఐసోలేట్ అవ్వరు, సపరేట్గా ఫీల్ అవ్వరు. ఫీల్ అవ్వకుండా వాళ్ళు అందరితో కలిసి తిరుగుతానికి ఉపయోగపడుతుంది.
1: ఏ వయసులో ఈ ఇబ్బంది రావచ్చు, అలాగే వయోధికుల్లో కూడా వచ్చే అవకాశం ఉందా కూడా చెప్పండి.
0: రావడం రావడమే చిన్నపిల్లల్లో నుంచే బయటపడుతుందండి. అంటే డిపెండ్స్ అన్నమాట ఆ ఎంజైమ్ లెవెల్స్ని బట్టి. అసలు లేదనుకోండి, అంటే రకాలు ఉంటుంది ఇందులో కూడా, టైప్స్ ఆఫ్ ఆల్బినిజం ఉంటుంది. ఆక్యులోక్యుటేనియస్ ఆల్బినిజం అంటారు, అంటే కళ్ళు స్కిన్ రెండు ఉంటాయి, ఓన్లీ స్కిన్ ఒకటే ఉంటుంది, అట్లా అన్నమాట. టైప్స్ ఉంటుంటాయి ఇందులో. సో ఓన్లీ వాళ్ళ ఎంజైమ్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. అసలు పూర్తిగా లేదనుకోండి, లేకపోతే వాళ్ళకి ముందే బయటేస్తుంటుంది. వాళ్ళు పెరిగే కొద్దీ అసలు పూర్తిగా స్కిన్ పాలిపోయి అసలు లేకుండా అలా ఉంటుంది. ఎంజైమ్ లో ఎంజైమ్ లెవెల్స్ ఉందనుకోండి, వాళ్ళకి అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది, కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ పెరిగే కొద్దీ పాలిపోతూ ఉంటారు. అట్లా ఉంటుంది అన్నమాట, తెల్లగా అయిపోతుంటుంది. అది ఏమీ సడన్గా ఏమీ రాదండి, ఒక మధ్య వయసులో అలా ఏమీ రాదు. అది జెనెటిక్ మ్యుటేషన్ కాబట్టి, అది జెనెటిక్ సమస్య కాబట్టి అది పుట్టుకతోటే వచ్చేస్తుంది. అంతేగాని ముసలి వాళ్ళల్లో అది వచ్చేది వేరు, వేరే బొల్లి అలాంటివి ఉంటాయి చూసారు, అవి అన్నమాట, అవి ఆటో ఇమ్యూన్.
1: డాక్టర్ శాంతి కిరణ్ గారు, ఇప్పుడు ఇది అంటువ్యాధి కాదు అనేటువంటిది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది డాక్టర్ గారు, మరి ఇది ప్రజల్లో ఎలా అవగాహన కల్పించాలా?
0: ప్రజల్లో అవగాహన అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు మెయిన్గా పిల్లలు అనుకోండి, స్కూల్స్లో ఎడ్యుకేట్ అవ్వాలి. అదే కాలేజెస్లో వెళ్ళారనుకోండి, టీ కళాశాలల్లో మిగతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది కండక్ట్ చేశారు, అట్లానే చిన్ని చిన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, డాక్టర్ల ద్వారానే అవుతాయి. కానీ వీళ్ళకి ఒక సొసైటీస్ కూడా ఉంటాయి, ఆల్బినిజం సొసైటీస్ అని అట్లా ఉంటాయి. మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. యూ జాయిన్ యాజ్ ఆన్

0: అందులో మెంబర్ కింద షిప్ మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే దే సిట్ టుగెదర్, వాళ్ళ సమస్యలు వాళ్ళకి అర్థమవుతుంటాయి. అండ్ టీవీ ద్వారా, ఇప్పుడు ఈ రేడియో ద్వారా కానీ, లైక్ సోషల్ మీడియా ద్వారా కానీ మనం అవగాహన పెంచవచ్చు. ఇది అంటువ్యాధి కాదు. కొన్ని దేశాల్లో అయితే దీన్ని ఒక ఒకలాంటి బ్లాక్ మ్యాజిక్ అని అలాగా కూడా ఫీల్ అవ్వి వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు. అందుకే ఎందుకు దానికి ప్రత్యేకమైన రోజు పెట్టారు, ఎందుకు ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే ఇది ఎందుకు పెట్టారు అంటే, వాళ్ళ మీద దాడులు ఆపమని, వాళ్ళని నార్మల్గా చూడమని చెప్పడానికి పెట్టారు. ఇది యాక్చువల్గా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళకి కాదు మనం తెచ్చుకోవాలి ముందు. సో ఇది ఏమీ లైక్ వాళ్ళేమి తప్పుగా ఏం లేదు, అది ఏదో జెనెటిక్ మ్యూటేషన్, అది మనం చేయగలిగింది ఏమి కాదు, అది ఎవరికి వస్తుందో కూడా చెప్పలేం.
1: ప్రభుత్వాలు ఈ ఆల్బినిజం ఉన్నటువంటి వాళ్ళకి దీనికి సమగ్రమైనటువంటి వైద్య చికిత్సలు అవనివ్వండి, లేదంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అవనివ్వండి, మనోధైర్యం ఇవ్వడం.
0: యాక్చువల్గా వీళ్ళని ఏమిటి అంటే లైక్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ కింద చేర్చారు వీళ్ళని 2016లో, RPWT. అంటే యూజువల్గా వీళ్ళలో కంప్లీట్ బ్లైండ్నెస్ ఏం ఉండదు, కానీ కొంచెం కొంచెం రాను బ్లైండ్నెస్కి వెళ్తుంటారు. సో లో విజన్ ఆర్ బ్లైండ్నెస్, వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కల్పించారు ప్రభుత్వం. ఏంటంటే అవి UDID కార్డ్, అంటే ఏంటి, యునీక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. ట్రావెల్ కన్సెషన్స్ ఉంటాయి వీళ్ళలో, ప్రయాణాల్లో కన్సెషన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పెన్షన్ స్కీమ్ అనేది వస్తుంది వీళ్ళకి. అండ్ కోటాలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషనల్ కోటాలు, వీటన్నిటిలోనూ కోటా ఉంటుంది, రిజర్వేషన్ అట్లా. సో ఈ అన్ని స్కీమ్స్ గురించి వీళ్ళు తెలుసుకోవాలి. సో దట్ ఏంటంటే వీటిని వాడుకొని నార్మల్ లైఫ్, ఇండివిజువల్ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి, వాళ్ళు నార్మల్గా జీవితం సాగించడానికి ఉపయోగపడుతుంటాయి.
1: డాక్టర్ గారు, మీ అనుభవంలో, మీ ప్రాక్టీస్లో ఆల్బినిజంతో బాధపడేటువంటి వారు వస్తూ ఉంటారా? అలాగే మీకంటూ ఒక అసోసియేషన్ ఉంటుంది, డెర్మటాలజిస్టుల యొక్క అసోసియేషన్, వీరందరూ ఏదైనా ఆయా సందర్భాలను బట్టి ఇలాంటి సమస్యలకి ఓ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి కానీ చేస్తుంటారండి ఏమన్నా?
0: వస్తుంటారండి. అంటే యూజువల్గా ఎప్పుడు వస్తుంటారంటే వీళ్ళు కొంచెం చిన్నపిల్లల్ని తీసుకొస్తుంటారు, మేడం ఈ ఏంటిది ఇలాగా ఉంది అనేది. అక్కడ తర్వాత వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా ఉంటే ఫాలో అప్కి వస్తుంటారు. ఇలా అవేర్నెస్ డేస్ జరుగుతూ ఉంటాయి కదా, ఆల్బినిజం అవేర్నెస్ డేస్, అప్పుడు వాళ్ళని ఒక్కొక్కసారి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, మా అసోసియేషన్ ఎక్కడ అంటే అక్కడ మనం గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ ఉంటుంది అక్కడ కానీ, లేదంటే ఒక గ్యాదరింగ్ వాళ్ళనే పిలిచేసేసి అందరినీ పేషెంట్స్ని, సో మీకు ఇలాంటివి ఉన్నాయి ఇలాగా అవకాశాలు, సో ఇలా కేర్ తీసుకోండి అని ఒకేసారి మనం చెప్పడానికి వీలవుతుంటుంది. సో మనం అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటామండి. ఇండియన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అండ్ వెనేరియాలజీస్ అసోసియేషన్ ఉంటుంది.
1: డాక్టర్ శాంతి కిరణ్ గారు, ఈ ఆల్బినిజం సమస్యకు సంబంధించి ప్రతి ఒక్కరికి మీరిచ్చే సూచనలు ఏంటి?
0: అంటే యాక్చువల్గా చెప్పాలంటే అండి, మనం ఇవ్వాల్సింది ఏంటంటే సమానత్వం మరియు గౌరవం. యాక్చువల్గా చెప్పాలంటే సహానుభూతితో కూడిన సమాజాన్ని ఇవ్వాలి వాళ్ళకి, అంతే తప్ప జాలి చూపించడం, అయ్యో అనడం అలాంటి అవసరం లేదు ఎవరికి. వాళ్ళని వాళ్ళలాగా బతకని ఇచ్చేస్తే చాలు, ఇంటర్ఫియర్ అవ్వకుండా మనం ఊరికూరికే. సో సహానుభూతి కావాలి, నాట్ సానుభూతి. అందుకే ఈ ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే యొక్క థీమ్ కూడా ఏంటంటే ప్రౌడ్లీ ఇన్ మై స్కిన్, ఐఎమ్ లివింగ్ ప్రౌడ్లీ ఇన్ మై స్కిన్, సెలబ్రేటింగ్ ఆల్ స్కిన్ టోన్స్ అనేది దీని థీమ్. అంటే ప్రతి రంగు గొప్పదే, నా రంగుతో నేను హ్యాపీగా ఉంటున్నాను అనేదే దీని థీమ్.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శాంతి కిరణ్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం గురించి డాక్టర్ శాంతికిరణ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో తరువాత
3: కార్యక్రమంలో ఇప్పుడు హృదయ సంబంధ వ్యాధులు రాకుండా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ అంశాన్ని గురించి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం వినండి.
4: గుండె ఆరోగ్యానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా కొంత ఆలోచన చేయవలసినటువంటి విషయం. హృదయ

హృదయస్పందన అంటే గుండె ఒక లయబద్ధంగా లబ్బు డబ్బని కొట్టుకుంటూ ఉంటుంది కదా, ఈ హృదయస్పందన ఆధారంగానే మొత్తం మానవ జీవితం అంతా కూడా నడుస్తోంది. హృదయస్పందనని వేగవంతం చేసేటువంటి వ్యాయామాలు అంటే ఏరోబిక్ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ అంటూ ఉంటాం, ఇలాంటి వ్యాయామాలు మాత్రమే గుండె జబ్బులు నివారించడానికి లేదా గుండె జబ్బుల్ని నియంత్రించడానికి ఉపయోగపడతాయి అని ఒక అభిప్రాయం బలంగా ఉంది. కానీ యోగా అనేటువంటిది శరీరానికి వ్యాయామం ద్వారా శక్తినివ్వటమే కాకుండా మనసుని శాంతపరిచి గుండె ఆరోగ్యానికి నిజమైన ఒక రక్షణ కవచంగా ఉపయోగపడేలాగా యోగా చేస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. హృదయ సంబంధ వ్యాధుల్లో అంటే హార్ట్అటాక్ కానివ్వండి, గుండె పెరగటం కానివ్వండి, గుండెలో కవాటాలు సరిగా లేకపోవడం కానివ్వండి, ఈ గుండెకు సంబంధించినటువంటి హృదయ వ్యాధులు ఏవైనా సరే వాటిల్లో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇటీవల కాలంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. గుండె జబ్బులు మనసుతో ముడిపడిన అంశాలు కాబట్టి మానసికమైన ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా గుండె మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి గుండె జబ్బులు అనేవి మనసుతో ముడిపడినటువంటి అంశాలు. కాబట్టి మానసిక ప్రశాంతతనిచ్చే యోగా నిస్సందేహంగా గుండెని బలపరిచే ఒక ఔషధ ప్రయోజనాన్ని సాధిస్తుంది అని చెప్పిన మనం చెప్పక తప్పదు. జీవితం అనేటువంటిది ఒక సంగీతం అని అనుకుంటే యోగా అనేటువంటిది శరీరము మనసు కలిపి పాడేటువంటి యుగళగీతం లాంటిది అనొచ్చు. ఇది ముఖ్యం, శరీరము మనసు రెండింటి మీద ప్రభావం చూపించేటువంటి శక్తి యోగాకి ఉంది అనేటువంటిది దీంట్లో ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం అన్నమాట. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరానికి అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. యోగా అంటే శాస్త్ర ప్రకారం యోగా చిత్తవృత్తి నిరోధక అన్నాడు. చిత్తవృత్తుల్ని నిరోధించేటువంటి ఒక శాస్త్రీయ విధానం. చిత్తవృత్తులు అంటే ఏంటి? ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం ఇలాంటి మనసుకి సంతోషాన్ని కానీ లేకపోతే మనసుకి కష్టాన్ని ఇబ్బందిని బాధని కలిగించేటువంటి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రవృత్తుల్ని నిరోధించేటువంటి శక్తి యోగా అనేది ఉందని చెప్పినని యోగాకి సంబంధించినటువంటి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే ఇటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనిషి కుంగిపోకుండా అలాగే మంచి బాగా ఉత్తేజపూరితంగా మంచి అంతా చాలా గొప్పగా జరిగిపోయి నా అంతవాళ్ళు లేడు అని చెప్పినని పొంగిపోకుండా మనిషిని సమస్థాయిలో నిలబెట్టేటువంటి సాధనం యోగా. ఈ మాట వల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే యోగా అనేటువంటిది మన మానసిక ప్రవృత్తుల్ని సమస్థితిలో మనిషిని మానవుడిగా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఎటువంటి గర్వము లేకపోతే అహంకారము ఇలాంటివి కలగనివ్వకుండా చేసేటువంటి ఒక మానసికమైన సమస్థితిని శరీరంలో మనసులో నిలబెట్టేటువంటి శక్తి యోగాకి ఉంది అని దీని భావం అన్నమాట. కేవలం శరీర వ్యాయామము లేక ముక్కు మూసుకుని గాలి పీల్చి ఇంకో ముక్కులోంచి వదిలిపెట్టడం ఇంత మాత్రమే యోగా అని అనుకుంటే అది పొరపాటు. దాని గురించి ఇంత మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఏ యోగా వలన మనసుకి శరీరానికి శక్తి, శాంతి మరియు సమతుల్యత పెరుగుతాయో ఆ యోగా వల్ల గుండె జబ్బులు అదుపులోకి ఉంటాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. యోగనిష్ట కలిగినటువంటి వ్యక్తి స్వయంగా శాంతిని పొందుతాడు. ఒక మనిషి శాంతాన్ని పొందినట్టయితే తన చుట్టూ ఉన్న మనుషులను కూడా శాంతపరచగలుగుతాడు. ఒక మనిషి అశాంతితో ఉంటే అందరికీ అశాంతి కలుగజేస్తాడు. కాబట్టి తను శాంతిగా ఉంటూ శాంతిని అందరికీ పంచిపెట్టేటువంటి శక్తి మనిషికి కలిగేలాగా చేసేటువంటిది యోగా అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. గుండె జబ్బులకు తానవ్వక, నొప్పించక, తప్పించుకు తిరిగేటువంటి ఆ తత్వం మనిషికి అలవడాలి అంటే ఖచ్చితంగా యోగా అనేటువంటి ఒక ఉత్తమమైన మార్గం అతనికి తోడ్పడుతుంది అని దీని భావం అన్నమాట. మానసికమైన ఒత్తిడిని తగ్గించడమే కాకుండా రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజు ఇలాంటి వాటి స్థాయిని కూడా నియంత్రించడం, తగ్గించడం, గుండె స్పందనల్ని తగ్గించడం, గుండె అతిగా కొట్టుకోకుండా తగ్గించడం, అలాగే చాలా తక్కువసార్లు కొట్టుకుంటున్న దాన్ని మళ్ళీ సమస్థితికి తీసుకురావడం, ఇవన్నీ కూడా మధుమేహం వంటి మెటబాలిక్ వ్యాధులకి

0: జీవన నాణ్యత అనేది యోగా వల్ల మెరుగుపడుతుంది. ఈ అంశం పైన కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. నిజానికి శరీరం లోపల వచ్చేటువంటి అకారణంగా వచ్చేటువంటి కొన్ని వాపులు, కొన్ని నొప్పులు, ఇలాంటి చాలా కండిషన్స్, ఇవన్నిటికీ కూడా వీటి ఫలానాది కారణం అని తేల్చి చెప్పలేనటువంటి అనేక కంప్లైంట్ల మీద కూడా యోగా చాలా ప్రభావం చూపిస్తోంది అని చెప్పిన అనేది తేలుస్తున్నటువంటి విషయం అన్నమాట. ఇక్కడ లైఫ్ స్టైల్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తాగుడు అలవాటు మానుకోవాలి, సిగరెట్లు తాగడం అలవాటు మానుకోవాలి, పొగ తాగేటటువంటి చుట్టాకి తండ్రి బీడీలు ఇలాంటి అలవాట్లు మానుకోవాలి, గంజాయి లాంటి అలవాట్లు మానుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ మానేలాగా చేసేటువంటి శక్తి యోగాకి ఉంది. అకారణంగా ఉద్రేగాన్ని కోపతాపాలు ఊరికినే రెచ్చిపోవడం, చీటికి మాటికి చికాకు పడటము, పోట్లాటకి దిగడం, ఇలాంటి ఉద్రేకాలకు లోనయ్యేటువంటి ఆ లక్షణాలు కూడా యోగా తగ్గిస్తుంది. ఇవే క్వాలిటేటివ్ లైఫ్ స్టైల్ అంటే అర్థం. ఆగ్రహవేశాలు తగ్గించుకోగలగటం, అందరితో కూడా మానవత్వంతో మంచిగా మనిషిగా మనం జీవించటం అనేటువంటివి ఇవి యోగా ద్వారా మనకు అలవడతాయి. ఇవి గుండె జబ్బులు త్వరగా తగ్గడానికి, గుండె జబ్బులు రాకుండా చేయడానికి కూడా ఉపయోగపడే అంశాలు అనేటువంటిది మనం గుర్తించాలి. అలాగే శరీర కండర దారుఢ్యం మనకు మస్క్యులర్ పవర్ పెరగడానికి కూడాను, అలాగే గుండె కండరాలు బలంగా రూపొందడానికి కూడా యోగా అంటే ఏం లేదు. ఆ యోగా వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. ఆక్సిజన్ సప్లై పెరిగితే మాంస కండరాలు ఇవన్నీ కూడా చాలా ఉత్తేజితంగా ఉంటాయి, అవి చాలా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా రూపొందటానికి యోగా మనకి తోడ్పడుతుంది అన్నమాట. సో గుండె ఆరోగ్యానికి, అలాగే శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది అనేటువంటిది మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం.
1: మీరింతవరకు హృదయ సంబంధ వ్యాధులు రాకుండా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ అంశాన్ని గురించి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: Express. Termed as student-friendly changes, extra 15 minutes, more rough work space for students in NEET retest, informs the Hindustan Times. Rain, strong winds deliver city its cleanest air since September 15th, reports the Times of India. The Statesman, on its editorial page under the caption Demanding Proof, writes, for much of the past 2 years, investors appeared willing to suspend disbelief. Artificial intelligence was not merely a promising technology, it became the foundation of a market narrative. Share prices soared, valuations stretched, and every earnings season was interrupted through the lens of an AI-driven future. The recent turbulence in global stock markets suggests that this phase may be ending. Technological revolutions have always generated excitement, but financial markets eventually demand evidence. And finally, under the caption Peck Party, the Delhi Tribune captures a serene picture of a parrot and black-rumped flame-back woodpecker feeding on a wall. And with that, it's back to you, Sarabjeet.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on 6-day visit to France and Slovakia this morning. DRDO successfully conducts 3 consecutive flight tests to demonstrate multi-layered ballistic missile defense capability. External Affairs Minister Dr. S. Jaishankar lodges strong protest with U.S. Secretary of State Marco Rubio over U.S. strikes on oil ship that killed 3 Indian sailors. India and Bangladesh reaffirm their commitment to maintain peace and tranquility along the border. United States says it open to civil nuclear program of Iran under proposed peace deal. In badminton, PV Sindhu to face world champion Akane Yamaguchi of Japan in women's single semi-finals of Australian Open today. And in FIFA World Cup, United States takes 3-1 lead. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచారులకు వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్.
3: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అదే వేదికపై 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల విస్తరణే రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన బలం అవుతుందని స్పష్టం చేశారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే తొలి 2 దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన జరిగి కొన్ని కార్యకలాపాలు ప్రారంభమైనట్టు వెల్లడించారు. రాష్టంలోని అన్ని మున్సిపాలిటీలను వ్యర్థాల రహిత పట్టణాలకు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్లో నిర్మాణంలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యర్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పట్టణాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జల వ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతౌల్యం లక్ష్యంగా చేపడుతున్న జలధార జలహార్తి కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడచిందల చెరువులో జరుగుతున్న జలధార జలహార్తి పనులను కలెక్టర్ లక్ష్మీశ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి దశల వారీగా పనులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో జలధార కార్యక్రమం కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 87 కోట్ల రూపాయల వ్యయంతో 1300 పనులను గుర్తించినట్టు చెప్పారు. ఈ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్పీ కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నగర పరిశుభ్రతకు ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులపై పని భారాన్ని తగ్గించేలా వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషకరమని జ్ఞానచంద్ర తెలిపారు. నగర పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.

0: ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. మే 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2 వారాల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని విజయవాడ డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వే స్టేషన్లలో నిర్వహించారు. వేసవి తీవ్రత, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఫ్రంట్ లైన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. క్యాంపెయిన్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగం, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణ, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సిపిఆర్ విధానం, గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు అనుసరించాల్సిన చోక్ రిలీఫ్ పద్ధతులు, ప్రాథమిక ఆరోగ్య అవగాహన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నద్దత కార్యక్రమాలు జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ సన్నద్దత కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభానికి ముందుగా కలెక్టర్ కంచిగచర్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆర్ఎన్యూ విజయవాడ.
1: మీరు ఇంతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కె నవీన్ కుమార్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి. ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీతరచన ఆత్రేయ

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అక్క, జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంతా షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క,
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సూపర్ మ్యాన్ చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. గీతరచన వేటూరి

0: గురుశిష్యులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ.
1: తగ్గు తగ్గు తగ్గు తల తిక్క వగ్గు ఏమిటా తెక్కు ఏముంది నీకు ఎందులో గొప్పదానిది నువ్వెవరికన్నా అందగత్తది ఎందులో

ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సింహాసనం చిత్రం నుంచి రాజ సీతారాం పి సుశీల పాడారు. గీత రచన వేటూరి.

చిత్ర తరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట మంగమ్మ గారి మనవుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీత రచన సి నారాయణరెడ్డి.

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కన్నడ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం వింటారు. శ్రీ అన్నవరపు రామస్వామి గారు వయలిన్, శ్రీ దండమూడి రామోహన్ రావు గారు మృదంగ సహకారం. కార్యక్రమంలో ముందుగా అమ్మ ఆనందదాయిని అమృతవర్షిణి రాగం ఆదితాళం స్వీయ రచన

ని స గ మ ప ని స గ స ని ప మ ని ప మ గ ప మ గ స గ స గ స ని స గ మ ప ని స గ స ని ప మ ని ప మ గ ప మ గ స గ స గ స ని స గ మ ప ని స గ స ని ప మ ని ప మ గ ప మ గ స గ స గ స ని స గ మ ప ని స ని స గ మ ప ని స ని స గ మ ప ని స గ స ని స గ మ ప ని స ని స గ మ ప ని స ని స గ మ ప ని స గ స ni sa ga ma ga ma ga ma ga ma ga ba ma ga sa ni ba ma ga ma ga sa ni ba ma ga ga sa ni ba ma ga sa ni ba ma ga sa ga sa ni ba ma ga sa ga sa ga sa ni ba ma ga si ba

గారు మృదంగ సహకారం. కార్యక్రమం తర్వాత ఎందుకో బాగా తెలియదు మోహన్ రాగం ఆదితాళం శ్రీ చాగర స్వామి కీర్తన

గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ గబ

గరిరి గరిరి బగగ గరిరి బగగ దబబ బగగ దబబ దరల రిదద సద గరిదద రిదద సద రిదదబ పగరి పగ దబగరి పగరి పగ దబగరి గరిద గరి పగరిద రిపద.

0: ఆకాశవాణి వసుదేక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత వారం రోజులుగా తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. గత ఏప్రిల్ నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జూన్ 8వ తేదీన వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మాజ్ వద్ద ఇరాన్ దళాలు ఒక అమెరికన్ అపాచీ హెలికాప్టర్ను కూల్చివేయడంతో పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతల్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. దీనికి ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మాజ్ గుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం, అమెరికా వాటికి రక్షణ కల్పించడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిచర్యగా అమెరికా జూన్ 10-11 తేదీల్లో దక్షిణ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, డ్రోన్ కమాండ్ యూనిట్లు, బాందర్ అబ్బాస్ కేస్మ ఐలాండ్ పరిసరాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా బాంబులు వర్షం కురిపించింది. టెహ్రాన్ శివార్లలో కూడా అమెరికా పలు డ్రోన్ దాడులు చేసింది. అదేవిధంగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆర్థిక దిగ్బంధాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ దాని మద్దతుదారులైన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ దళాలు కువైట్, బెహ్రైన్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేశాయి. అలాగే హార్మోజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇలా రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు పరంపర గడిచిన కొన్ని రోజులుగా పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ పరస్పర ఘర్షణల్లో జూన్ 10వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణిస్తున్న ఎంవీ జల్వీర్ అనే ట్యాంకర్ నౌకపై ఇరాన్ చమురు దిగ్బంధాన్ని ఉల్లంఘించిందనే నెపంతో అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఆ నౌకలో పనిచేస్తున్న 3 భారతీయ నావికులు మరణించారు. దీనిపై భారత్ తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భారత్లోని అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై వివరణ ఇస్తూ,
2: We have seen that there have been several incidents involving Indian seafarers in West Asia in the last few days. We attach high importance to the welfare and well-being of our seafarer community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
1: ఇదిలా ఉండగా జూన్ 11వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై చాలా తీవ్రమైన దాడులు చేస్తామని, అవసరమైతే వారి చమురు క్షేత్రాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు.
3: But we hit them hard yesterday, and we're going to hit them again hard today in case you miss it, in case you don't turn on your television set. And we'll see what happens with the deal. We were really close to a deal, but they keep tapping us along. They keep playing us for suckers because, you know what? They dealt with some very stupid presidents, I have to say that. I'm embarrassed to say it. Some very stupid people were sitting here. Well, we're going to be attacking them, and attacking them very hard. Very incredible, actually an incredible machine. And... At first they said they didn't do it, then they admitted they did. It was sort of easy because we have the bomb. We actually have the bomb. We got very lucky that bomb didn't explode. That bomb was lodged in the helicopter, it didn't explode. It was on fire, but it didn't explode. It's just those two guys, they knew how to fly, but they got very lucky.
1: ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు వర్గాలు సంయమనం పాటించి శాంతి ఒప్పందానికి ప్రయత్నించాలని సూచించాయి. అయితే ట్రంప్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ ఉన్నత నాయకత్వంతో చర్చల్లో పురోగతి లభించిందని, కాబట్టి తాము నిర్దేశించుకున్న సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం ముసాయిదా సిద్దమైనట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ దాదాపు ఖరారైనట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ ఓడరేవులపై ఉన్న అంతర్జాతీయ నౌకాదళ దిగ్బంధాన్ని పూర్తిగా తొలగించాలని ఇరాన్ పట్టుబడుతోందన్నారు. వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నియంత్రణను ఇరాన్ వదులుకోబోదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా లెబనాన్లో యుద్దానికి పూర్తిగా ముగింపు పలకడం, ఇరాన్ అణు కార్యక్రమాలపై తదుపరి 60 రోజుల పాటు చర్చలు జరపడం వంటి కీలక ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకునే విషయంలో తాము అమెరికాతో పూర్తి ఏకీభవించి ఉన్నామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్కు అనుకూలమైన ఒప్పందాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో తీవ్రస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం అమెరికా తన దాడులను తాత్కాలికంగా నిలిపివేయడం, చర్చల ముసాయిదా తెరపైకి రావడంతో పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గి గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కొంతమేర లాభపడ్డాయి. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని ప్రకటించడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ అణు సంస్థ ఐఏఈఏ బోర్డు ఇరాన్ తన అణు కేంద్రాలకు పరిశీలకులను అనుమతించాలని, అణు పదార్థాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరింది. అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా ఇరాన్తో సహకారాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందాల భవిష్యత్, పశ్చిమ దేశాలు ఇరాన్ సంబంధాలపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశముంది. రష్యా యుక్రెయిన్ యుద్దం 4వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే పరిస్థితులు కనిపించకపోగా ఈ యుద్దం అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హెచ్చరించింది. యుక్రెయిన్లోని పౌర నివాసాలు, మౌలిక సదుపాయాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోందని ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. అదే సమయంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై యుక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగుతోందని, జపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఇరుపక్షాలు నిబంధనలు లేని సంపూర్ణ కాల్పుల విరమణ ఒప్పందం పాటించాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. అయితే ఉక్రెయిన్ వెల్లడించిన వివరాల ప్రకారం చెర్నోబిల్ సమీపంలోని కీలక అణు వ్యర్థ నిల్వ కేంద్రం రష్యా డ్రోన్ దాడి చేసిందని, అంతర్జాతీయ అణు సంస్థ గణనీయమైన నష్టం జరిగినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని తెలిపింది. యుక్రెయిన్ అధ్యకుడు వలడిమిర్ జెలెన్స్కీ ఐరోపా మద్దతు కోసం తన దౌత్య ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. యుద్ద పరిస్థితులు, ఆయుధ సహాయం, ఆర్థిక మద్దతు అంశాలు యూరోపియన్ దేశాల చర్చల్లో ప్రధానంగా నిలిచాయి. రష్యాపై ఆంక్షలను కొనసాగించాలనే అభిప్రాయం పశ్చిమ దేశాల్లో బలపడుతోంది. గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని ప్రపంచ దేశాలను పాలస్తీనా, ఇజ్రాయెల్ పౌర సమాజ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సహాయాన్ని, పునర్నిర్మాణ చర్యలను వేగవంతం చేయాలని కోరాయి. రెండు దేశాల పరిష్కారానికి మద్దతునివ్వాలని కూడా పిలుపునిచ్చాయి. ఫ్రాన్స్ వేదికగా వచ్చే సోమవారం నుంచి జరగనున్న G7 దేశాల శిఖరాగ్ర సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియా ఘర్షణలు, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్దం, ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు, చైనా ప్రభావం, కీలక ఖనిజాల సరఫరా వంటి అంశాలు ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ భద్రత, ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశముంది. ఇక ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ను భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలు ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాపై అనిశ్చిత నెలకొంది. వీటిపై కూడా G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రపంచ దేశాలు చర్చించనున్నాయి. ఫిన్లాండ్లో జరిగిన ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది న్యూ జియోపాలిటికల్ కాంపిటీషన్ కార్యక్రమంలో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా యుక్రెయిన్ యుద్దం విషయంలో భారత్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ప్రశ్నకు ఆయన ధీటుగా బదిలిచ్చారు. భారత్ ఇప్పుడు చమురును ధర లభ్యత ఆధారంగానే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ యుద్దం ప్రారంభమైన సమయంలో ఐరోపా దేశాలు పశ్చిమాసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేయడంతో సంప్రదాయంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకునే భారత్కు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. రష్యా చమురు కొనుగోలు చేయాలని 2022లో అమెరికానే స్వయంగా తమను కోరిందని వెల్లడించారు. ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక అసమతుల్యతను కాపాడటంలో భారత్ పోషించిన కీలక పాత్రను సైతం అమెరికా గుర్తించిందని జయశంకర్ వెల్లడించారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల వైఖరిలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కూడా జయశంకర్ ఎత్తిచూపారు. పాశ్చాత్య దేశాల ఆయుధ సరఫరా విషయంలో భారత్కున్న భద్రతాపరమైన ఆందోళనలను జయశంకర్ పునరుద్ఘాటించారు. ఐరోపా దేశాలు విక్రయించే ఆయుధాలు భారత్పై దాడికి ఉపయోగిస్తున్నారని చెప్పారు. కానీ తాము ఐరోపా భద్రతకు ముప్పు కలిగించే ఏ పని చేయలేదని జయశంకర్ స్పష్టం చేశారు.
4: At that time, the US specifically asked India to buy Russian oil to stabilize the world markets. Right now, if you see, after having first put tariffs on us last year for buying Russian oil, the US then again lifted its sanctions. Let's not pretend that there is some great principle involved here. I mean, if it is on off and you know do it when it suits us and don't do it when it doesn't suit us, I mean, come on, we are all the adults in the room, we know what the game is. So I don't think making this about sanctimony is really warranted.
1: పాకిస్తాన్ లో గత వారం రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బలూచిస్తాన్లో తీవ్ర ఉద్రిక్తతలు హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం, పౌర హక్కుల అణచివేత కారణంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసనలు హింసాత్మక ఘర్షణలుగా మారాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావాల్కోట్, ముజఫరాబాద్ నగరాలు గత వారం రోజులుగా రణరంగంగా మారాయి. రావాల్కోట్లోని ఈద్గా మైదానంలో నిత్యావసర వస్తువులపై ధరలను తగ్గించాలని, ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సుమారు 60,000 నుండి 70,000 మంది నిరసనకారులు శాంతియుతంగా భారీ ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ నేతృత్వంలో జరిగిన ఈ ప్రదర్శనను అణచివేయడానికి పాకిస్తాన్ సైన్యం నిరసనకారులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల కారణంగా దాదాపు 20 మందికి పైగా పౌరులు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రావాల్కోట్, పూంచ్, భీంబర్ వంటి ప్రాంతాలలో వీధులన్నీ రక్తసిక్తంగా మారాయి. తమ హక్కుల కోసం పోరాడుతున్న పౌర సమాజ సంస్థ అయిన జేఏఏసీను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం, ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. మరోవైపు బలూచిస్తాన్లో కూడా పరిస్థితులు దారుణంగా మారాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ వంటి వేర్పాటు వద్ద సంస్థలు ఆపరేషన్ హోర్ ఆఫ్ 2.0 పేరుతో సరికొత్త దాడులకు తెరలేపాయి. క్వెటా, గ్వాదర్, నష్కి వంటి 9 జిల్లాల్లో సైనిక స్థావరాలు, జైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై ఏకకాలంలో బాంబు దాడులు, డ్రోన్ దాడులు చేశాయి. ఫిలిప్పీన్స్ లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ భాగంలోని మిండానో ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పీన్స్ తీరంలో 3 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఆ దేశ అధ్యకుడు మార్కోస్ సూచనలు చేశారు. అయితే ఈ భూకంపం కారణంగా 4 ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాలు వినవచ్చు. మరి మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-2488-812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి పాటని వినిపించడం జరుగుతుంది. మరి ఈనాటి రావే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, గీత రచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలార నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, మరి వీరందరి కోసం ఈ పాట

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం అగడ రగడ రగడం తుండేస్తాం దేవుడు దేవుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భగద భగద గరణం మా పిలుపే ఢమరుకం.

ఈనాటి రావే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అభిలాష చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరి కోసం ఈ పాట

రావతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట దేవుని చేసిన మనుషులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు గీత రచన. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు మరి వారి కుటుంబ సభ్యులు మరి వీరందరి కోసం ఈ పాట

0: అలాగా
1: ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిత్విక్, పండు మరి వీరందరూ కోరుతున్నారు బృందావనం. ఘర్షణ చిత్రం నుంచి వాణిజ్యరం పండు పాట, గీత రచన రాజశ్రీ, మరి వీరందరి కోసం ఈ పాట.

ఈనాటి రావేతిథి కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు మోహమండలం కాజగ్రామం నుండి త్రివిద్ర వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నయనిక, మరి వీరందరూ కోరుతున్నారు శివమెత్తిన సత్యం చిత్రం నుంచి కేజే యేసుదాస్, వాణి జయరాం పాడిన పాట. గీతరచన ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు, మరి వీరి కోసం ఈ పాట

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్ మరి వీరందరూ కోరుతున్నారు. జగన్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీతరచన దాసనారాయణరావు మరి వీరందరి కోసం ఈ పాట.

గుండమ్మ కథ చిత్రం నుంచి పి సుశీల పండపాట, గీతరచన పింగళి, సంగీతం ఘంటసాల. మరి పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్, మరి వీరు కోరుతున్నారు అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావతి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి విశాల్ అండ్ లక్ష్మి, మరి వీరిద్దరు కోరుతున్నారు వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

సాయినగర్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక మరివీరు కోరుతున్నారు. అండమాన్ అమ్మాయి, అండమాన్ అమ్మాయి చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండ పాట, గీతరచన ఆత్రేయ మరివీరి కోసం ఈ పాట

0: మీ ఇంతవరకు రావతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ముందుగా గోదావరి చిత్రం నుంచి సునీత పాండ పాట, గీత రచన వేటూరి.
1: లెవెల్ ఏంటో నీకు

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సాహితీ సాహిత్యానికి ఎస్ఎస్ థమన్, సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, గ్రీకు వీరుడు చిత్రం నుంచి.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన శ్రీమతి ఎన్ కళ్యాణి కుమారి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయిన వారిలో కళ్యాణి కుమారి గారు ఒకరు. ఈరోజు కళ్యాణి గారు మనతో ఉన్నారు. హాయ్ కళ్యాణి గారు, వెల్కమ్ టు ఆకాశవాణి.
2: హాయ్ అండి.
1: ఈరోజు మీరు మన కార్యక్రమంలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. మీ జర్నీ, అచీవ్మెంట్స్, ఇంట్రెస్ట్ అలాగే రేడియోతో మీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం. సో కళ్యాణి గారు, లెట్స్ స్టార్ట్ అవర్ కన్వర్జేషన్.
2: ఓకే అండి.
1: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యారు కదా, ఈ విషయం తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఆ మూమెంట్ గురించి మా లిజనర్స్తో కొంచెం షేర్ చేసుకుంటారా?
2: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో నేను ఖచ్చితంగా విన్ అవుతానని నాకు తెలుసండి. కాకపోతే వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అవుతానని మాత్రం నేను అనుకోలేదు. వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను సెకండ్ ప్రైజ్ ఆర్ థర్డ్ ప్రైజ్ వస్తుందని అనుకున్నాను, కానీ వన్ డే ఆర్జేగా డైరెక్ట్గా సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. చాలా హ్యాపీగా అనిపించింది.
1: రియల్లీ వెరీ గ్రేట్ అండి. సరే మరి కళ్యాణి గారు, 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అనే టాపిక్పై ఎస్సే రాశారు కదా, ఈ ప్రిపరేషన్లో భాగంగా ఆకాశవాణి గురించి మీరు ఏ ఏ విషయాలను తెలుసుకున్నారు, అలాగే వాటిలో మీకు ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయం ఏది?
2: ఆకాశవాణికి పితామహుడుగా ఎంవి గోపాలస్వామి అనే ఆయన ఉన్నారు అనే విషయము నేను ఎస్సే రైటింగ్ కాంపిటీషన్కి మ్యాటర్ గ్యాదర్ చేస్తున్నప్పుడు తెలుసుకున్నానండి. అది నిజంగా నాకు తెలియని కొత్త విషయము. ప్రస్తుతం ఆకాశవాణి గురించి నేను గ్యాదర్ చేస్తున్నప్పుడు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో అన్ని భాషలలోనూ ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయనే విషయం కూడా తెలుసుకున్నాను. అది కూడా నాకు తెలియని కొత్త విషయమే. చాలా హ్యాపీగా అనిపించిందండి.
1: అమేజింగ్ అండి. అలాగే ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న విషయం మీకు ఎలా తెలిసింది?
2: నేను ఘంటసాల నృత్య కళాశాలలో వోకల్ స్టూడెంట్గా సెకండ్ ఇయర్ నేర్చుకుంటున్నానండి, సంగీతం నేర్చుకుంటున్నాను. అక్కడ మా మ్యామ్ అక్కడ అనౌన్స్మెంట్ ఎస్సే రైటింగ్ గురించి జరిగినప్పుడు నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను అప్లై చేశాను. సరే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, లక్కీగా విన్నర్ అయ్యాను.
1: రియలీ అమేజింగ్ అండి. అండ్ కళ్యాణి గారు, ప్రస్తుతం మీరు ఏం చదువుకుంటున్నారు, అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా?
2: నేను ఎంఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేశానండి. ప్రస్తుతం బీఈడీ పరిచయం చేస్తున్నాను. ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్.
1: వావ్, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్సా? చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ అని, స్కేరీ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమని అనుకుంటారు. నిజంగా మ్యాథ్స్ అంత కష్టంగా ఉంటుందా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?
2: మ్యాథ్స్ కొద్దిగా కష్టంగానే ఉన్నా సరే, మనం ఫార్ములా ప్రకారం గనక అది ప్రొసీజర్ ప్రకారం వెళ్తే చాలా ఈజీగా ఉంటుందండి. ప్లస్ మిగిలిన సబ్జెక్ట్స్తో పోలిస్తే మ్యాథ్స్కున్న బెనిఫిట్ ఏంటంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సపోజ్ మనకు 100కి అప్లై చేస్తే 100 మార్క్స్ మనకి వచ్చేస్తాయి అన్నమాట. అదొకటి మ్యాథ్స్కున్న బెనిఫిట్. కాకపోతే నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాము, కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తాయి ఫార్ములాస్ కానీ సమ్స్ కానీ ఏవైనా సరే.
1: ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ కళ్యాణి గారు, మ్యాథ్స్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా, మరి ఇండియాకి చెందిన గ్రేట్ మ్యాథమెటిషియన్స్ గురించి మీ మాటల్లో కొంచెం చెప్పగలరా? ముఖ్యంగా వాళ్ళల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే క్వాలిటీ ఏంటి?
2: మన ఇండియాకి చెందిన గ్రేట్ మ్యాథమెటిషియన్స్ గురించి చెప్పాలంటే ముందుగా 5th సెంచరీకి చెందిన ఆర్యభట్ట గారు గుర్తొస్తారండి. జీరో కాన్సెప్ట్ గురించి మాట్లాడినప్పుడు వారి పేరు తప్పకుండా గుర్తుకొస్తుంది. మ్యాథ్స్, ఆస్ట్రానమీ రంగాల్లో వారు చేసిన కాంట్రిబ్యూషన్స్ చాలా గొప్పవి. అప్పటి కాలంలోనే భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని చెప్పడం నిజంగా రిమార్కబుల్ అని చెప్పాలి. అలాగే శ్రీనివాస రామానుజన్ గారు కూడా ఇండియాకి గర్వకారణమని చెప్పాలి. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ మీద వారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. పెద్ద పెద్ద బుక్స్ లేకపోయినా తన టాలెంట్ ప్యాషన్తో ప్రపంచంలోనే గొప్ప మ్యాథమెటిషియన్స్లో ఒక్కరిగా గుర్తింపు పొందారు. తరువాత ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా వర్క్ చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. రామానుజన్ గారి జీవితంలో నాకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసే విషయం ఏంటంటే, రిసోర్సెస్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నా తన డ్రీమ్ని వదలకుండా ముందుకు వెళ్లడం. అలాగే ఆర్యభట్ట గారు కూడా తన నాలెడ్జ్తో ప్రపంచానికి కొత్త ఐడియాస్ అందించారు. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా తమకు ఇష్టమైన ఫీల్డ్లో ముందుకు వెళ్లి సక్సెస్ సాధించారు. అందుకే నేటి యూత్ కూడా వారి జీవితాల నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డెడికేషన్, ప్యాషన్ వంటి మంచి క్వాలిటీస్ నేర్చుకోవచ్చని నేను భావిస్తున్నా.
1: గ్రేట్, బాగా చెప్పారు. అలాంటి క్వాలిటీస్ మన లైఫ్ లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్ అని చెప్పచ్చు. సరే, చదువుతో పాటు మీరు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు? మీ హాబీస్, ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి?
2: నా హాబీస్ వచ్చి రీడింగ్ బుక్స్ అండి. నావెల్స్, తెలుగు నావెల్స్ చాలా ఇష్టం నాకు. అండ్ ఖాళీ టైంలో మ్యాక్సిమం నాకు బుక్స్ రీడ్ చేయటం, పాటలు వినటం అనేది చాలా ఇష్టం. ప్లస్ నా ఫ్యూచర్ డ్రీమ్ వచ్చేసేటప్పటికి డిఎస్సిలో ఒక టీచర్గా సెలెక్ట్ అవ్వాలి అనేది నా డ్రీమ్.
1: వెరీ గ్రేట్ అండి, రియల్లీ. అండ్ కళ్యాణి గారు, మీ ప్యాషన్ గురించి అలాగే మీ రోల్ మోడల్ గురించి కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? ముఖ్యంగా వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీస్ గురించి కూడా చెప్పండి.
2: నాకు రోల్ మోడల్ అంటే మా మదరేనండి. ఆవిడ నాకు చాలా నేర్పించింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి అనేది ఆవిడ నుంచి నేర్చుకున్నాను. ఆవిడ చదువుకున్నది తక్కువైనా సరే ఆవిడ మమ్మల్ని ఎంతగా మోటివేట్ చేస్తుందంటే, మేము మా పరిస్థితుల్ని ఎదుర్కొనేంత శక్తిని ఆవిడ మాకు ఇస్తుంది. అందుకే నా రోల్ మోడల్ అంటే మా మదరే. ఇంకా ఆవిడలో నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే డిసిప్లిన్. ఆవిడ డిసిప్లిన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. మనకి మన డిసిప్లిన్ లెవెల్స్, ఈవెన్ నా డిసిప్లిన్ లెవెల్స్ కన్నా ఆవిడ డిసిప్లిన్ లెవెల్స్ బాగుంటాయి. కొన్ని విషయాల్లో నేను గబుక్కున్న ఆవేశపడి రాంగ్ డెసిషన్ తీసుకుంటా. అటువంటి టైంలో మా మదర్ వచ్చి, నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ వే, నువ్వు కరెక్ట్ వేలో వెళ్ళు ఇటు అని ఆవిడ డైరెక్ట్ చేస్తుంది. అండ్ మా ఫాదర్ వచ్చి నాకు అసలు ఏం కావాలనేది మా ఫాదర్కి బాగా అర్థమైపోతుంది. ఆయన ఏంటంటే, నేను ఏం చేసినా ఆయనకి అర్థమవుతుంది. సపోజ్కి పెన్ పక్కన పెట్టినా సరే ఆయన ఈ పెన్ ఎందుకు అక్కడ పెట్టాననేది ఆయనకు అర్థమైపోతుంది. ఆయనకి అంత బాగా నా గురించి ఐడియా ఉంది. సో వాళ్ళు నాకు చాలా ఇష్టం అండి, అంతే.
1: సో స్వీట్ అండి. నిజంగా అమ్మా నాన్న అంటే మనకి ఎంతో ఇష్టం కదా, వాళ్లే మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తూ ఉంటారు. సరే కళ్యాణి గారు, మీకు ముందు నుంచే రేడియో వినే అలవాటు ఉందా? అలాగే మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్ వింటుంటారా? ఒకవేళ వింటే ఆకాశవాణిలో మీకు నచ్చిన ప్రోగ్రామ్ గురించి మాతో షేర్ చేసుకుంటారా?
2: మేము 90s కిడ్స్ అండి. సో మాకు చిన్నతనం నుంచి మాకు రేడియోతో అటాచ్మెంట్ ఎక్కువ. చిన్నతనంలో ఆ టైం, ఇప్పుడంటే యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ చాలా వచ్చినాయి, మీడియా బాగా డెవలప్ అయింది. చిన్నతనంలో మాకు రేడియోనే బాగా బేస్. ముఖ్యంగా మా ఫాదర్ని 8 ఆ టైం కల్లా భక్తి రంజని ప్రోగ్రాం పెట్టేవాళ్ళు. అవి చాలా నచ్చేవి. అన్ని దేవుడి పాటలు వచ్చేవి, తర్వాత ప్రాంతీయ వార్తలు వచ్చేవి. మాకు చిన్నతనంలో టీవీలు లేని టైంలో రేడియోతో ఎక్కువగా, ముఖ్యంగా మేము దేవుడి పాటలు పెట్టినప్పుడు వినేవాళ్ళము, తర్వాత ప్రాంతీయ వార్తలు వినేవాళ్ళము. మాకు ఎక్కువగా ఈ రేడియోలో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే అదే భక్తిరంజని, మరి ప్రాంతీయ వార్తలు. ప్రాంతీయ వార్తల్లో ఎక్కడెక్కడ మనకి తెలియని కొత్త విషయాలు కూడా వాళ్ళు చెప్తారు. అందుకని ఈ ప్రోగ్రామ్స్ చాలా నచ్చుతాయండి.
1: అంటే మీకు అప్పట్లో రేడియోనే మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట?
2: అవునండి.
1: రేడియోలో మీరు అప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారా?
2: నా చైల్డ్హుడ్లో అంటే మేబీ నేను 4th క్లాస్ అప్పుడు నేను అంటే చిన్నపిల్లల డ్రామాలో పార్టిసిపేట్ చేశానండి.
1: అంటే ఎలాంటి డ్రామాస్ అంటారు అవి?
2: అంటే రాజుగారి కథలు లాగా, రాజుగారు, ఒక భటుడు, తర్వాత రాణిగారు కాన్వర్సేషన్స్, భటులు రావటం, రాజుగారు వచ్చినప్పుడు డైలాగులు చెప్పడం, ఇట్లాగా ఇట్లాంటి వాటిలో నాకు ఒక క్యారెక్టర్ ఇస్తే నేను పార్టిసిపేట్ చేశాను.
1: మీరు ఏ క్యారెక్టర్ పార్టిసిపేట్ చేశారో తెలుసుకోవచ్చా?
2: నేను భటుడు అనుకుంటాను, భటుడు.
1: అవునా? మరి మీరు భటుడుగా క్యారెక్టర్ పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు ఏదో డైలాగ్ అది చెప్పే ఉంటారు కదా, మీరు అప్పట్లో చెప్పిన డైలాగ్ మీకు గుర్తుందా?
2: గుర్తుందండి. చెప్పమంటారా?
1: చెప్పండి.
2: రాజాది రాజా రాజమార్తాండ విచిత్ర వినోద రాజ నరేంద్ర వర్మ మహారాజా వారు సభకు వేయించేస్తున్నారు హో, బహుపరాక్ బహుపరాక్.
1: చాలా బాగా చెప్పారండి. మీరు అప్పుడు 4th క్లాస్ లో చెప్పిన డైలాగ్ ఇప్పుడు దాకా ఉందండి.

0: రియల్లీ వెరీ గ్రేట్.
1: అది ఫస్ట్ అండ్ లాస్ట్ అండి, సో నాకు బాగా గుర్తుంది.
0: అలాగే ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు కూర్చుని మాట్లాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలాగే మన రేడియో స్టూడియో మీకు ఎలా అనిపించింది?
1: రేడియో స్టూడియో అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉందండి. వంటి రేడియో జాకీగా మాట్లాడేటప్పుడు కొద్దిగా కొన్ని విషయాల్లో నేను తలబడ్డాను, కానీ పర్వాలేదు, కొద్దిగా ధైర్యం తెచ్చుకుని తర్వాత మాట్లాడాను.
0: అవునండి, ఫస్ట్ టైం అయినా కానీ మీరు చాలా చక్కగా ఫ్రీగా మాట్లాడుతున్నారు.
1: థ్యాంక్స్ అండి.
0: అండ్ కళ్యాణి గారు, ఈ డిజిటల్ జనరేషన్ లో యువతకు రేడియో యొక్క ఇంపార్టెన్స్ గురించి మీ మాటల్లో చెప్పగలరా? అలాగే ఈ యూత్ స్టడీస్ తో పాటు కాంపిటీషన్స్, క్రియేటివ్ యాక్టివిటీస్, కో కల్చర్ యాక్టివిటీస్ లో కూడా ఎంత వరకు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే బెనిఫిట్ అని మీరు చెప్పగలరు?
1: ఈ డిజిటల్ జనరేషన్ లో రేడియో ఇంపార్టెన్స్ అంటే, నేటి జనరేషన్ కి కొత్త పాటలు మాత్రమే తెలుసండి, పాత పాటలు చాలా వరకు వాళ్ళకి తెలియదు. పాత పాటల్లో ఉండే మాధుర్యం కానీ, అసలు ఆ పాటలు వింటుంటే మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పాత పాటలు ఎక్కువగా దొరికేది రేడియోలోనే. ఈ రోజుల్లో అంతా కొత్త పాటలు, కొత్త సినిమాలు. నేటి డిజిటల్ యుగంలో కొత్త సినిమాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇట్లా, కానీ పాత సినిమాల్లో కూడా చాలా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, అలాగే పాత పాటలు కూడా చాలా బాగుంటాయి. సో ఈ డిజిటల్ యుగంలో వాళ్ళు ఎక్కువగా రేడియోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, పాత పాటలు వింటే మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటుంది కాబట్టి రేడియోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. రేడియో విన్నప్పుడు మనకి ప్రాంతీయ వార్తలు వస్తాయి కదండి, అప్పుడు మనకి తెలియని కొత్త విషయాలు కూడా ఆ ప్రాంతీయ వార్తల్లో మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ విధంగా మనకి డిజిటల్ జనరేషన్ కి యూజ్ అవుతుందండి. అండ్ ఇంకొకటి, యువత స్టడీస్ తో పాటు కాంపిటీషన్స్, క్రియేటివ్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వలన ఆ యువతలో ఉండే క్రియేటివిటీ అనేది వాళ్ళకి తెలుస్తుందండి. ప్రతి పర్సన్ కి వాళ్ళలో ఇంటర్నల్గా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు ఏదైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడే వాళ్ళలో ఉండే క్రియేటివిటీ కానీ టాలెంట్ కానీ బయటపడుతుంది.
0: చాలా బాగా చెప్పారు కళ్యాణి గారు. మీ ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్, థాట్స్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
0: సరే, మరి ఇంతసేపు మీ జర్నీ గురించి మాట్లాడుకున్నాం కదా, మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకునే ముందు, మీకు సింగింగ్ అంటే చాలా ఇష్టం కదా, మరి మా లిజనర్స్ కోసం మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ సాంగ్ లో 2 లైన్స్ పాడగలరా?
1: నాకు చాలా ఇష్టమైన సాంగ్ కమల్ హాసన్ పాట అండి, 2 లైన్స్ పాడతాను.

0: మాటలు.
1: వావ్, చాలా స్వీట్గా పాడారండి.
0: థ్యాంక్స్ అండి.
1: మరి ఇంకెందుకు ఆలస్యం? గుణా మూవీ నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన పాటను వినేద్దాం.
2: రాయి.
3: ఏం రాయాలి?
2: లెటర్.
3: ఎవరికి?
2: నీకు.
3: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియ, ప్రేమతో నీకు.
3: నీకు
2: నీ
3: రాసే
2: నేను రాసే
3: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
4: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
4: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
4: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
2: అదే
4: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
4: కమ్మని ఈ ప్రేమ లేఖనే

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపెడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: మరి ఈ చక్కని పాటను విన్నాం కదా, ఇప్పుడు కొంచెం ఫన్నీ మోడ్లోకి వెళ్దామా? ఇంట్రెస్టింగ్ అండ్ ట్రికీ క్వశ్చన్స్తో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని టెస్ట్ చేద్దాం. రెడీనా?
1: రెడీ అండి.
0: ఓకే, ఒక 3 యాపిల్స్ ఉన్నాయండి, దాంట్లో మీకు 2 యాపిల్స్ ఇచ్చేసాను. మొత్తం మీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయంటారు?
1: 2 అండి.
0: 2 యాపిల్సా? ఎలా చెప్పగలరు?
1: మీరు అడిగింది నా దగ్గర ఉన్న యాపిల్స్ కానీ మిగిలిన యాపిల్స్ కాదు కదండి.
0: రైట్ ఆన్సర్. మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా విన్నారనమాట. సరే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. ఎలాగో మీరు మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం మీకు ఈజీ అని అనుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే, 100 నుంచి 10 ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేయగలం?
1: 1 టైమ్ అండి.
0: 1 టైమా? ఎలా అండి?
1: రిమైనింగ్ 90 వస్తుంది కదండి.
0: ఒక 90 వస్తుంది కాబట్టి 1 టైమే చేయగలరని అంటారు.
1: అంతే,
0: ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సరే, ఇప్పుడు ఒక ఫన్నీ అండ్ ట్రికీ క్వశ్చన్. కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పాలి.
1: ఓకే అండి.
0: 0 8కి ఏం చెప్తుంది? ట్రికీ అండ్ ఫన్నీగా ఆలోచించి చెప్పాలి.
1: వెరీ నైస్ బెల్ట్ అంటుందండి.
0: ట్రికీగా ఆలోచించి వాళ్ళే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు.
1: అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకే, ఎంతైనా మీరు ఇంటెలిజెంటే అనమాట. కళ్యాణి గారు

0: మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 12 ఇయర్స్ గవర్నమెంట్ లో ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్ గా నిలిచింది. మరి యోగా గురించి మీ ఒపీనియన్ ఏంటి? యోగా మన హెల్త్ లైఫ్ స్టైల్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? మా లిజనర్స్ తో మీ మాటల్లో షేర్ చేసుకుంటారా?
1: యోగా గురించి చెప్పాలంటే ఇది కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదండి, హెల్తీ లైఫ్ స్టైల్ కి ఒక మంచి హ్యాబిట్ అని చెప్పచ్చు. ఈ రోజుల్లో చాలామంది స్టడీస్, జాబ్స్, మొబైల్ యూజెస్, స్ట్రెస్ వల్ల మెంటల్ ప్రెషర్ని ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో యోగా మన బాడీకి, మైండ్కి బ్యాలెన్స్ ఇవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేయడం వలన ఫిట్నెస్ మెరుగుపడటమే కాకుండా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి యోగా చాలా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే ఎగ్జామ్ టైంలో వచ్చే స్ట్రెస్ని తగ్గించడంలో, ఫోకస్ని పెంచడంలో యోగా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే యోగా వల్ల ఫ్లెక్సిబిలిటీ, స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతాయి. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా యోగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాకి మంచి గుర్తింపు వచ్చింది. మన ఇండియా నుంచి ప్రారంభమైన యోగా ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవడం కూడా మనందరికీ గర్వకారణమని చెప్పచ్చు. నా అభిప్రాయం ప్రకారం యువత రోజులో కొద్దిసేపైనా యోగా కోసం కేటాయిస్తే ఫిజికల్ హెల్త్ మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్ కూడా చాలా బెటర్ అవుతుంది. హెల్దీ బాడీ, పాజిటివ్ మైండ్ సెట్ కోసం యోగా మంచి ఆప్షన్ అని నేను భావిస్తున్నా.
0: చాలా బాగా చెప్పారు కళ్యాణి గారు. యోగా గురించి మీరు చెప్పిన ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మా లిసనర్స్ కి కూడా తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మీ జర్నీ, ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేసి ఫ్యూచర్లో మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: థ్యాంక్స్ అండి.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాట విన్నారు. స్వాతిముత్యం చిత్రం నుండి మీరింతవరకు 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన పోటీల్లో బహుమతి పొందిన శ్రీమతి ఎన్ కళ్యాణి కుమారి గారితో పరిచయం విన్నారు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 12 గంటలుగా వస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే జాగృతి శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस और स्लोवाकिया की 6 दिन की यात्रा पर रवाना हो गए हैं. श्री मोदी ने प्रस्थान वक्तव्य में कहा कि फ्रांस भारत के लिए रणनीतिक दृष्टि से बेहद

కార్యక్రమంలో. తర్వాత ఖైదీ నంబర్ 786 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట సాహిత్యం భువనచంద్ర.

తర్వాత ఘడ్సాల పి సుశీల పాడిన పాట విందాం. చిత్రం బంగారు బాబు, సాహిత్యం ఆత్రేయ.

తర్వాత ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన గోపి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని

0: డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తర్వాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు, ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార, రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI, సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్ కే అందర్ దేఖీ. యే సాత్ ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీఛే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్డ్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @HAIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శక

0: నిర్ణయాత్మకమైన ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా సమర్థవంతంగా అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు, సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు, ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సోఫా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సూయుపై 21-6 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో, చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ గుడిపాటి హరకృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ గుడిపాటి హరికృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పి భానుమతి పాడిన పాట బొబ్బలి యుద్ధం చిత్రానికి, సాహిత్యం సముద్రాల జూనియర్.

తర్వాత కొత్త జీవితాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సి నారాయణ రెడ్డి గీతం.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. వార్తల వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న

0: వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అభివృద్దిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వానాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని నారాయణ అన్నారు. మరో ఏడాదిలో ఎక్కువ శాతం వంతెనలు పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ,
1: అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వెస్టర్న్ బైపాస్ కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి అభివృద్ది పనులను ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమయ్యే 327 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: 2047 సంవత్సరానికల్లా భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. వికసిత్ భారత్ అంటే ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుని వెళ్తూ విశ్వగురు స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలన్నది వారి సంకల్పం. దేశంలో 25 కోట్ల మంది ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారిని పేదరికం నుండి వెలుపలికి వారు ప్రధాని అయిన తర్వాత 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, 12 ఏళ్ల క్రితం భారత యువత అవకాశాల కోసం వెతికేదని, ప్రస్తుతం యువతే అంకుర సంస్థలను స్థాపించి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 2,20,000కు పైగా అంకుర సంస్థలు, 23 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే క్రీడల్లో రికార్డు స్థాయి పతకాలు, ప్రపంచస్థాయి సంస్థల ఏర్పాటు, ఆవిష్కరణల రంగంలో భారీ పెట్టుబడులు దేశ అభివృద్దికి నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నీటి వనరులు, చెరువుల సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, జలవనరుల శాఖ, ఇతర శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రేపటిలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువుల హద్దుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే జలధార, జలహారతి కార్యక్రమాలు అమలులో ముందంజలో ఉన్నామని పేర్కొన్న కలెక్టర్, ఇకపై జలరక్షణ కార్యక్రమాన్ని కూడా సమాంతరంగా వేగవంతం చేసి విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం కింద మంజూరైన ఈ నిధులతో వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వస్తువులను అభివృద్ది చేయనున్నారు. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈ రోజు ఉదయం విజయవాడ బరం పార్క్ వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ, ఆయుష్ విభాగం రూపొందించిన 45 నిమిషాల యోగా మార్గదర్శకాల ఆధారంగా యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ విజయవాడ డివిజన్ అధికారిక లోగోను సంస్థ అధ్యక్షురాలు స్మృతి చారుమాధుర్ ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ లోగో కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి మహిళలోని శక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ది కోసం సంస్థ మరింత విస్తృతంగా పనిచేయాలన్న సంకల్పానికి ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఎరువుల గోదాములను తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, సరఫరా వ్యవస్థ, విక్రయాలను ఆమె నిన్న పరిశీలించారు. ఆధార్ ఆధారిత ఆన్లైన్ విధానంలో యూరియా, డీఏపీ ఎరువులను రైతులు కొనుగోలు చేసే ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఎరువుల బస్తాలపై ముద్రించిన ధరలను, ప్రభుత్వ రాయితీ ధరలు, రైతులకు విక్రయిస్తున్న ధరలు వంటి విషయాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ సెస్ బకాయిల వసూళ్లు, స్వచ్ఛపదం కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె నిన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నుల్లో గ్రంథాలయ సెస్ను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. స్వచ్ఛపదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం తప్పనిసరిగా నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించి క్లోరినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకుల శుభ్రత, నీటి నమూనాల పరీక్షల ద్వారా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజనులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు నిన్న అమ్మకాలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.

0: బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా విందాం అనుకూలం కథానిక. రచన శ్రీమతి చలసాని వసుమతి. వినండి అనుకూలం కథానిక.
3: ఒకవేళ చూసినా మురుగులో మెరుపు వచ్చినప్పటికీ అలాగే జీవితం కూడా ఎందులో తను తాను గుర్తించాలంటే ఎలాంటి మురుగులు మెరుపులు ఎన్నట్లు తట్టుకోవాలి. ఒక్కసారిగా ఉలికి పడినట్టయింది నిర్మల కంటి ముందు వేసిన మెరుపుతో. ఆకాశం ఇంకా చూసింది. ఆకాశం పొరుగుతోంది, మేఘాలు పరుగులు తీస్తున్నాయి. ఆ పరుగులు చూస్తే సిగ్గు సిగ్గుగా అత్తానంతటి బయలుదేరిన వధువు మనసులా కాస్త దిగులు కాస్త సంతోషంగా కనిపిస్తున్నాయి. నాకే నవ్వు వచ్చింది. ఆ నెల్లేది పుట్టింటికి వచ్చి తను తల కింద చేయి పెట్టి పిలిపించుకున్నాను. చరణ్ ఫోన్ చేస్తాడేమో అని వ్యర్థంగా ఆలోచన చేస్తున్నాను తరచుగా. దుఃఖంతో మనసు ఎంత నిగులుగా ఉంది నాకు. నా మనసు నా దగ్గర లేకుండా అత్తారింటికి వెళ్ళిపోతుంది పదే పదే. ప్రతి ఆడపిల్లకి పుట్టింట్లో ఉండవలసి వస్తే ఇలాగే అనిపిస్తుందేమో. దుఃఖం కూడా పొరిగించింది. ఎవరికీ చెప్పుకోలేము. నాన్న నా జీవితాన్ని సూక్ష్మదర్శనంలో చూస్తున్నారు. అమ్మ సానుభూత చూపించినా నాన్న అదేలా చూసినా నా మనసుకు అవేవి తట్టడం లేదు. నాన్నది పురుషాధిపత్యం, స్త్రీని ముందుకు కట్టివేసి అడ్జస్ట్ అయింది మా ఆవిడ. మా అమ్మాయి కూడా అలాగే అనుకుంటారు. అంతేకాని వాళ్ళని కట్టడి చేశామనిపించదు వాళ్ళకి. నా వివాహం వైభవంలో జరిగింది. నాన్నగారు శ్రీమంతులు, ఏ లోపు లేకుండా పద్మకాన్ని కలిసి అత్తగారింటికి పంపించారు నన్ను. అంతా కొత్త అపరిచిత వ్యక్తుల మధ్య ఎలా మసులుకోవాలో తెలియదు నాకు. అనుక్షణం తెలియని గుహల్లో తేలిపోతూ ప్రతి పనిలోనూ ఆనందంగా నేననే కుట్టున్నాను నేను. అత్తగారు ఆడపడుచున్నాను అంటూ మెచ్చుకుంటూ, నేను మా ఇంటి కూడలే కాదు కూతురు అంటుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. బహుశా శ్రీమంతుల బిడ్డను కావటం వల్ల కావచ్చు ఈ మర్యాదలని. ఇంటికి పెద్ద అత్తగారు, ఆయన ఆధీనంలోనే ప్రతి పని జరుగుతుంది. చరణ్ తల్లి మాట చిరగాడు, కానీ ఎప్పుడు ప్రసన్నంగా ఉండదు. చిరాకు ఎక్కువ, సహనం అసలే ఉండదు. అరుస్తూ ఉంటాడు. ప్రశాంతమైన కుటుంబం నుండి వచ్చిందేమో చరణ్ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. వివాహమే 3 మాసాలు గడిచాయి. ఎన్నో కళలతో అత్తగారింట్లో కాలు పెట్టుకున్నాను. కళలు అందనంత దూరంలోనే ఉంటుంది. కళలు కన్నా నా హనీమూన్ కూడా అందనంత దూరంలోనే ఉందేమో అనిపిస్తుంది నాకు. అసలు ఆ ముసే లేదు. ఎప్పుడైనా చరణ్ దగ్గర ఆ ప్రస్తావన తీసుకువస్తే అరుస్తాను, ఎందుకంటే నన్ను విసిగిస్తావు, ఏ 2 సంవత్సరాలు ఏంటంటే మన పెళ్ళి అంటూ ఎగిరి పడతాడు. పసితనం నుండి కళలు కలడం మధురమైన మొహలతో భవిష్యత్తు అందంగా ఊహించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలనుకునే నేను, ఈ భాగస్వామి సహచర్యం నన్ను మానసికంగా కొండతీయటం ప్రారంభించింది. మనసు తందని సర్వలోకమైన సత్యమేదో సందడి గీతలా కనిపిస్తుంది నాకు తరచుగా. చా, జీవితం అంటే కనుక నిద్రపోవటం, కోరికలు తీర్చుకోవటం ఇదేనా? ఇలా అనుకోవటం కూడా మాయనిపిస్తుంది ఒక్కోసారి. అసలు దీనంతటికీ కారణం నాది చాలా సున్నితమైన మనసు కావటం. నేను చరణ్కు ఇండస్ట్రీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటన్నిటి బాధ్యత చరణ్ది. కారణం మామగారు లేకపోతే. వీటన్నిటికీ యజమాని కూడా అతనే. కానీ తన బాధ్యతగా లేడు. ఫ్యాక్టరీకి వెళ్ళాడు, నియమంగా ఉంటాడు, స్నేహితులతో తిరుగుతూ భిన్నంగా సంభాషిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అసభ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడని నేను గమనించాను. అప్పుడప్పుడు అత్తయ్య గారు చరణ్ చాటుగా కుప్పగిస్తూ ఉండటం నా తలకు సరి దాటిపోలేదు. అలాంటప్పుడు వినయంగా తలగించుకుంటాడు తాడి మారడు. లేదా ఆ కోపంతా నా మీద చూపిస్తూ ఉంటాడు. అతనికి నేనైనా అతని మీద నేరాలు చెప్తున్నానేమో అని అనుమానం. ఛీ, ఇదేనా నేను కోరుకున్న జీవితం? ఇదేనా నేను తలలుతున్న నా ప్రపంచం? నేను ఎంత సుఖంగా ఉండాలనుకున్నాను, చివరికి నేను ఎలా ఉన్నాను? అసలు సుఖమైనదే లేదు నా జీవితం. నాకు కావలసిన తేమ నా పెద్ద నుండి నాకు లభ్యం కావటం లేదు. ఈ తలవరల్లోనే సిరిపెట్టింది, సిరిమిదకు మళ్ళీ నా ప్రేమ.

0: అన్నాను. సరే నా ప్రపంచం. ఆ రోజు నేను చాలా ఆశ్చర్యపోయాను. చరణ్ చాలా ప్రేమగా మాట్లాడాడు. తనతో సారీగా నా ప్రపంచకు చాలా బాధ పెట్టినాను. ఇక ముందు నేను నీ మీద అసలు అసలు కోపగించుకోను కూడా. నేను అర్థం చేసుకుంటాను. నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. నేను క్షమించు ప్లీజ్. నా ప్రపంచకు నేను సిగ్గుపడుతున్నాను అని అతను ఉన్న చెప్పిన పంపిణీ. నాకు నోట మాట కాలేదు. చాలా వింతగా ఉంది. ఎంత అకస్మాత్తుగా ఎలా అసలు ఈ మనిషిలో ఈ మార్పు ఎలా వచ్చింది అనిపించింది. నాటకమేమో అని అనిపించేంతలోనే చరణ్ బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం చరణ్ వచ్చిన తర్వాత విషయం చెప్పాడు. మీకు ఫ్యాక్టరీలో బిజినెస్ ఉండే తెలుసు కదా, కొత్త ప్రోడక్ట్ కు కొన్ని మిషన్లు కావాల్సి వచ్చినాయి. వీటికి 5 లక్షలు కావాల్సింది. అందుకేమో వేడే తెలియదు. పైగా బాధ్యతంగా నాదే కదా. అయినా వివాహం అయిన తర్వాత కూడా అమ్మని అడగడం ఎలా ఇవ్వలేదు. నేను అందరికి ఫోన్ చేసి సర్దుబాటు చెప్పగలవా? అయినా ఊరికే కాదులే, అట్టుగా ఫేమస్లో ఇచ్చేస్తాను ప్లీజ్ అంటూ ప్రాధాన్యపడ్డాను. నాన్న చాలా ఇచ్చారు, ఎలా అడగలను? అయినా తిరిగి ఇచ్చేస్తానంటున్నాడుగా చరణ్. అయ్యదు అని సమాధానపడి మొన్నటి నాన్నకు ఫోన్ చేశాను. నాన్న అంగీకరించి వెంటనే పంపించారు. 1 సంవత్సరం గడిచిపోయింది. కానీ చరణ్ మళ్ళా ప్రస్తావన కాలేదు. నాకు కష్టం అనిపించి ఒక రోజు అడిగాను. వెంటనే అతనికి చాలా కోపం వచ్చింది. నీకేం లోటు చేశానంటే నీకేం లోటు లేదు కదా, నీకు అసలు తృప్తంగా లేదు. నేనే చిన్నగా ఇలా ఆయన కూడా తిరిగి కదా అంటూ పొలగా ఉంది. ఆకాశం తిరిగి ముక్కలుగా నా మీద పంపిపోయింది. కళ్ళు తిరిగాయి నాకు. అది కాదు అంటూ ఆగిపోయాను. సరే అంటూ విదిలించుకుంటూ వెళ్ళిపోయాడు. అవునండి, అమ్ముడుగా మీ గౌరవం పోతుంది. నేను అడిగితే ఇచ్చారు ఆయన. ఆ డబ్బు ఆయనది, మనది కాదు అన్నాను విసిగా. అయితే ఆయన నన్ను చాలా డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు. ఇంకా ఎంత డబ్బు ఇచ్చినా నాకు విలువ పెట్టలేదు తెలుసా? ఏంటి అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? మీ బాధ్యతలు మీరు మంచిగా నిర్వర్తిస్తే నాన్న డబ్బులు ఎగ్గిస్తాం లేదని చెప్పి నేను క్షమాపణ చెప్పగలను. కానీ మీరు బాధ్యత లేకుండా ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తున్నారు, విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు, అత్తయ్య గారు కూడా మౌనంగా ఉంటున్నారు. ఎందుకలా ఎందుకలా మోసం చేస్తున్నారు అంటూ గట్టిగా అడిగాను. నా చెంపు పగిలిపోయింది. కళ్ళు తిరిగి మనసు ముందు దాటి సహించాను. వారం తెచ్చింది. నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళాలనిపించి వెళ్ళాను. మాటల్లో చాలా లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి. సిరి నన్ను చుట్టుకుపోయింది. అత్తగారు కోపంతో ఎప్పుడు ఇల్లు గుర్తుకొచ్చిందా తల్లి, ఇంటికి పంట బయట వాళ్ళకి చెప్పి బజారు పెడుతున్నావు కదా అంటూ అరిచారు. అప్పటి నుంచి పనంతా నేనే చేయవలసి వచ్చింది. అత్తగారు ఆడపడుచు మహారాణిలో కూర్చుండి పనంతా నేనే చేసి అలసిపోతున్నాను. ఇంకా ఆ రోజు నుండి చరణ్ మాట్లాడడం మానేశాడు. చేసిన పనికి పశ్చాత్తాపడలేశారు కదా, అంతా తెలిసిపోయింది కదా, ఇంకెందుకు అన్నట్టుగా నిర్లక్ష్యంగా తిరుగుతున్నాడు. ఇలా నా వైవాహిక జీవితం 5 సంవత్సరాలు గడిచింది. చరణ్ నన్ను చెట్టు కింద తొట్టి పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళంతా నాటకాలు రాయలేదు. ఈ బ్రతుకు అవసరమా నాకు? ఎందుకు సహించాలి? ఎవరికోసం ఇలా మౌనంగా భరిస్తూ రోధిస్తూ మరగా అనుభవించాలా? మనుషుల్లో మార్పు అనేది ఉండదా? ఇలాంటి భర్తతో భార్య సగంగా ఉండి కాపురం చేయాలా? నా మీద నాకే అసహ్యం వేసింది. ఆలోచించాను. కళ్ళ నీరు గడ్డపెట్టింది. ఒక రోజు సెలవు తీసుకుని అమ్మగారి ఇంటికి వచ్చేసాను. వెంటనే చరణ్ ఫోన్ చేశాను. చుట్టూ చూశాను, ఎవరు లేరు. హలో అన్నాను. నా మాట వింటూ సంతోషాను. చూడు కడతా, నేను బిజినెస్ ఏదో నిన్న చేయకపోతాను, అంతకంటే ఏదో చేయాలా? ఇలా ఏం జరుగుతుంటూ అన్యాయం జరుగుతా అంటూ ఇంకా ఏదో చెప్పుకోలేదు. చూడండి, మీరు మళ్ళీ నాటకం ప్రారంభించారు. మీ దృష్టిలో మీ భార్య మీరు వేసుకునే షూ లాంటిది. మీరు మంచివారైతే నేను ఇంటికి ఇక్కడికి రావాల్సి వస్తుంది. నాలో శక్తి ఉన్నంత వరకు సహనం చూపించాను. ఇంకా నా వల్ల కాదు. ఏ కుటుంబాన్ని నమ్మి వచ్చాను, ఏ కుటుంబం కోసం నా ఇష్టాయిష్టాలను చంపుకుని మీ అందరికీ సేవ చేశాను. తగిన ఫలితం తిట్లు చిరాకులు బహుమతిగా ఇచ్చాను. చాలు, నా జీవితం అంతా సరిపోతుంది. అడిగి మనకి రోగంలో బానిసలు ఉండటం నా వల్ల కాదు. సరే ప్లీజ్ కవిత, ప్లీజ్ అలా అనుకో. క్షమించు కవిత, ఒక్క అవకాశం వచ్చేస్తావా అంటూ ఇంకేదో చెప్పకపోయాను. అతని గొంతు నాటకీయంగా ఉందనిపించింది నాకు. అవసరం లేదు, నేను ఇలా వచ్చానని అతి క్రూరంగా కూడా ఆలోచిస్తుంటాను. ఇంకా ముందు నాకు ఫోన్ చేయవద్దు అంటూ ఫోన్ పెట్టేశాను. అప్పుడు నాన్న వచ్చాను. చాలా ఫోన్ అయ్యాలి గంభీరంగా అడిగారు నాన్న. అవును చూడ మాట్లాడతారు, గురువుకి కోపం వస్తే ఆమెకే నష్టం అంటూ ఇంకేదో చెప్పబోతుంటే నాన్న ముఖం చాటు చేసుకుని నా కోపాన్ని బాధను ప్రదర్శించడం లేదు నాన్న. నాన్న బోర్డులో పరీక్ష చేస్తున్నారు వాళ్ళు, నాకు సాధ్యం కాదు నాన్న ఆ ఇంట్లో ఉండటం అంటూ ఒడ్డీకి వస్తున్న కన్నయ్యాన్ని తుడుచుకున్నాను. అది కాదమ్మా, నాన్న చాలా లావనిగా తల మీద చేయవలసిన ఇంటితో చెప్పారు. తల్లి సామరస్యంతో స్నేహభావంతో చూడలేదు నేను. తల్లి కావడంతోనే ఎన్నో కలుగుతున్నాం, అది తేలలేదు. దాంతో నెగిటివ్ గా ఉన్నాం. అలా కాక అనుకూలంగా పాజిటివ్ గా ఆ ఫ్యామిలీని అర్థం చేసుకుంటే నేను ఇలా రావాల్సి ఉండేది కాదేమో, ఒక్కసారి ఆలోచించు అని నాన్న ప్రేమగా అంటుంటే నాన్న కూడా నన్ను అర్థం చేసుకోరు, ఇదేనా తన తండ్రి తీరని అర్థం చేసుకోదా అనిపించింది నాకు. అంతలోనే అమ్మ వచ్చి సమర్థించింది. ఒక పర్యాయం వాళ్ళకు కూడా పాఠం చెప్పాలి, నోరు లేని పిల్ల దిక్కులేని ఆడపిల్ల అనుకుంటున్నాను అంది తసలామ. కాలం గడిచిపోతుంది, డ్రాయింగ్ పెద్ద పక్షులా వెళ్ళలాడుతున్నాను. చలం ఎన్ని పర్యాయాలు నాకు ఫోన్ చేసినా తెలియదు. చాలా దూరం జరిగిపోయాను, ఆలస్యమైపోయింది. ఇక నేను ఆలోచించిన వ్యర్థాన్ని నిశ్చయించుకుని నా భవిష్యత్తును ఆలోచిస్తున్నాను. మనసేన చరణ్ణి నాటకీయత అసహ్యమనిపిస్తుంది. ఇలా మరగిపోతున్న నన్ను నా ఆవేదనను గ్రహించిన నాన్న కట్టడానికి బయలుదేరి ఆలస్య తిరిగి వచ్చి అమ్మతో ఒక తెలియని విషయాలు చెప్తుంటే నాన్న పడిన బాధ చాటుగా విని నాకు పండు తిరిగి నా నాన్న పడుకునే వ్యక్తులకి ఇచ్చాను. సరిగొచ్చి నన్ను తాకింది. ఆలపరిచి చూస్తే వర్షం ఆగిపోయింది. ఎందుకు తల్లి, ఎందుకు ఇలా కలిసిన వాళ్ళు జ్వరం వస్తుంది అంటూ దీనిని దగ్గరకు తీసుకున్నాను. అదేంటి మమ్మీ, దాని చాలా సార్లు వర్షంలో కలిసాం కదా, అప్పుడు జ్వరం రాలేదు కదా. కాదమ్మా, ఎంతగా కలిస్తే జ్వరం వస్తుంది అంటూ పలకరిస్తున్నాను. చాలా ఇష్టం చాలా మజాగా ఉండేది అంది. కోపం వచ్చింది నాకు. ఈసారి పిల్లలకు తెలియదు చెప్పేది అంటూ కొట్టిపోయాను. మెట్ల మీద పరుగు తీసింది, కానీ వెనుక పడి పడిపోయింది. పెద్ద కేక పెడుతూ పరిగెట్టాను. శని లేపాలని ప్రయత్నిస్తూ కేకమని అమ్మ నాన్న పరిగెత్తుకొచ్చారు. ఆ బిడ్డగా శని పడిపోయిందా అన్నాను కొందాను. నాన్న శరణి పైకి లేవతీసి ఎత్తుకున్నాను. తలకు బాగా గాయమైంది, రక్తం కారుతుంది. నాన్న కారులో శరణి తీసుకుని అందరం బయలుదేరారు. దారిలో శరికి స్కిన్ వచ్చింది, అందరం ఊపిరి పీల్చుకున్నాం. డాక్టర్ చూసి దెబ్బ ఎక్కువ తగలేదు కానీ చేతి మడికట్టు పెరిగిందన్నారు. హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. ఆ రాత్రి అంతా శని బాధకుంటూనే ఉంది, నిద్రపోలేదు. డాడీ డాడీ అంటే ఏడుస్తుంది, మంచి మంచిది. నేను పంపించుకోలేను. అడగిన చిన్న చింతకు భయంతో ఎలా ఉడుకుతుందో అలా నీటిపోతున్నాను. అతనికి దూరంగా ఉంటూ కాస్త కాస్త కోరుకుంటున్న నాకు ఏ పరీక్ష ఉంది నేను అడుగుతాను. సరి దయ్యాన్ని వస్తా తల్లి అంటూ తల నిమ్మాను. నా డాడీ ఇక్కడ తల్లి అని చెప్పాలనిపించింది, కానీ భయం తీసింది. ఇష్టం మనసు గాయపడుతుందని కన్నీళ్ళు కారుతుంది. సిరిని బాధగా చూస్తుంటే పెద్దదైన తర్వాత మా నాన్నని ఎందుకు వచ్చావని అడుగుతుందేమో అని నాకు మొదటిసారిగా పశ్చాత్తాపం కలిగింది. నేనే తొందరపడి ఆవేశంతో వచ్చేసాను. ఆమె నాకే కోపం వచ్చింది, మనసంతా అలా కలవాలని చివరకు నిశ్చయించుకున్నాను. చరణ్ కు విషయం తెలియచేయాలని బయటకు వచ్చి చరణ్ కు ఫోన్ చేశాను. చరణ్ మాట్లాడాడు. సిరికి ఎలా ఉంది కవిత కంగారుగా అడిగాడు. నాకు ఎలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాను. ఎప్పుడు మామయ్య గారు ఫోన్ చేశారు, తనకు గాయమైందని చేయి పెరిగిందని చెప్పారు. మామయ్య పడింది చరణ్, నాతో తప్పు ఏడుస్తూ చెప్పాను. సరే ఎప్పుడు ఎలా ఉంది సరే కోరుకుంటుంది, కానీ అస్తమాను డాడీ డాడీ అని కలవరిస్తాను. ప్లీజ్ ఒక పర్యాయం వచ్చి కనిపించండి సిరికి తేనంగా అడిగాను. అయితే నాకు మాత్రం గుర్తు రావటం లేదా నేను? అవునా, మీరు లేకుండా నేను కూడా చాలా సుఖంగా ఉన్నానన్నా కవిత. నీవు లేకుండా నేను కూడా సంతోషంగా ఉండలేనని అర్థమైంది. మరలా నాటకం, జీవితమే ఒక నాటకం కవిత. మీ పాత్ర లేకుండా ఈ నాటకం ఎలా అవుతుంది చెప్పు అంటున్నప్పుడు నాకు సంతోషం కలిగింది. కానీ అది వ్యక్తపరచుకున్నా మీరు చెప్పేది మీరు చూపించేది ప్రేమ వాస్తవమేనా అన్నాను తెలుగు. సరే అయితే నా మనసు చూసి అర్థం చేసుకోవాలంటే నా హృదయానికి చెడు ఆనించలేను. నిజంగా కవిత, ఈ శుభగడియ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. సాయంత్రం శిల దగ్గర ఉంటాను. సరేనా, సరే ఫోన్ పెట్టేసాను. సాయంత్రం వరకు నా పరిస్థితి ఆందోళన, తడబాటు, పశ్చాత్తాపం, ఎదురుచూపులు, సింధువులలో నిలుస్తున్నాడు సరే. బాల్కనీలోకి వచ్చి చూశాను. సరే అక్కడే లేచినట్లేదు. మమ్మీ డాడీ అంటుంది. నా గుండె చెప్పులు నాకే వినిపిస్తుంది. ఇంతలో రూమ్ కలిపొచ్చి నెలకొట్టి నర్సం ఎదురుకొచ్చాను. ఆలోచించుంటే ఏ రోజు ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చేస్తాను. కానీ ఇంతసేపు నా కోరికలు తీరలేదని నేను ఎందుకని ఆలోచించాలని అనిపించింది. మనసులో నేను అనుకుంటున్నా చెప్పుకున్నాను. పండుగ నెల రూమ్లోకి ప్రసరింపచేసి మమ్మల్ని ప్రదర్శింపచేసి
1: మీరు ఇంతవరకు అనుకూలం కథానిక విన్నారు. రచన శ్రీమతి చలసాని వసుమతి.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనసపండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీనిపై తొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనసతొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసని ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకుని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఇప్పుడు టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం పరదేశ్ చిత్రం నుండి కుమార్ సాను పాడిన పాట.

టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం మాషా భోస్లే పాడిన పాట యాదం కీ బారాత్ చిత్రానికి.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ఉదిత్ నారాయణ్ లతా మంగేష్కర్ పాడిన పాట దిల్వాలే దుల్హనియా లే జాయింగే చిత్రానికి.

టెన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం హిమ్మత్ వాలా చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈ క్విజ్ కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని 0866248812 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి, తెలిసిందే అందరికీ. అయినా అడుగుతున్నాను, చెప్పండి ఆన్సర్ తెలిస్తే. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది? కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866248812 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ని.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను ప్రశ్న అడిగాను, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది అని అడిగాను. అయితే మనకి మన ఫ్రెండ్స్ ఆన్సర్స్ని సెండ్ చేస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ తెలియజేస్తున్నారు అనేది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఆన్సర్ చెప్పారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు హాయ్ అని టైప్ చేశారు, అంతే. మీకు కూడా హాయ్ అండి. నెక్స్ట్ ఇంకెవరు టైప్ చేస్తాను, గుడ్ ఈవినింగ్ అన్నారు, ఇంకంతే. చూద్దాం, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ మనకి ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి. శాసనం ఏది అని నేను అడిగాను, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనల గురించి తెలియజేసే శాసనం ఏది అని తెలిస్తే ఆన్సర్ సెండ్ చేయండి. ప్రసాద్ గారు మీరు పంపించారు, కాకపోతే అది ఆన్సర్ రాంగ్ అండి. నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి, రాంగ్ ఆన్సర్ తెలియజేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకా మనకి పంపించారు ఏం కొండారెడ్డి సిద్ధవట్టం కడప నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత హాయ్ అన్నారు, మీకు కూడా హాయ్ అండి, ఆన్సర్ తెలిస్తే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరెవరంటే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్

దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఎన్నమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా మనకి పంపించారు. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పంపించారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్ లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ, ఆన్సర్ రైటే కానీ ఇంకొంచెం పేరు ఉన్నది ముందర, దానికి తెలిస్తే సెండ్ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాం, ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే ఎక్కడ సెర్చ్ చేయద్దు, చదువుకునేదే కదా అందరూ. ఇంకా వైజ్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి చేశారు, కానీ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ అండి. ఇక తర్వాత చూద్దాం, వరగంటి బదరి విశాల పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్. మళ్ళీ మనకి పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. ఇప్పుడు ఇంకా చూద్దాం ఎవరెవరు పంపించారంటే వీరు ఎవరంటే ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సకమే రాశారు, మొత్తం రాసి పంపించండి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, రాధా ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత రాజల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సరే, కాకపోతే ఇంకొంచెం ఆన్సర్ ఉన్నది, దానికి తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి పంపించారు, మీరు కూడా సగమే రాసి పంపించారు ఆన్సర్ని. నెక్స్ట్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరు హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. ఇక తర్వాత చూద్దాం, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వీరు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ అడుగుతున్నారు క్వశ్చన్ ప్లీజ్ అని అంటున్నారు, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనా, తెలిస్తే వెంటనే సెండ్ చేయండి ఆన్సర్ని. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్యనపల్లి నుంచి రాసి పంపించారు, సగమే రాసి పంపించారు, మీరు ఫుల్గా ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి పంపించారు దైడా త్రివేణి చిన్మయి రైట్ ఆన్సర్ని. ఇక తరువాత వీరు ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక తర్వాత చూద్దాం, యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు సరస్వతి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు వీరు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఇస్తే ఓకే అండి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ వీరు మార్టూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పంపించారు నాగేంద్రప్ప ఉడేవు వీరు కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, కాకపోతే ఇంకా ఉన్నది ఆన్సరు. తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఈ తర్వాత చూద్దాం, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, ఓకే రైట్ ఆన్సర్, కాకపోతే కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉంది, అయినా రైట్ ఆన్సరే. తర్వాత చూద్దాం, పాలెంపోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వరు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్
వీరెవరంటే ఆర్ఎన్ విఎన్ మూర్తి.

శ్రీదేవి, తర్వాత ఏలూరు నుంచి పంపించారు. చాలామంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందరూ రైట్ ఆన్సరే చేశారు. ఓకే అండి. తర్వాత వేటపాలెం నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, ప్రశ్న మరొకసారి చెప్పండి అని అడుగుతున్నారు. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు దయదా భిక్షం వెంకటి, వీరు నల్గొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, సంధ్య యాస్మిన్ వీరంతా పంపించారు కడప నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు పివై విజయశేఖర్ నంద్యాల నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, సత్యవతి అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు నెల్లూరు జిల్లా చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు పంపించారంటే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. లత అవ్యూర్ నుంచి, మ్యాథ్స్ టీచర్ అని కూడా రాసి పంపించారు వీరు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మిడతల రామ్మూర్తి వరవకొండ నుంచి రాశారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి పంపించారు చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు, కానీ సగమే ఆన్సర్ రాసి పంపించారు. ఓకే, తర్వాత చూద్దాం, వీరెవరంటే మనోజ్ కుమార్, సందల మనోజ్ కుమార్ బుచ్చిరెడ్డిపాల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు, కానీ కాకపోతే నాకు అర్థం కాలేదు మీ ఆన్సర్. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, హరినాథ్ బాబు హర్ష సాయినగర్ నుంచి పంపించారు. శాసనం అని అడిగాను, మీరు అర్థశాస్త్రం అని రాశారు. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు వీరెవరంటే, మధుసూదన్ రెడ్డి పాపినేని పాలన నుంచి పంపించారు. శాసనం ఏది అని అడిగాను, మీరు రుద్రమదేవి దేవగిరి అని రాశారు. తెలిస్తే ఆన్సర్ రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే, కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు కుంచి రామూర్తి కుంచిమానిపేట నుంచి పంపించారు. ఓకే, కాకపోతే నాకైతే అర్థం కావట్లేదు అది. ఇంకా ఎవరు పంపించారంటే, ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ పంపించారు నెల్లూరు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కొత్తగూడెం నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు రైట్ ఆన్సర్. తరువాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే, కేదార్ వీరేష్ రాజోల్ మండలం నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు మళ్ళీ హరినాథ్ బాబు హర్ష అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ వీరు వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమార్ ఒంగోలు నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, మీరు పంపించారు కదా దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమ్మడుగు నుంచి, ఇందా పంపించారు రైట్ ఆన్సర్ని, మళ్ళీ పంపించారు మీరు. ఓకేనండి. నేను అడిగాను ప్రశ్న,
కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది అంటే మోటుపల్లి శాసనం లేదా మోటుపల్లి అభయ శాసనం. శాసనం అంటే చరిత్ర, పరిపాలన విధానం, ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేసేదాన్ని శాసనం అంటారు. ఓకే అండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. చాలామంది ట్రై చేశారు. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? పెన్ను పేపర్ తీసుకోండి. ఏమంటారు? ఓకేనా? జాగ్రత్తగా రాయండి. ఈజీనే, 1 మినిట్లోనే మీరు కనుక్కునేటట్టుగానే ఆన్సర్ని నేను ప్రశ్న అడుగుతున్నాను. ఓకేనా? అయితే ఇంకా మనకి పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి జబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ పంపించారు కదా మోటుపల్లి అభయ శాసనం. ఓకేనండి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత రెండో ప్రశ్న రాసుకోండి. ఏంటంటే, ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే, ఓకేనా, ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది? ఓకేనా, అది ప్రశ్న. ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే, ఓకేనా, సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది? ఇది ప్రశ్న. చాలా ఈజీ ప్రశ్నే, తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866244888 నెంబర్కి. చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. అయితే పంపిస్తారు మనకి, పంపిస్తున్నారు మనకి ఆన్సర్స్ని. చూద్దాం. కుంచు రామూర్తి కుంచువేనిపేట నుంచి పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారండి. నేను ఆన్సర్ అయితే చెప్పేశాను. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. కొత్తగూడెం నుంచి, ఇల్లందు నుంచి పంపించారు రాజేష్ కన్నా చిన్నపాసి. మోటుపల్లి శాసనం అని ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేశారు. ఓకే, రైట్ అండి. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, రెండో ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్గానే చేశారు, కాకపోతే ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హరినాథ్ బాబు హర్ష పంపించారు అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి, ఓకేనండి, రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఇందా పంపించారు గా రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత చూద్దాం, భాస్కర్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం ప్రహరి యశోద పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం నుండి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఎసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఈనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాము వీరంపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత భద్రాద్రి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్. ఓకే, మీకు ఆన్సర్ ఎట్లా వచ్చింది ఎవరు చెప్పటం లేదు. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. తరువాత విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి, రాంగ్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి
రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు చూద్దాం.

వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ రాధ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం వీరెవరంటే వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, వెరీ గుడ్. తర్వాత చూద్దాం అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ కాదు రైట్ ఆన్సరే. తర్వాత కేశవరావు అత్తిలి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం భద్రాద్రి రాంపురం నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే రఘుబీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు ఏలూరు నుంచి, మోటుపల్లి శాసనం అని ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే పంపించండి. తర్వాత మనకి పంపించారు సత్యవతి అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం మనకి పంపించారు బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ సెండ్ చేశారు. నెక్స్ట్ చూద్దాం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఓకే ఆన్సర్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని పండా లలితాదేవి, వీరు బాపట్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం అనన్య అంతేనా టెక్కెలి నుంచి రైట్ ఆన్సర్, ఓకే. ఈ తర్వాత చూద్దాం మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేములు పరశురాములు పద్మ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ రాసి పంపిస్తున్నారు. వీరెవరంటే పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఓకే అండి. ఇక తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం ఖ్యాదర్ వీరేష్ రాజోల్ మండలం జోగులాంబ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే అనురాధ సత్యసాయి జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. కాకపోతే వారు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, దానిలో కొంచెం మిస్టేక్ ఉంది. నెక్స్ట్ చూద్దాం నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ కన్నా సునీత రాజ్ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు ఎవరంటే అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి. ఇక తర్వాత చూద్దాం మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఫస్ట్ రాంగ్ ఆన్సర్ చేశారు, తర్వాత రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. తర్వాత చూద్దాం మల్లేశ్వరి మార్కాపురం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఆన్సర్ని, వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది మీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఓకే వెరీ గుడ్. తర్వాత చూద్దాం స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి స్వరూప రైట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, అది లేదా ఇది అన్నట్టు పంపించారు, కాకపోతే ఏది ఆన్సర్గా తీసుకోవాలో మీరే నిర్ణయించండి. ఇక తర్వాత చూద్దాం హరినాథ్ బాబు హర్ష అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత
సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, యాడ్కి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబరరావు సరస్వతి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ పంపించారు నెల్లూరు జిల్లా ధగధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాచర్ల సుబ్రహ్మణ్యం సర్వేపల్లి నుంచి. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాసి పంపించారు. ఓకే అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కేశారు అత్తిల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజు నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా రాసి పంపిస్తున్నారు మనకి బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, మళ్ళీ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కడప నుంచి వినయ్ శ్రీదేవి రాసి పంపించారు. నేను ఒకటే వారం వస్తుంది కదా, ఒక రోజులో రెండు వారాలు ఉండవు కదా, మీరు రెండు వారాలు రాశారు ఎందుకని, ఏది చూడాలి ఆన్సర్ కరెక్ట్ది మీరే చెప్పండి. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే మనకి రాసి పంపించారు పాలెం పోలయ్య అళగడ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే, తర్వాత చూద్దాం, లత ఉయ్యూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకే, వెరీ గుడ్. తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా, రాంగ్ ఆన్సర్. కానీ నెక్స్ట్ చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రాశారు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, చూద్దాం. అయితే సమయం చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ చూద్దాం, దయదా భిక్షం వెంకటి పంపించారు నల్గొండ జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ని. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను ప్రశ్న. ఓకే, ఇక తర్వాత మనకి రాసి పంపించారు నల్గొండ నుంచి దైడా త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఎనమడుగు నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, 15వ తారీఖు అని అడిగా, 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు 17వ తేదీ అనుకుంటున్నారు వారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. నేను మీరు రాసింది నేను 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను. ఓకేనా, తర్వాత ఓకే, తర్వాత చూద్దాం, మనం పంపించారు కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరంటే వీరు రాము వీరంపల్లి నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. ఓకే అండి, వెరీ గుడ్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ధవళ లక్ష్మీ నరసింహారావు నర్సాపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ప్రస్విత నెల్లూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, వీరు మొత్తం వారాలన్నీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ని. తర్వాత మనకి రాసి పంపించారు, మేడం లెక్కల ఎగ్జామ్ అయిపోయింది కదా అని అడుగుతున్నారు ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి, ఎందుకంటే సమయం కూడా అయిపోయింది కదా. ఓకే, తర్వాత చూద్దాం, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత ఎవరంటే ఆర్ఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎన్నిసార్లు మీరు ట్రై చేసినందుకు. తర్వాత చూద్దాం, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరంటే స్వీటీ నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత రాధా కమ్మ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరంటే భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి,
రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. రాశారు కాబట్టి రెండు ఆన్సర్లు రాశారు, ఒకటే రైటు. రైట్ తెలిస్తే రాయండి, కాకపోతే మన సమయం కూడా అయిపోవస్తుంది. ఇక చూద్దాం, ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు ఓకే రైట్ ఆన్సర్ని. నేను అడిగిన ప్రశ్న, ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజులు ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది? అంటే మంగళవారం అవుతుంది, ట్యూస్డే. 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు అంటే శనివారం. అక్కడ నుండి 10 రోజులు అంటే 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజులు మంగళవారం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇదండి ఈనాటి అనే లోపు ఇంకొకళ్ళు పంపించారు, చూద్దాం ఎవరంటే. వీరు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకొకరు టైప్ చేస్తున్నారు. రాజేంద్ర పాపినేనిపాల్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు ఓకేనండి, అందరికీ కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే మంగళవారం ట్యూస్డే అనమాట. ఇది ఈనాటి యువలయ, ఇక రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: ఆశీర్వాద్. ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచ్నా చాతీ హూ. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహా డాల్తే హో?
2: కూడేదాన్ మే అధ్యాపికా జీ.
3: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
2: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికా జీ.
3: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాఠ్ కా నామ్ హై కూడేదాన్. ఈ రోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా. ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
2: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లేకి
3: మొహల్లేకి
2: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే బోహ్ బైహేం
3: బౌహే
2: బౌహే సికార్తే హే
3: సికోడ్తే హే
2: సికోర్తే హే లేకిన్ కుడేదాన్ ఇసీ గందగీ కో దేతే హుయే
3: ధోతే హుయే
2: ధోతే హుయే సబ్కే బీమారియోం సే బచాతా హే గావ్ ఔర్ షహరోం కో సాఫ్ సుధరా రక్తా హే. చలో ఆజ్ హమ్ కుడేదాన్ కే బారే మే జాన్ లేంగే.
3: అచ్చా సునో, ఘర్ గావ్ గల్లీ ఔర్ మొహల్లేకి గందగీ అంటే మనం మన ఘర్ ఇంట్లో, గావ్ గ్రామంలో, గల్లీ అంటే వీధిలో, మరియు మొహల్లా అంటే మనం నివసించే ఏరియాలు. గందగీ అంటే చెత్త చెదారాన్ని దేక్ కర్ లోగ్ ముహ్ డక్ లేతే హే, చూసి ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా, ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక. బౌహే సుకోడితే హే, బౌహే అంటే కనుబొమ్మలు, కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం. లేకిన్ కూడేదాన్ ఉసీ గందగీ కో డోతే హుయే, కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియోంసే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గావ్ ఔర్ షహరం కో సాఫ్ సుధరా రక్తా హే, ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురూ కరో.
2: మే కయీ రంగోంబే మిల్తా హూ, మేరే కయీ ఆకార్ హే, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, రోడ్, సడక్, మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ మే, బడే కామ్ కీ సోచే మేరే నామ్, జ్యాదా నహీ హో మేరా ధామ్, ఆతీ హూ మే సబ్కే
3: ఆతా హూ మై
2: సబ్కే కామ్.
3: అచ్చా సునో, మై కయీ రంగోం మే మిల్తా హూ, చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను, మేరే కయీ ఆకార్ హే నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, సడక్ ఇంట్లో కానీ, స్కూల్లో, ఆఫీసుల్లో, లేక రోడ్ల మీద, మై సాబ్ జగా రతాము నెలా నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగేనా, మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు, మై కౌన్ హూ నేనెవరో అని, చీజ్ హూ మై బడే కామ్ కి సోచో మేరా నామ్, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను, జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు, మై సబ్కే కామ్ ఆతాము, కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు? బాస్వన్ కౌన్ సాహే ఓ చీజ్ బతావ్?
2: కుడేదాన్ అధ్యాపికా జీ.
3: సహీ బతాయా తుమ్నే. ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా అబ్బా ఆగే పడో.
2: అప్తో సంజే హా మేరా నామ్ కుడేదాన్ హే, ఆజ్ మే ఆప్కో ఆప్కో పత్తే కీ బాత్ బతావూ, సంసార్ మే ఏక్ మాత్రా మే హీ మాత్ర మే హీ హూ, జో అప్నే శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, యూజ్ మీ మేరా ఉపయోగ కరే.
3: సునో అమ్మయ్య, నన్ను గుర్తుపెట్టారు కదా, మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చెద్దడబ్బా అండి, ఆస్ ఆప్కో పతే కి బాత్ బతాతా హూ, ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒక్కదాన్ని అండి జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ మేరా ఉపయోగ్ కరే యూజ్ మీ నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగే పడు.
2: పహలే లోగ్ పురాని బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజే కా ఉపయోగ్ కూడే డాల్నే కే లియే కర్తే తే పర్ అబ్ సమయ్ బదల్ గయా హే. అబ్ మే ప్లాస్టిక్ టిన్ గటే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హే. పహలే తో మేరా మూహ్ కులా రహతా తా అబ్ తో మేనే డక్కన్ లగవా లియా హే. జబ్ మేరే ఆవశ్యకతా హో డక్కన్ కే కోల ఔర్ ముజే ఉపయోగ్ మే లావో.
3: అచ్చా సునో, పహలే లోగ్ పురాణి బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే తే. మొదట్లో ప్రజలు పురాణి బాల్టీ అంటే పాత బకెట్ను డబ్బాను ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హై, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మై ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగాహం. ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్ తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మేరాము కులా రహతాత, మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్ గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్ గా మూత లేకుండా ఉండేదన్నమాట. అప్తో మైనే డక్కన్ లగవాలియా హై, కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు డక్కన్ కోలో మూతను తెరవండి ఆర్ ముజే ఉపయోగమే లావు, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా బాగే పడవు.
2: జాగో లోగో జాగో సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ అబ్ మేనే అపనే భాయ్యో కే కో భీ కామ్ కర్నా సికా దియా హే. నీలే వ నీలా వ కాలే బా కుడేదాన్ మేరా బాయి హే ఔర్ మే హూ హరా కుడేదాన్ ఆప్ మేరా నీలా బాయి కా ఉపయోగ్ ఏసా కుడా డాల్నే కే లియే కర్ సక్తే హే. జైసే జో నష్ట్ నహీ హోతా జైసే ప్లాస్టిక్ లోహే ఆది కాలే బాయి కా ఉపయోగ్ జీవాణు ఫైల్నే వాలి వస్తు ఓం కో డాల్నే కే లియే హోతా హే. జైసే ప్రయోగ్ కే బాద్ పట్టి రక్త్ సే సారీ సనీ ఇంజెక్షన్ కి సుయి ఆది.
3: అచ్చా సును, జాగో లోగో జాగో చెత్త డబ్బా అంటుంది కదా, ప్రజలందరూ మేల్కొనండి. సంసారమే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి. మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను. అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం. అబ్ మైనే అప్నే భాయ్యం కో భీ కామ్ కన్నా సిఖా దియా హై, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని. అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట, నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట. ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది. ఆప్ మేరే నీలే భాయిక ఉపయోగ్, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది. ఐసా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహా ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాలే బాయిక ఉపయోగ్, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తువుకో డాల్నే కే లియే హోతా హే. జీవాణు ఫైలనే వాలి వస్తువు అంటే విషాణువులను అంటే వైరస్ ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి. అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్ తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట. అచ్చా అబ ఆగే పడు.
2: మేరా ఉపయోగ్ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హే జైసే సబ్జీ యా ఫలోం కి చిల్కే ఆది.
3: అచ్చా సును, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బాని దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి.
2: ఆప్ ఏక్ బాత్ బతావు, జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హై తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హై, పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్తే హో తో ముజే బహుత్ దుఖ్ హోతే హై.
3: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హై తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హై, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది, కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని. ఆగిపడు.
2: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కే ఆమే
3: కో ఆమంత్రిత్
2: ఆమంత్రిత్ కర్ రహే హై.
3: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హై. మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దానివల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లు అవుతుందని. ఆగేపడం.
2: ఎది ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్ గయ్యేతో గందగీ ఫైల్తీ హే, గందగీ సే హైజా పెచ్చిష్ ఔర్ డెంగ్యూ జేసే భయానక రోగం కో ఫైల్నే కి సంభావన హే. యహ సచ్ హై కి స్వాస్థ్య హీ హమారా లియే
3: హమారే లియే
2: హమారే లియే అనుమూల్ ఖజానా హే. కై వ్యక్తి
3: కోయి వ్యక్తి
2: చాహియే కితనా భీ ధనవాన్ క్యో నా హో, యది ఉస్కా స్వాస్థ్య టీక్ నహీ హో తో ఉస్కే లియే సభీ సుఖ్ బేకార్ హై. రోగీ వ్యక్తి తో కోయీ భీ కార్య టీక్ తరహ సే నహీ కర్ పాతే హై, కేవల్ స్వాస్థ్య వ్యక్తి హీ సభీ సుఖోం కో పా సక్తే హై. ఇస్లియే యహ ధ్యాన్ మే రఖనా చాహియే కి ఆప్ కుడే కర్కట్
3: కూడా కర్కట్
2: కూడా కర్కట్ డాల్నే కే లియే అధిక సే అధిక మేరా ఉపయోగ కరే
3: అన్యదా
2: అన్యదా నుక్సాన్ ఆపర్
3: ఆప్కాహి హోగా.
2: సునో హోగి
3: ఏది అంటే, ఒకవేళ మీరు చెత్త చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. స్వాస్థ్యతో హమారే లియే అన్మోల్ ఖజానా హై, ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం, ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగీ వ్యక్తికో తో కోయి బి కారి టీక్ తరసే నహి కర్ పాత, రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ్య వ్యక్తి సభీ సుఖంకో పాసక్తా హే, అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక్ సే అధిక మేరా ఉపయోగ కరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదారం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని

0: ఇంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహి నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా ఆగే పడు.
1: స్వచ్ఛతా కా సందేశ దేనే ఆయా కురేదాన్, స్వచ్ఛతా కా కార్య హీ బడా మహాన్,
0: కార్య హై బడా
1: బడా
0: మహాన్.
1: మహాన్, గందగీ సే పైలే బీమారీ, స్వచ్ఛతా కీ అబ్ ఆయీ బారీ, ఆవో బీమారియో బగాయి సారీ, జిందగీ నిరోగ్ బనాయి హమారీ.
0: అచ్చా సును. స్వచ్ఛత కా సందేశ్ దేనే ఆయా కూడేదాన్, పరిశుభ్రత, స్వచ్ఛత అనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హై బడా మహాన్, పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారి అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతాకి ఆయి అబ్ బారి, కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా బగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకు చెప్తోంది. పాట సమజ్ మే ఆగయా బాష్వంత్
1: జీ అధ్యాపికా జీ,
0: యాని ఇస్ పాట మే అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట, దాని వల్ల ఉపయోగం, చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్ కా పాట ఎహి సమాప్తి కరేంగే బాష్వంత్.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాషిష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
4: కోడి పుంజు కూత పెట్టి ఊరు నిదరలేవ.

0: చూసి మనసు చిన్న బోయ చిలక నా చిలక
1: చూసి మనసు చిన్న బోయ చిలకో నా చిలక
0: నేను చూసి మనసు చిన్న బోయ చిలక నా చిలక రిగ్గు.

0: పొట్టుదానా,
1: అరే రింగు రింగులా జుట్టుదానా, రంగు రంగులా బొట్టు.

0: చూపులోడా,
1: అరే చెంగు చెంగు నా దూకేటోడా, చెమికి చెమికి లా చూపులోడా,
0: చెంగు చెంగు నా దూకేటోడా, చెమికి చెమికి లా చూపులోడా.

జానపద గీతాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా అనంతపురం 1980 ఈ చిత్రానికి బెల్లిరాజ్ దీపా పడిన ఈ పాట. సంగీతం జేమ్స్ వసంతన్. సాహిత్యం వెన్నెలకంటి.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆనంద భైరవి చిత్రం నుంచి ఈ పాట. గీత రచన వేటూరి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి చరణ్ హరిణి పాడిన మురారి చిత్రం నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో ఇప్పుడు రాహుల్ నంబియర్ చైత్ర పడిన మిరపకాయ చిత్రం నుంచి ఈ పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఫిల్మ్ సాంగ్స్ వింటారు. ముందుగా దీపక్ ఐశ్వర్య పాడిన ఆక్సిజన్ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం యువన్ శంకర్ రాజా. సాహిత్యం శ్రీమణి.

కార్యక్రమంలో ఇప్పుడు కునాల్ వసుంధరా దాస్ పాడిన అపరిచితుడు చిత్రం నుంచి పాట, సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం భువనచంద్ర.

కార్యక్రమం ఇప్పుడు రాహుల్ నంబియర్ ధర్మన పాడిన అతిథి చిత్రం నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల

ఇప్పుడు నరేష్ అయ్యర్, నదీష, యువి జాకీ పడిన ఆరెంజ్ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం వనమాలి.

కార్యక్రమంలో చివరిగా ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రానికి యాసిన్ నిజార్, కరిముల్లా పడిన ఈ పాట, సంగీతం శేఖర్ చంద్ర, సాహిత్యం శ్రీమణి.

ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలను చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్తో సమావేశం అవుతారు. అలాగే ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 16న APAC సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి కూడా హాజరవుతారు. వరల్డ్ సిటీస్ సమిట్ లీడర్షిప్ ప్లీనరీలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో చివరగా CII పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కూడా పాల్గొంటారు. రాజధాని అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ CRDA ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, LPS లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి 90% వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు. రాజధానిలో కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరిస్తూ,
1: ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఈస్ట్ వెస్ట్ గానీ నార్త్ సౌత్ గానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT పరిధిలోని IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, శ్రీకాకుళం IIIT 6 ఏళ్ల సమీకృత బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు రాగా 4,040 మంది ప్రాథమికంగా ఎంపికైనట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల్లో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఎంపిక జాబితాను RGUKT.in వెబ్సైట్లో పొందవచ్చునని సూచించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఎడ్యుకేషన్ సర్వీసెస్లో RGUKT అడ్మిషన్స్ 2026 రిజల్ట్స్పై క్లిక్ చేసి దరఖాస్తు నంబర్ని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. IIIT

0: పల్లెటూళ్లలో జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని అరికట్టి శాస్త్రీయ సుస్థిర వ్యవసాయం సాగు చేయాలని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు సిహెచ్ శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఖేత్ బచావో అభియాన్ వ్యవసాయ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయన్నారు. భూమి సంరక్షణ, ఎరువులు, పురుగుమందుల నియంత్రణపై పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి నెగ్గిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు సిబ్బందితో ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే నేల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నింటిలో మార్పులు తెచ్చామని తెలిపారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామని గుర్తు చేశారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు ఉన్న సందేహాలను వైద్యుల ద్వారా సమాధానాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడిస్తూ,
1: మాకు దాదాపు 12,000 పైగా హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంట్లో 14,000 మంది డాక్టర్లు దాదాపు పనిచేస్తున్నారు. 2 సంవత్సరాలు దానికి ముందున్న మార్పు చూడాల్సి వస్తే, మీరు అటెండెన్స్ ప్రధానంగా ఇవాళ అటెండెన్స్ అనేది 28.13% 2 సంవత్సరాల్లో పెరిగింది. దీంట్లో బాగా ఓపీ సర్వీసులు గణనీయంగా పెరిగాయి. బిఎంఈ సెకండరీ హాస్పిటల్స్ లో అయితే 165 పెరిగాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. 18.69% 23-24 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షలు ఓపీ సర్వీసులు అయితే 25.26 కోటి 16 లక్షలు చేరింది.
0: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నైరుతి ఋతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియులో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా కురుమలతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కురుమలతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా కురుమలతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. వచ్చే నెల 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గణన చేస్తారని చెప్పారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో పూర్తి వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయవచ్చునని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో కలిసి బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో ట్రిపుల్

0: ఐటి క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః షడ్దివసీయ యాత్రయై ప్రస్థితః. తేనోక్తం యత్ ఇయం యాత్రా ఫ్రాన్స్ దేశేన సహ ఆర్థిక సాంస్కృతిక సంబంధాన్, స్లోవాకియా దేశేన చ సహ ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం కేంద్రితా భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య ఏవియన్ నగరే ఆయోజ్యమానే G7 శిఖర సమ్మేళనే అపి భాగం భజిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సీమవర్తీ జనపదేషు జనసాంఖ్యకీయ పరివర్తన విషయే ఉచ్చస్తరీయోపవేశనస్య ఆధ్యక్షం అకరోత్. అసమస్య జోరహాట్ వాయుసేనాకేంద్రే భారతీయ వాయుసేనాయాః N-32 విమానం దుర్ఘటనాగ్రస్తం జాతం. అపి చ ధర్మశాలాయాం భారత్ అఫ్గానిస్తాన్ దేశయోః మధ్యె ప్రథమ ఏకదివసీయ క్రీడాయాం పణకం విజిత్య భారతేన ప్రథమం కందుక క్షేపణం స్వీకృతం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః షడ్దివసీయ యాత్రయై ప్రస్థితః. గమనాత్ ప్రాక్ ప్రదత్తే ఏకస్మిన్ వక్తవ్యే తేన ప్రోక్తం యత్ భారతస్య రణనీతిక దృష్టికోణే ఫ్రాన్స్ దేశస్య విశిష్ట స్థానం వర్తతే. తేనోక్తం యత్ అస్యాః యాత్రాయాః ముఖ్య లక్ష్యం భారత ఫ్రాన్స్ దేశయోః ఆర్థిక సాంస్కృతిక సంబంధానాం సుదృఢీకరణం ఇత్యస్తి. భారతీయ సమయానుసారం రాత్రౌ 10:30 ప్రధానమంత్రి ఫ్రాన్స్ దేశస్య నీస నగరం ప్రాప్స్యతి. ప్రధానమంత్రిణః ఆగమనాత్ పూర్వమేవ నీస నగరే స్థితైః ప్రవాసీ భారతీయ సముదాయస్య సదస్యైః నవోద్యోగ సంస్థాపకైః ఉద్యోగపతిభిశ్చ మహాన్ ఉత్సాహః ప్రదర్శితః. అత్రాశాస్యతే యత్ ఇయం యాత్రా యూరోపేన సహ భారతస్య సంబంధాన్ దృఢీకరిష్యతి. అస్మాకం వార్తాహరేణ సూచితం యత్ ప్రధానమంత్రిణః స్వాగతీకర్తుం తత్ర మహత్యః సజ్జాః విహితాః. ప్రవాసీ భారతీయాశ్చ ప్రధానమంత్రిణా సహ సంవాదం కర్తుం ఉత్సుకాః సంతి. అద్యత్వే ప్రాయః 10,000 భారతీయ ఛాత్రాః ఫ్రాన్స్ దేశే అధ్యయనరతాః సంతి. సహైవ ఉభావపి దేశౌ 30,000-2,000 పర్యంతం ఏతాం సంఖ్యాం 30,000 యావత్ ప్రాపయితుం కార్యరతౌ వర్తేతే. ఫ్రాన్స్ దేశేన 18 35 ఆయువర్గీయాణం కృతే 5-వర్షీయ షెంగెన్ వీసా సహైవ 2-వర్షీయ శిక్షాపరక కార్యానుమతిః ఏవమేవ యువా వ్యావసాయిక యోజనాయాశ్చ నవీన ద్వారాణి ఉద్ఘాటితాని. ఆకాశవాణ్యా సహ సంవాదే ఫ్రాన్స్ దేశే నియుక్తః భారతస్య రాజదూతః శ్రీ సంజీవ్ సాంగ్లా ఇత్యసౌ సబలం ప్రోక్తవాన్ యత్ ప్రధానమంత్రిణః ఇయం యాత్రా ఉభయ దేశయోః జనానాం పారస్పరిక సంబంధాన్ దృఢయిష్యతి. అత్రాంతరే ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ తస్య ఇయం ఐతిహాసిక స్లోవాకియా యాత్రా ద్విపక్షీయ సంబంధాన్ ప్రబలీకరిష్యతి. యాత్రావధౌ ప్రధానమంత్రి స్లోవాకియా దేశస్య నేతృభిః సహ ప్రముఖక్షేత్రేషు సహయోగం వర్ధయితుం ఉచ్చస్తరీయ చర్చామపి విధాస్యతి. స్లోవాకియా యాత్రాం పరిసమాప్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్య మాసస్య 16-17 చ దినాంకే ఆయోజ్యమానే G7 శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం పునః ఫ్రాన్స్ దేశం గమిష్యతి. ప్రధానమంత్రిణా స్పష్టీకృతం యత్ G7 సమ్మేళనే భారతస్య ఇయం ఉపస్థితిః వైశ్వికపటలే దేశస్య వర్ధమానం గౌరవం తథా చ అన్యదేశానాం భారతమాలక్ష్య దృఢవిశ్వాసం ప్రదర్శయతి. తేన ఏతదపి ప్రోక్తం యత్ భారతం నిరంతరం 8వ G7 సమ్మేళనే ఆమంత్రితం. అంతః ప్రధానమంత్రి జూనమాసస్య 8వ పేరిస్ నగరే స్వయాత్రాం సమాపయిష్యతి. యత్ర సహ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతినా ఇమ్మానుయెల్ మెక్రాన్ ఇత్యమునా సహ వివాటెక్ 26,000-2,000 భాగం భజిష్యతి. గృహమంత్రి అమిత్ షాహ్ అద్య జనసంఖ్యా పరివర్తనమధీకృత్య సభాయా అధ్యక్షతాం అక

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్లు ప్రాధాన్యత గురించి డాక్టర్ డి సందీప్ రాజా గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ సందీప్ రాజా గారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: సార్, మీరు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల నుంచి బయోకెమిస్ట్రీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
2: అవును సార్.
1: అయితే సార్, మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆహారం తీసుకునే వాళ్ళం, కుకింగ్ చేసుకుంటుంటే ఏ పాత్రలో చేసుకోవాలని అనుమానం వస్తూ ఉంటుంది. కొంతమంది అల్యూమినియం పాత్రలో చేయొద్దంటారు, కొంతమంది క్యాస్ట్ ఐరన్ పాత్రలో చేయాలంటారు, మట్టి వాటిలో వండుకోవాలని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఈ మధ్య మార్కెట్లోకి స్మార్ట్ రైస్ కుక్కర్లు అని వచ్చాయండి, వాటి మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు గృహిణులు. ఈ నేపథ్యంలో మనం అసలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్లు అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి అవసరం ఎంతవరకు ఉంది, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు అలాగే అపోహలు వీటన్నిటి గురించి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. అసలు ఎటువంటి పాత్రలో కుకింగ్కి, అంటే ప్రెషర్ కుకింగ్కి మామూలు పాత్రలో కుకింగ్కి తేడాలు ఏమైనా ఉన్నాయా, అలాగే బియ్యం ఎందుకని మనకు ముద్దగా అయిపోతూ ఉంటుంది, ఇది బియ్యం వలన లేదా మనం వేసే వాటర్ క్వాంటిటీ వలన, వివరాలు ఒకసారి చెప్పండి.
2: సార్, ఇప్పుడు మనం చూసినట్టయితే పాత రోజుల్లో, అంటే మరీ పాత రోజుల్లో ఈ మట్టి పాత్రలో ఉండటము, ఆ తర్వాత అల్యూమినియం పాత్రలు, ఆ తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ కానీ ఇలాగ డిఫరెంట్ మెటీరియల్స్ అనేది వాడుతూ ఉన్నాం సార్. ఇక్కడ మీరు అడిగిన ఒక ప్రశ్న ఏమంటే సార్, ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం అన్నాన్ని వండినప్పుడు అది ముద్దగా అవుతుంది, కొన్నిసార్లు చక్కగా ఉంటుంది అనేది మీరు ఒకటి అడిగారు సార్. వాస్తవానికి మనం అందరం కూడా ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత, అంటే పంట కోసిన తర్వాత కొంతకాలం వెయిట్ చేసి, ఎందుకంటే సార్ మనకి అన్నం అనేది మనం సౌత్ ఇండియన్స్గా కానీ మనం ఎక్కువ ఇష్టపడతాం, ఎక్కువ అన్నాన్ని మనం ఎక్కువ తీసుకుంటాము, అది ఇమ్మీడియట్గా అందులో ఒక 70-80% పిండి పదార్థం అనేది ఉండటం వల్ల అది మనకి ఎక్కువ వెంటనే శక్తినిచ్చి మనకి మన పనులు చేసుకోవడానికి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. అందులో ఉండేటటువంటి అమైలోస్ అనేటటువంటి ఒక కార్బోహైడ్రేట్ అనేది అది పంట కోసిన వెంటనే గనక తీసుకుంటే అది కొంత తక్కువ ఉండటం, ఆ తర్వాత కాలక్రమేణా పెరుగుతూ ఉండటం వల్ల మనం సాధారణంగా 6 నెలల నుంచి 1 సంవత్సరం వ్యవధి ఉన్న బియ్యాన్ని మనం వండుకున్నప్పుడు గింజ విడిగా ఉండటం, ముద్ద అవ్వకుండా ఉండటం అనేది మనం గమనిస్తాం సార్. అలాగనే మనం మరి కొత్త బియ్యాన్ని కూడా దాంతో పరవడం చేసుకోవటం కానీ, లేకపోతే అది తొందరగా జీర్ణమయ్యే స్వభావం ఉంది కాబట్టి కొన్నిసార్లు ప్రెగ్నెంట్ లేడీస్కి తినిపించడం అనేది కూడా పాత రోజుల నుంచి ఇది గమనిస్తూ ఉన్నాం సార్. కొన్నిసార్లు గంజి వంచి తింటాం, గంజి వంచితే కొన్ని పోషకాలు పోయినాయి అని అంటారు, ఉన్నాయని అంటారు. ఇలాగా నిజంగా మీరు అన్నట్టుగా ఈ కుకింగ్ అనేది ఏ పాత్రలో చేయాలి, ఎలాగ చేయాలి, ఈ స్మార్ట్ కుక్కర్స్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే అంత ఖరీదు పెట్టాల్సిన అవసరం ఉందా, ఈ శ్రోతలకి నిజంగానే ఇందులో చాలా రకాలైన సందేహాలు ఉంటాయి సార్. ఇవి మనం ఒక్కొక్కటి మాట్లాడదాం సార్.
1: ఈ విధంగా చెప్పుకుంటే మనం రెగ్యులర్ కుకింగ్ కాకుండా ఈ స్మార్ట్ రైస్ కుకింగ్ అంటే ఏంటి సార్, అసలు ఎలా వచ్చాయి మార్కెట్లోకి, అలాగే రెగ్యులర్ గా ఉండే ఎలక్ట్రిక్ కుక్కర్ కి దీనికి ఏంటి తేడా?
2: సార్, ఇప్పుడు పాత్రలో మనం కుక్ చేసే విధానం తర్వాత నెక్స్ట్ టర్న్ అయ్యింది ప్రెషర్ కుక్కర్ అనే పద్ధతికి. ప్రెషర్ కుక్కర్లో మనం దాన్ని ఏంటంటే క్లోజ్గా పెట్టడం వలన ఎక్కువ ప్రెషర్ దగ్గర పోయినప్పుడు దాన్ని బాయిలింగ్ పాయింట్ అనేది కూడా పెరగటం వలన, అంటే మామూలుగా సాధారణంగా మనకి వాటర్ అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది సార్. ఇక్కడ 120 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్ళిన అప్పటికి కూడా అది బాయిల్ అవ్వకుండా ఉండటం వలన అది తొందరగా కుక్ అవ్వటం కానీ, అట్లాగనే అందులో ఉండేటటువంటి మినరల్స్ కానీ అన్నింటినీ అది రిటైన్ చేసుకుని, అంటే మనకి మామూలు కుకింగ్తో పోల్చినప్పుడు మనకు ప్రెషర్ కుక్కర్లో అదేదో 3 విజిల్స్ వేస్తుంది కదా,

0: చేసిన తర్వాత మనం ఆపుదాం అన్నట్టు అంతా కూడా ఒకే రకమైన కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం అనేది మన ప్రెషర్ కుక్కర్లో అంటే ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి మనం అందరం చూస్తున్నటువంటి ఒక బెనిఫిట్. ఆ తర్వాత స్లోగా ప్రజలు ఏమంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లకు టర్న్ అయ్యారు. ఇప్పుడు ఈ విజిల్స్ వేసే పని కూడా లేకుండా ఆపే పనే లేకుండా ఎలక్ట్రిక్ కుక్కర్లో మనం 1:2 రేషియోలో రైస్ వాటర్ పెట్టుకున్నా కానీ అదేంటంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వాటర్ ఉంటుందా లేదు, అది గింజ ఉడికిన తర్వాత దాని వెయిట్ చేంజ్ వచ్చిందా అనే బేస్ మీద దానిలో ఉండే ఒక సెన్సార్ ఈ ఎలక్ట్రిక్ హీటర్ని ఆన్లో ఉంచటము ఆఫ్లో ఉంచటం ద్వారా కేవలం అన్నం ఉడికేంత వరకు అది వేడిని తీసుకొస్తుంది. ఆ తర్వాత కూడా అంటే అందులో ఉన్న ప్రత్యేకత ఏమంటే అది కొంత కాన్స్టాంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది వాడతాం. అయితే ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ తర్వాత మనకి కనిపిస్తూ ఉన్న ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసుకుంటాం ఒకటి, ఆ తర్వాత మనకు కనిపిస్తూ ఉన్నవి ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి సార్. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ అనేవి కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి సార్. ఏమంటే అందులో ఉండేటటువంటి సెన్సార్స్ మైక్రో ప్రాసెసర్ ఏమంటే అవి బియ్యంలో నీటి శాతం ఎంత ఉంది, ఉష్ణోగ్రత ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది, వంట సమయాన్ని అంటే ఒక స్పెసిఫిక్ వెరైటీకి ఎక్కువసేపు కుక్ చే, మామూలుగా సాధారణంగా మనకి వరి అన్నం అవటానికి మనకి సాధారణంగా 16 నుంచి 19 నిమిషాల వరకు పడుతుంది సార్. అయితే ఒక్కొక్కసారి వెరైటీ డిఫరెన్స్ని బట్టి దాన్ని గమనించడం కానీ దానికి తగ్గట్టుగా ఇది మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది స్మార్ట్ రైస్ కుక్కర్లో ఉంటుంది సార్. అట్లాగనే స్మార్ట్ రైస్ కుక్కర్లో వీటితో పాటుగా రకరకాల మెను మోడ్స్ను కూడా పెడతారు సార్. అంటే ఏంటంటే ఇప్పుడు తెల్లన్న వైట్ రైస్ మనం ఒక రకమైన మెను పెట్టుకోవచ్చు, బ్రౌన్ రైస్ పెట్టుకున్నప్పుడు మనందరికీ తెలిసిందే కదా సార్ కొంచెం అంటే నానబెట్టి కనుక దాన్ని ఉడికించుకుంటే బాగుంటుందని అంటారు, దానికి ఒక రకమైన మెను మూడు. అట్లానే మల్టీగ్రెయిన్ ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల ఏమంటే రైస్తో పాటుగా అంటే దాని జీఏ తగ్గించడానికి కానీ లేకపోతే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగించడం కోసం కొంత శాతం కొర్రల్ని లేకపోతే కొన్ని మిల్లెట్స్ని కలపటం ఇలాంటివి గమనిస్తూ ఉన్నాం. అలా కానీ కొంత వేరే సూప్ కానీ లేకపోతే స్టీమింగ్ చేసుకుంటే వాటికి రకరకాల మెను అనే ఉండటం అనేది ఒకటి ఉంటుంది. దానితో పాటుగా స్మార్ట్ కుక్కర్లో సార్ వీటితో పాటుగా వైఫై అలాగనే IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కంట్రోల్ కూడా ఉండటం వలన ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పటి బిజీ లైఫ్లో కొన్ని కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అప్పుడు దానిని మనం స్టార్ట్ చేసి దాన్ని అంత టైం కూడా ఉండనప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి మనం లేదా ఆఫీస్ నుంచి మనం కనుక ఒక కమాండ్ ఇస్తే వాటిలో ఉండేటటువంటి ఈ IoT అనే దాని వల్ల ఏమవుతుందంటే సార్ మనం దీన్ని ఇక్కడ మన మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ మూడింటితో పాటుగా స్మార్ట్ రైస్ కుక్కర్ల ప్రత్యేకత ఏంటంటే దానిలో కొన్ని కొన్ని లో షుగర్ మోడల్స్ అని కొన్ని స్టార్చ్ రిమూవల్ మోడల్స్ అని అట్లాగనే కొన్ని స్లో కుక్ మోడల్స్ అనేవి కూడా ఉంటాయి సార్. ఇప్పుడు మనకి ఏది అవసరం అనే దాన్ని బట్టి మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కొన్ని ఉపయోగించుకోవడం అనేది మంచిది సార్. ఈ ప్రత్యేకతలన్నీ ఉన్న వాటినే స్మార్ట్ రైస్ కుక్కర్స్ అని మనం సాధారణంగా సంబోధిస్తాం సార్.
1: అంటే వినియోగదారులకి ఆప్షన్స్ పెరిగినాయి.
0: అవును సార్.
1: అలాగే ఇప్పుడు ఈ స్మార్ట్ కుక్కర్లు మార్కెట్ లో ఎక్కువ రావడానికి గల కారణాలు ఏ విధంగా మీరు చూస్తారు సార్?
0: సార్, మొదటిగా మనకి మారుతున్న ఈ జీవన శైలి ప్రస్తుత కల్చర్లో అందరూ బిజీ ఉండటము కిచెన్లో టైం స్పెండ్ చేయడానికి అంత టైం ఉండకపోవటం అనేది ఒకటైతే, రెండవది స్మార్ట్ కుక్కర్స్ ప్రత్యేకత ఇవి చాలా తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసుకుంటాయి సార్. అలాగనే కరెక్ట్గా మనము రైస్ని ఎంత టెంపరేచర్ దగ్గర అయితే మనం కుక్ చేస్తున్నామో చాలా యూనిఫామ్గా కుకింగ్ చేయటం అనేది వాటి ప్రత్యేకత. ఈ రెండింటితో పాటు మూడవది ఏంటంటే సార్ ఎక్కువ మంది ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ని చూజ్ చేసుకోవడానికి అంటే వారు ఒక డయాబెటీస్ పేషెంట్ అనో లేకపోతే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనో లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారో ఏదో ఒక ఇంతకు మనం అనుకున్నట్టుగా ఒక స్పెసిఫిక్ ఫీచర్ ఉండే వాటిని అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫ్రెండ్లీ కుక్కర్ అనేది అలాగనే కొంత స్టార్చ్ రిమూవల్ కుక్కర్స్ అనేవి కూడా అంటే ఏమంటే సార్ అందులో ఇప్పుడు పాత రోజుల్లో ఎలా అయితే మనం ఈ గంజి వంచే పద్ధతి ఉంటుందో ఈ గంజి వంచే పద్ధతిని ఆ స్మార్ట్ కుక్కర్స్ అవి వాటంతటా అవి చేసేటటువంటి మెకానిజం ఇవి ఉండి వీటి వలన కొంచెం అంటే మన షుగర్ కంట్రోల్లో ఉంటుంది లేకపోతే మనకి ఇది తొందరగా జీర్ణం అవుతుందనో జీర్ణం అవ్వదనో. అలాగనే ఇంకొకటి సార్ ఇక్కడ ఎప్పుడు కూడా ఏమంటే డయాబెటీస్ పేషెంట్స్కి స్మార్ట్ కుక్కర్లు ఉపయోగపడతాయో అనేది ఒకటి అంటూ ఉంటారు సార్. అలా కాదు సార్. ఇప్పుడు మనందరికీ ప్రధానమైన సమస్య మనకి శారీరక శ్రమ తగ్గిపోయినప్పుడు మనందరికీ కెలరీ ఇంటేక్ అవుట్పుట్ దగ్గర చాలా వ్యత్యాసం కనపడతా ఉంది సార్. అంటే మనం ఎంతైతే ఆహారాన్ని మనం తీసుకుంటున్నామో మనం చేసే శారీరక శ్రమ ఆ కెలరీ ఇంటేక్కి అది మ్యాచ్ అవ్వటం లేదు. అక్కడ ఊబకాయం రావటం కానీ ఊబకాయం నుంచి చాలా అసోసియేటెడ్ దానివల్ల షుగర్ కానీ వేరే వేరే సమస్యలు కానీ రావటం వల్ల ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ కుక్కర్స్లో నిదానంగా జీర్ణం అవ్వటం. అంటే సార్ ఇక్కడ దీనిని గ్లైసెమిక్ ఇండెక్స్ అని అంటాం సార్. అంటే మనం ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మనం తీసుకున్న తర్వాత అది మన రక్తంలో చక్కెర స్థాయిల్ని చాలా తొందరగా పెంచేస్తుందా లేకపోతే నిదానంగా జీర్ణమయ్యి నిదానంగా పెంచుతుందా అనేది, అంటే జీఏ ఎక్కువ ఉంది అంటే

0: అంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, జిఐ తక్కువ ఉందంటే కనుక స్లోగా జీర్ణమవుతుంది అనేది అక్కడ కాన్సెప్ట్ సార్. ఇప్పుడు ఈ లో జిఐ ఇచ్చేటటువంటి కుక్కర్ కనుక ఏదైనా ఉంది అంటే అది అంటే అటు డయాబెటిక్ పేషెంట్స్ కానీ అలాగనే డయాబెటీస్ లేకుండా అంటే మంచి మెటబాలిక్ రేట్ని మెయింటైన్ చేద్దామని కానీ లేకపోతే సన్నగా ఉందాము అంటే ఒక సింపుల్ ఉదాహరణతో చెప్పాలంటే సార్, ఇప్పుడు మనం మధ్యాహ్నం 12:30 1 ఇంటికి మనం భోంచేసామని అనుకుంటే మనకు సాయంత్రం 4:30కి మళ్ళీ స్నాక్స్ తిందామనేటటువంటి ఒక ఫీలింగ్ రావచ్చు, అంటే ఆకలి అని అనిపించవచ్చు. అదే నిదానంగా జీర్ణమయ్యే ఆహారాన్ని అది అన్నం కానీ వేరే కానీ మనం కనుక తీసుకుంటే అది 4:30 5:30 అవ్వచ్చు 6:30 అవ్వచ్చు. సో అక్కడ ఆ నిదానంగా జీర్ణం అవటం వలన ఏంటంటే మనం తీసుకునే ఆహారం అనేది తగ్గుతుంది. సో కెలరీ ఇన్పుట్ అనేది తగ్గటం వలన దాని అసోసియేటెడ్ షుగర్ ఉన్న వాళ్ళకి దాన్ని నియంత్రణలో పెట్టుకోవటానికి కానీ అట్లనే షుగర్ లేని వాళ్ళకు కూడా కొంత సరైన నిర్వహణ చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడతాయి సార్. సో ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పటి ప్రజలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ మీద కొంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు సార్.
1: అయితే మీరు చెప్పిన దానిలో ప్రధానంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలిలో వ్యాయామం కానీ ఇతరత్ర పనులు శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల మనం తీసుకునే ఆహారం వల్ల అందులో నుంచి మనకు ఈ డయాబెటీస్ రావడానికి లేదా బరువు పెరగడానికి ఒబేసిటీ రావడానికి కూడా కారణాలుగా చెప్తున్నారు. అయితే ఈ స్మార్ట్ కుక్కరు కొంత మీరేమంటారంటే జిఐ తగ్గించడం వల్ల కొంత మనం ఈ షుగర్ని కానీ వీటిని కొంచెం కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉందంటున్నారు. అయితే అసలు ఈ స్మార్ట్ కుక్కర్ బేసిక్గా ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది సార్? ఈ స్మార్ట్ రైస్ కుక్కరు
0: స్మార్ట్ రైస్ కుక్కర్ అనేది సార్ ఇప్పుడు నార్మల్ కుక్కర్కి మనం స్మార్ట్ రైస్ కుక్కర్కి స్మార్ట్ అనే పదాన్ని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామంటే సార్ దానికి ఒక ఎలక్ట్రికల్ సెన్సార్ బేస్ మీద పనిచేసేటటువంటి మెకానిజం ఉన్నప్పుడే దాన్ని స్మార్ట్ అనే మాటను మనం వాడతాం సార్. అంటే ఇక్కడ ప్రతి స్మార్ట్ కుక్కర్ కూడా అది ఒక మొబైల్ యాప్ నుంచి నియంత్రించేటటువంటి వ్యవస్థ ఉండాలని ఏమీ లేదు, అదొక అందులో ఉన్నటువంటి ఆప్షన్. కానీ స్మార్ట్ అనేది దానంతటదే స్వయంచాలకంగా అందులో ఉన్నటువంటి అంటే ఈ బియ్యానికి వాటర్కి ఉన్న రేషియోని కంట్రోల్ చేసుకుంటూ టెంపరేచర్ని దానంతటది కంట్రోల్ చేసుకుంటూ చేసుకే గనిదే కలిగేటటువంటి ఉన్నదాని మనం స్మార్ట్ రైస్ కుక్కర్ అని అంటాం సార్. ఈ ఐఓటి కానీ లేకపోతే అందులో స్పెసిఫిక్ మెను ఉండటం కానీ అందులో ఈ గంజి వంచే విధానం ఉండటమా లేకపోతే కొన్నిసార్లు కొన్ని కుక్కర్లో చిల్లింగ్ అంటే ర్యాపిడ్ చిల్లింగ్ అంటే చల్లబరిచే మెకానిజం ఇదంతా కూడా దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు రకరకాలని స్మార్ట్ అనే దానిలో బేసిక్గా సెన్సార్స్ దానంతటా అది నియంత్రించుకోగలిగే ఒక స్వయంచాలకంగా పనిచేసేటటువంటి కుక్కర్ని మనం స్మార్ట్ రైస్ కుక్కర్ అని అంటాం సార్.
1: అయితే చాలా మంది వీటిని డయాబెటిక్ రైస్ కుక్కర్గా కూడా చెప్తున్నారు ఎందుకంటే కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందనండి. సహజంగా మనకు వినియోగదారులు కూడా ఆశపడుతుంటారు ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు కాబట్టి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చెప్పండి, ఇవి నిజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయంటారా?
0: సార్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఇప్పుడు అంటే ఏదైనా కుక్కర్ కూడా అందులో వండినటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే షుగర్ పూర్తిగా తగ్గిపోద్ది అని ఎవరన్నా ఏదైనా అనుకుంటే కనుక అది పూర్తిగా అపోహ సార్, అందులో నిజం లేదు. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ మన శరీరంలో చక్కెర స్థాయిల్ని మనము మేనేజ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి ఒక విధానం, అంటే మనకి డాక్టర్స్ చెప్పేటటువంటి వ్యాయామం చేయటం కానీ మనం మితంగా తీసుకోవటం కానీ లేకపోతే సమతుల ఆహారాన్ని తీసుకోవటానికి వీటన్నిటిని మనం ఫాలో అవుతూ అంటే సార్ ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్ మనము ఏది తిన్నా మనం వరి తిన్నప్పుడు మనకు కలిగే సంతృప్తి వేరే దాంతో కలగదు. అయితే మనకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండేటటువంటి వరి రకాలనే చాలా తక్కువ ఉన్నాయి సార్. మనకి అన్ని వరి రకాలు కూడా ఇంచుమించుగా అంటే హైజీఐ అంటే అవి 70 నుంచి 80 వరకు ఉన్న వాటిని మనం హైజీఐ అంటాం సార్, అంటే చాలా తొందరగా జీర్ణమయ్యి. మనం ఎక్కువ తీసుకునేటటువంటి వరి రకాలకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉండి అంటే తొందరగా జీర్ణమైపోయే స్వభావం ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచడం వల్ల అందుకనే ఇప్పటి పరిస్థితుల్లో ఏమంటే చాలాసార్లు డాక్టర్స్ కూడా మీరు సాయంత్రం పూట అన్నానికి బదులుగా మీరు ఇంకేదైనా వీట్ బేస్డ్ చపాతీ కానీ ఇంకేదైనా తీసుకోండి కానీ ఇలాంటివి సూచిస్తూ ఉన్నారు సార్. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి సార్, ఇక్కడ వండే విధానం ఎలా ఉంది, అట్లాగనే మనం తీసుకునే బియ్యం రకం ఏంటి. ఇప్పుడు కొన్ని వెరైటీస్ ఉన్నాయి సార్, అందులో అవి ఖచ్చితంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే వెరైటీస్ కూడా ఉన్నాయి, అలాంటివి మనం తీసుకుంటున్నామని కానీ అలాగనే ఆహార పరిమాణం అంటే మనం తీసుకునే ఆహారాన్ని కడుపు నిండా తీసుకుంటున్నామా లేకపోతే కొంత తక్కువ తీసుకుంటున్నామా, ఎన్నిసార్లు తీసుకుంటున్నాము. చాలాసార్లు డయాబెటీస్ పేషెంట్స్కి మీరు తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. వీటితో పాటు ఏంటంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వాస్తవానికి మనకి ఆ పర్టికులర్ వెరైటీకి ఇంత ఉందని చెప్పినా కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా అన్నాన్ని ఓన్లీ అన్నంగా మనం తీసుకోం, ఖచ్చితంగా మనం దానికి ఒక కూరనో లేకపోతే పచ్చడినో పెరుగునో మనం తీసుకుంటాము. ఇక్కడ మామూలుగా మనము 1:1 రేషియోలో అంటే అన్నం ఎంత తీసుకుంటున్నామో కూర కూడా అంత తీసుకోవాలనేది ప్రామాణికంగా ఒకటి ఉంటుంది. కానీ ఇది నిజంగా అంత అంటే ఎక్కువ మంది ఎక్కువ రైసే తీసుకుని తక్కువ రేషియోలో కర్రీస్ని తీసుకుంటాం. ఇక్కడ మనం కర్రీ కానీ లేకపోతే కర్డ్ కానీ అవి కూడా ఈక్వల్ రేషియో పెట్టుకున్నప్పుడు కూడా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కొంత తగ్గి ఇవన్నీ ఉంటాయి సార్. వీటితో పాటుగా కొన్ని కుకింగ్ మెథడ్స్ మార్చుకుంటాం వల్ల కానీ వీటన్నింటితో ఇవన్నీ ఉన్నటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్ని ఉపయోగించుకోవటం వల్ల కూడా వీటన్నింటినీ కలుపుకుని మనము కొంత నియంత్రణలో పెట్టుకునేటటువంటి విధానాలుగా చెప్పాలి కానీ ఇవి పూర్తిగా తగ్గించేస్తాయని అనుకోవడానికి అయితే ఆస్కారం లేదు సార్.
1: అయితే పూర్తిగా తగ్గిస్తుంది అని అనుకోవడం అపోహ అంటారు.
0: అవును సార్.
1: డాక్టర్ సందీప్ రాజా గారు, మేము ఇటీవల విన్నది మీరు ఒక ప్రత్యేకమైన స్మార్ట్ రైస్ కుక్కర్ తయారు చేశారని విన్నామండి, దానికి పేటెంట్ కూడా వచ్చిందని తెలిసింది, ముందుగా అభినందనలండి
0: సార్. థ్యాంక్ యూ.
1: అయితే మీరు తయారు చేసినటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్ మిగతా వాటికి ఏ విధంగా భిన్నమైంది, దాని నుంచి వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు
0: సార్? ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో డెవలప్ చేసి మాకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించిన ఈ స్మార్ట్ రైస్ కుక్కర్కి మేము ఇచ్చిన నామకరణం డయాబ్లైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ అని మేము చెప్తా ఉన్నాము సార్. ఇది సోషల్ మీడియాలో కూడా కొంత ప్రాచుర్యం పొందింది. ఏమంటే సార్, ఇంతవరకు ఉన్నటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్స్ అన్నీ కూడా ఏమంటే కొంత ఈ గంజిని వంచేయటం కానీ లేకపోతే కుకింగ్ స్లో ఆర్ ఫాస్ట్ అనే మెథడ్స్ పెట్టడం వలన కొంతమేర డయాబెటీస్ పేషెంట్స్కి పనికొస్తాయి అనే విధానంలో చెప్తున్నారు సార్. అయితే ఇక్కడ మేము తయారు చేసినటువంటి మా పరిశోధనా స్థానం నుంచి తయారు చేసినటువంటి కుక్కర్ ప్రత్యేకత ఏంటంటే సార్, ఇందులో అన్నం వండేటటువంటి మెకానిజము స్టీమింగ్ మెకానిజంతో పాటుగా అదే కుక్కర్లో ర్యాపిడ్ చిల్లింగ్ అంటే సార్ అక్కడ మేము ఆ వండేటటువంటి అన్నం అనేది మేము తయారు చేసిన స్మార్ట్ రైస్ కుక్కర్లో 120 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కుక్ అవటం జరుగుతుంది. అట్లాగనే ఆ విజిల్ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి అది లీనియర్ యాక్చుయేటర్స్ మీద మూవ్ అయిన తర్వాత అక్కడ అది మళ్ళీ వెంటనే 0 డిగ్రీ సెంటిగ్రేడ్కే కూడా అది ఎక్స్పోజ్ అవుతుంది సార్. ఆ తర్వాత మళ్ళీ అది వేరే ప్లేస్లోకి వచ్చేసి అది స్టీమింగ్ అవటం వలన అంటే అందులో వండినటువంటి అన్నం అనేది మామూలుగా వండిన అన్నం లాగానే ఉంటుంది సార్. ఇది అంటే ఒక వేగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సార్, ఇప్పుడు మనకు పాత రోజుల్లో సద్దన్నం తీసుకుంటే చాలాసేపు పనిచేయగలుగుతున్నారు అంటే వాస్తవానికి దాని జీఏ తక్కువ ఉంటుంది సార్, అంటే నిదానంగా జీర్ణమయ్యే స్వభావం ఉంటుంది. అలాగనే కొన్నిసార్లు పాలల్లో ఈ అన్నాన్ని కలిపి తోడేసుకుని ఇవన్నీ చెప్తా ఉంటాం సార్. అక్కడ ఆ నైట్ అంతా ఉన్నప్పుడు శాస్త్రీయంగా అంటే ఆ కుక్కర్ పనిచేసే మెకానిజంని శాస్త్రీయంగా చెప్పాలంటే సార్, మనం ఇంతకు అనుకున్నట్టు 70% పిండి పదార్థం ఉన్నప్పటికీ ఆ పిండి పదార్థాల్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి సార్. అంటే ఒకటి చాలా త్వరితగతిన జీర్ణమయ్యే పిండి పదార్థము, రెండవది నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థం, మూడవది అసలు జీర్ణం కాని పిండి పదార్థం. ఈ కుక్కర్లో తొందరగా జీర్ణమయ్యే పిండి పదార్థం అనేది నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థంగా 45% వరకు మారుతుంది. అట్లాగనే ఈ అసలు జీర్ణం కాని రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం సార్, దాని కంటెంట్ 120% వరకు పెరుగుతుంది. ఈ రెండింటితో పాటుగా అందులో ఉండేటటువంటి ఈ గ్రూయల్ రిమూవల్ అంటే గంజిని వడబోసేటటువంటి కాన్సెప్ట్ వల్ల కూడా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక 20-22% వరకు తగ్గుతుంది. మేము దీన్ని వరికి చేయడం జరిగింది సార్.
1: సార్, అయితే మనకు వండుకునేటప్పుడు కొన్ని అపోహలు ఉన్నాయి జనాలకి, ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ పెరిగినాయి. ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే దానిలో పోషకాలు పోతాయని అనుకుంటున్నారు, అది నిజమేనంటారా?
0: సార్, వాస్తవానికి ప్రెషర్ కుక్కర్ వలన మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొద్ది చిన్నపాటి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్. ఇందులో మనం గనక చూసినట్టయితే ప్రెషర్ కుక్కర్ వాడటం వలన ఉపయోగం ఏంటంటే సార్, అందులో ఉండేటటువంటి మినరల్స్ని కానీ అన్నింటినీ కానీ అందులో రిటైన్ చేయటము, ఈక్వల్గా అది రైస్ని కుక్ చేయటం అనేది దానిలో జరిగినటువంటి ప్రత్యేకత అయితే సార్, అందులో ఉండేటటువంటి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏమిటంటే 120 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తీసుకుపోయినప్పుడు అందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అలాగనే ఐరన్ కానీ జింక్ కానీ మరికొన్ని మినరల్స్కి బయో అవైలబిలిటీ తగ్గటం అనేది అందులో ఉన్నటువంటి ఒక చిన్నపాటి సమస్య సార్. అయితే ఇప్పటి వరకు కూడా శాస్త్రీయంగా ప్రెషర్ కుక్కర్లో తినేది ఆరోగ్యానికి ఏదో కొన్ని కొన్ని చోట్ల కొన్ని అపోహలు ఏంటంటే సార్, అది కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా కారకం అవుతుంది అన్నట్టుగా అందులో వేరే వేరే అంటే కొన్ని అక్యుములేట్ అవుతాయి, హెవీ మెటల్స్ వస్తాయి అనేది ఏదో చెప్తా ఉన్నారు సార్. కానీ అది పూర్తిగా ఆ కుక్కర్ ఏ మెటీరియల్తో తయారు చేయబడింది అనేటటువంటిది అక్కడ మనం గమనించాలి సార్. అల్యూమినియంతో తయారు చేయబడినటువంటి కుక్కర్ లేదా పాత్రలు అయితే సార్, ఇది నిజమే సార్, అంటే అల్యూమినియంతో తయారు చేసినవి అది వెనిగర్ కానీ లేకపోతే టమాటా కానీ అంటే ఎసిడిక్ అంటే ఈ చింతపండు రసం కానీ అలాంటి అంటే చేపల పులుసు కానీ అట్లాంటి ఏదైనా అందులో చేసినప్పుడు ఎసిడిక్ స్వభావం వలన అందులో ఉండేటటువంటి అల్యూమినియం పాత్ర నుంచి కొంత అంటే ఒక 5 mg వరకు కొంత పార్ట్ ఇందులో లీచ్ అవ్వటం, అందులో అన్నంలో కలవటం అనే దాని వలన ఆ అల్యూమినియం అనేది శరీరంలోకి పోయినప్పుడు కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం గమనిస్తాం సార్. కానీ ఇప్పుడు కుక్కర్ చాలా వరకు కూడా ఈ నాన్ స్టిక్ మెటీరియల్తో టెఫ్లాన్ కోటింగ్ ఫిట్టింగ్ ఉండే వాటితో ఉంటాం కానీ లేకపోతే స్టైన్లెస్ స్టీల్తో ఉంటాం కానీ మనం గమనిస్తూ ఉన్నాం సార్. సో మెటీరియల్ అనేది కొంత ప్రభావితం చేస్తుంది, తప్పితే ప్రెజర్ కుక్

0: కుక్కర్లో తినటం వలన ప్రమాదం అనేది అది అపోహ సార్.
1: మీరింతవరకు పల్లెసిములు కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్లు ప్రాధాన్యత గురించి డాక్టర్ డి సందీప్ రాజు గారితో పరిచయం విన్నారు. ఈనాటి పల్లెసిములు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
2: ఖరీఫ్ వరి సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగుతున్న ప్రధాన ఆహార పంట. ఖరీఫ్కు అనుకూలమైన వరి వంగడాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజాన్ని కలిపి 24 గంటల తర్వాత నారుమళ్ళలో చల్లుకోవాలి. దంప నారుమళ్ళకైతే లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజాన్ని కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి మొలకల్ని దంప నారుమళ్ళలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటర్ మందు నీరు సరిపోతుంది. ఇక వరి విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే విధానాన్ని కనుక మనం చూసినట్టయితే, కోత కోసిన వెంటనే విత్తనాలని వాడుకోవాలంటే వరి గింజల్లోని నిద్రావస్థను తొలగించి అధిక మొలక శాతాన్ని పొందాలి. లీటర్ నీటికి తక్కువ నిద్రావస్థున్న విత్తనాలైతే 6.3 మిల్లీలీటర్లు, లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థున్న విత్తనాలకైతే 10 మిల్లీలీటర్లు గాఢ నత్రికాంలాన్ని కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటల పాటు మండకట్టాలి. విత్తన మోతాదును కనుక మనం చూసుకున్నట్టయితే, నాటే పద్ధతికి 20 నుండి 25 కిలోలు, వెదజల్లడానికి 24 నుండి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి మనం చూసినట్టయితే, నారుమడిని 10 నుండి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, అలాగే 1 కిలో పొటాష్ని చేరువుల్ని దుక్కులో వేయాలి. మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చప్పున చల్లుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులు ఇచ్చి తర్వాత పలచగా నీటిని నిలకట్టాలి. జింక్ లోపాన్ని గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. విత్తిన 10 రోజులకి కార్బోఫ్యూరన్ 3 జిగులకెలు సెంటు నారుమడికి 160 గ్రాముల చప్పున వేసుకోవాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, లేదా క్లోరీపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకి అలాగే 17 రోజులకి పిచికారీ చేయాలి. లేదా నారు తీయడానికి 7 రోజుల ముందుగా సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికల్ని ఇసుకలో కలిపి పలచగా నీరుంచి వేసుకోవాలి. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి 2-3 దఫాలుగా మురగదమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ అడ్డుతో కానీ చదును చేసుకోవాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాత నాట్లు వేసినట్టయితే మంచిది. నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటని మూన త్వరగా తిరుగుతుంది. 4 నుండి 6 ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు తీయడం వల్ల పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయొచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయడానికి, ఇంకా పైరు పరిస్థితిని గమనించడానికి ఈ బాటలు ఉపయోగపడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కూడా కుదుళ్ల సంఖ్యను నిర్ధారించాలి. దీర్ఘకాలిక రకాలైనట్లయితే వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు వేయడంతో 1 చదరపు మీటర్కి 33 కుదుళ్ళు ఉండేలా చూసుకోవాలి. అలాగే మధ్యకాలిక రకాలైతే గనక ఎటు చూసినా 15 సెంటీమీటర్ల దూరంలో చదరపు మీటర్కి 44 కుదుళ్ళు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్టయితే వరుసల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల వేయడంతో చదరపు మీటర్కి 66 కుదుళ్ళు ఉండేలా జాగ్రత్త పడాలి. ముదురు నారు నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి కుదురుకు 4 నుండి 5 మొక్కల చప్పున నాట్లు వేసుకోవాలి. అలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు కంటే 25% పెంచి 3 దఫాలుగా కాక 2 దఫాలుగా, అంటే 70% దమ్ములోనూ మిగతా 30% అంకురం దశలోనూ వేసుకోవాలి. ఇక వరిలో సమగ్ర పోషక యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, భూసార పరిరక్షణకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు లేదా జీవన ఎరువుల్ని వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలను అందజేయాలి. పశువుల ఎరువు, కంపోస్టు, కోల్

0: ఎరువు వంటి సేంద్రీయ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్టయితే 20 నుండి 25% వరకు నత్రజనిని ఆదా చేయొచ్చు. వరి మాగాణుల్లో అప్పరాలు, జీలుగ, జనము, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్ట పైర్లను పెంచి కలయదునడం ద్వారా భూసారం పెరగడమే కాకుండా సుమారుగా 20 నుండి 25% నత్రజని, భాస్వరం, పొటాషులను కూడా ఆదా చేయొచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లో, అజోస్పైరిల్లం, ఫాస్ఫో బ్యాక్టీరియా మొదలైన జీవన ఎరువుల్ని వాడి నత్రజని, భాస్వరం మోతాదుల్ని 10 నుండి 20% వరకు తగ్గించుకోవచ్చు. నీలి ఆకుపచ్చ శైవలాలు, నాచు వీటిని వరి పొలంలో వేస్తే ఎకరానికి 10 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. నాచు నేలలో కలిసి సేంద్రీయ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరి నాట్లు వేసిన 7 నుండి 10 రోజుల మధ్య మడిలో పలచగా నీరు నిలగట్టి ఎకరానికి 4 కిలోల నాచుపొడిని ఇసుకతో కలిపి మెడంతా సమానంగా పడేటట్లుగా చల్లుకోవాలి. వరి పొలం దమ్ములో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసి పలచగా నీరు నిలగట్టి 100 నుండి 150 కిలోల అజొల్లాన్ని వేసి 2 నుండి 3 వారాలు పెరగనిచ్చి నేలలో కలయదున్నాలి. ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్ట, అలాగే 12 కిలోల నత్రజని ఈ అజొల్లా వల్ల నేలకు చేరుతుంది. ఎకరానికి సరిపడే విత్తనాన్ని 200 నుండి 400 గ్రాముల కల్చర్ అజిటోబ్యాక్టర్ని పట్టించాలి, లేదా 1 కిలో కల్చర్ని 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో చల్లాలి. దీనివల్ల ఎకరానికి 8 నుండి 16 కిలోల నత్రజని అందుతుంది. ఐజోస్పెరిల్లం కూడా అజిటోబ్యాక్టర్ లాగా వాడుకోవచ్చు. ఇక ఫాస్ఫో బ్యాక్టీరియా విషయానికి వచ్చినట్టయితే ఇది భాస్వరపు జీవన ఎరువు. భూమిలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరానికి సరిపడే విత్తనంతో 200 నుండి 400 గ్రాముల కల్చర్ని పట్టించాలి, లేదా 1 కిలో కల్చర్ని 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వేసుకోవాలి. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వాడుకోవచ్చు. నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటడానికి ముందు దమ్ములోనూ, దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశలోనూ, బురద పదునుల్లో మాత్రమే సమానంగా విదజల్లి 36 నుండి 48 గంటల తర్వాత పలచగా నీటిని పెట్టాలి. 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేసుకోవాలి. పొటాష్ ఎరువుల్ని రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చెల్క భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగం వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా దుబ్బు చేసే సమయంలో కానీ, అంకురం ఏర్పడే దశలో కానీ వేయకూడదు. దమ్ములోనే వేయడం మంచిది. ఇక వరిలో జింకు లోప లక్షణాలని గనక మనం చూసినట్టయితే పైనుండి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈన పాలిపోతుంది. నాటిన 2 నుండి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడిసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ కూడా పైరు పచ్చబడదు. ఈ జింక్ లోప నివారణకి ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పేర్లకు ఒకసారి, 2 పంటలు పండించేట్లయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి, లేదా పైరు మీద జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువును జింక్ సల్ఫేట్తో కలిపి వేయకూడదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. కలిపి వేస్తే రసాయనిక చర్య వల్ల ఫలితం ఉండదు. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగు మందులు అలాగే తెగుళ్ల మందుల్ని కలిపి వాడకూడదు. వరిలో ఇనప ధాతు లోప లక్షణాలని గనక మనం గమనించినట్టయితే లేత చిగురాకులు తెల్లగా మరి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగవు. వర్షాధార నారుమళ్లలో, మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకి దంప నారుమళ్లు పోస్తే ఈ సమస్య రాదు. లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని, అంటే 0.5 నుండి 1% ద్రావణాన్ని వాడుకోవాలి. నాట్లు వేసేటప్పుడు నీరు పలచగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీటిని నిలగట్టాలి. మూన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయడం పూర్తయ్యే వరకు పొలంలో పలచగా, అంటే 2 నుండి 3 సెంటీమీటర్ల నీరు ఉండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. చిరు పొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల లోతు వరకు నీరుండాలి.
1: మీరింతవరకు వ్యవసాయ

ఎంసీఎం 125 కొత్త వరి రకం గురించి వివరాలు వింటారు. 7:45 చిత్రగీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు విన్నారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కాని ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆరు రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ, భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇనోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18వ తేదీన ఫ్రాన్స్లో వీవాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్రమోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్బంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: హాల్ ఆపరేషన్ సింధూర్ మేము భావన ఆతంకీ ఆపరేషన్ సఫలతాపూర్వక అంజాం దే పే పీఠే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ ఎయిర్ఫోర్స్ ట్రైన్ కరేజియస్ ఆర్ డిసిప్లిన్ ఆఫీసర్స్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ నిశ్చిత భవిష్య ఆపరేషన్ ఎయిర్ఫోర్స్ భూమికా విశ్వాస.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని

0: కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో రెండవ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో మూడవ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300 కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరువేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బాలన్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో రైతు స్థాయిలో ఎరువుల్లో కల్తీని కనుగొనే పద్ధతులు డాక్టర్ పి మధువాణి గారితో పరిచయం వింటారు.
1: రైతన్నలు వివిధ పంటలు సాగు చేసేటప్పుడు వాళ్ళు రసాయనిక ఎరువులు విరివిగా వాడుతూ ఉంటారు. అవగాహన లోపంతోనేమి లేదా బయట డీలర్లు చేసే మోసాలతో ఏమి ఈ రసాయనిక ఎరువుల్లో ఈ మధ్య ఎక్కువగా కల్తీని గుర్తించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతు పెట్టుబడిలోనే నష్టపోవడం కాకుండా పంట కూడా దిగుబడిలో తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తుంది. ఈ విధంగా జరగకుండా రైతు స్థాయిలోనే రసాయనిక ఎరువుల్లో కల్తీని గుర్తిస్తే రైతుకి ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే పంట దిగుబడి కూడా బాగుంటుంది. ఈ నేపథ్యంలో మనం ఈ రైతు స్థాయిలోనే రసాయనిక ఎరువుల్లో కల్తీని గుర్తించడం ఎలా అనే అంశం గురించి మనకు వివరించడానికి లాంఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి పి మధువాణి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. మేడం చెప్పండి, అసలు రైతు స్థాయిలో రసాయనిక ఎరువుల్ని గుర్తించవచ్చు అంటున్నారు కదా, అసలు ముందుగా రసాయనిక ఎరువులు అంటే ఏంటి, రైతులు ఎలాంటి రసాయనాలు వాడుతున్నారు?
2: నమస్తే అండి. రసాయనిక ఎరువులు అనగా మనం నేలకి ఏదో ఒక రకంగా ప్రస్తుతం ఉన్న నేల పరిస్థితుల్లో ఏంటంటే ఏదో ఒక రూపేణా మనం నేలకి ఎంతో కొంత పోషకాలను అందిస్తే తప్పితే మనం దిగుబడి తీయలేని పరిస్థితి ఏర్పడింది. రసాయనిక ఎరువులు అనగా ఇవి సహజ సిద్దంగా గాని లేదా సింథటిక్ మెటీరియల్స్ తోటి మనం ఒక పద్ధతి ప్రకారం తయారు చేయబడిన ఎరువులు అన్నమాట. వీటి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైందండి వ్యవసాయంలో. ఎందుకంటే మనం హరిత విప్లవం తర్వాత చూసుకున్నట్టయితే 50% అధిక దిగుబడులు ఉత్పత్తులు సాధించడానికి మెయిన్ కారణం ఈ రసాయనిక ఎరువులండి. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు, అంటే కంటిన్యూస్ కల్టివేషన్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అంటారు. సో ఈ పద్ధతిలో వ్యవసాయం చేయటం వలన అందున ఎక్కువ దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో పంటకు అవసరానికి మించి ప్లస్ నేలలో పోషక విలువల శాతం తెలుసుకోకుండా విరివిగా వాడటం వల్ల వీటి యొక్క డిమాండ్ ఎక్కువ పెరగటం వల్ల వాటి ఖరీదు కూడా, ఎందుకంటే మనం ఈ రసాయనిక ఎరువులను తయారు చేయాలంటే ప్రతి ముడి పదార్థం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటి ఖరీదు కూడా ఎక్కువ అవటం వల్ల సబ్సిడీ రూపేణా రైతుకు తగినంతగా అందకపోవటం వల్ల డిమాండ్ తగ్గ ప్రొడక్షన్ లేకపోవటం వల్ల సకాలంలో అందకపోవటం వల్ల రైతు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు, ఒకటి పంటకి ముఖ్యంగా 16 పోషకాలు అవసరం అండి. ఈ 16 పోషకాల్లో ఒక్కొక్క ఎరువు ఒక్కొక్క మూలకంగానే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలను అందజేసి పంట బాగా ఎదగటానికి దిగుబడికి సహాయం చేస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఇవి స్థూల పోషకాలని సూక్ష్మ పోషకాలని రెండు రకాల ఎరువులని ఉన్నాయి. అలాగే కాంప్లెక్స్ ఎరువులని ఉన్నాయి, సంకీర్ణ ఎరువులు అంటారు. అంటే స్థూల పోషక ఎరువులు అంటే ఒకే ఒక మూలకాన్ని అందిస్తానమాట నేలకి. అలాగే సూక్ష్మ పోషక ఎరువులు అంటే ఒకే ఒక రకమైన సూక్ష్మ పోషకానికి సంబంధించిన ఎరువు. కాంప్లెక్స్ ఎరువులు అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూలకాలను అందించే ఎరువుల్ని మనం కాంప్లెక్స్ ఎరువులు లేదా సంకీర్ణ ఎరువులు అంటాము. ముఖ్యంగా ఈ స్థూల పోషక ఎరువుల్లో యూరియా అంటే నత్రజని సప్లై చేస్తుంది. అంటే యూరియా జాల ఇరువుగా రైతన్నల్లో బాగా ప్రసిద్దిగాంచింది. నత్రజని ఎరువు వేయాలి అంటే యూరియా వేస్తూ ఉంటారు. అలాగే అమ్మోనియం సల్ఫేటు, అమ్మోనియం క్లోరైడు, అమ్మోనియం నైట్రేటు, ఇలా నత్రజనికి సంబంధించిన చాలా రకాల ఎరువులు ఉన్నాయి. అలాగే భాస్వరానికి సంబంధించి స్థూల పోషకానికి వచ్చేస్తే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుతూ ఉంటారు. అలాగే పొటాషు సంబంధించి మ్యూరేట్ ఆఫ్ పొటాషు, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అని ఇవన్నీ ఒక్క మూలకాన్ని మెయిన్ గా మొక్కకి బాగా ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరాన్ని, పొటాష్ని అందజేస్తాయి. అలాగే సంకీర్ణ ఎరువులంటే అంటే ఈ మూడు ప్రధాన పోషకాలు కలిగినటువంటి ఎరువుల్ని మనం ఎన్పీకే కాంప్లెక్సెస్ గాని, ఎన్పీకే సంకీర్ణ ఎరువులు గాని, లేదా ఎన్పి ఉంటే అసంపూర్ణ సంకీర్ణ ఎరువులు అంటాం అన్నమాట. అందులో ముఖ్యంగా మనకి రైతన్నలు వాడేది డిఏపి వాడుతూ ఉంటారు. డిఏపి చాలా ఖరీదైన ఫర్టిలైజరు. సో ఈ ఖరీదైన ఫర్టిలైజర్లో అప్పుడు కొరత ఉంటుంది, అప్పుడప్పుడు ఎక్కువ కల్తీ కావటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఈ డిఏపి అనే ఎరువు నత్రజనిని, భాస్వరాన్ని అందిస్తుంది అన్నమాట. అట్లా మనకి 3/15 3/15 14/35 14/3/17 28/28 అట్లా 0 20/20 అని అట్లా మనకి రకాల గ్రేడ్స్ తోటి సంకీర్ణ ఎరువులు కూడా ఉన్నాయన్నమాట. అలాగే మొక్కకి చాలా సూక్ష్మంగా అవసరమైనప్పటికీ వాటి పాత్ర చాలా కీలకమైనది మొక్క ఎదగటంలో గాని, మొక్క ప్రతి పంట యొక్క జీవితంలో. అటువంటి సూక్ష్మ పోషకాలు అందించే ఎరువుల్ని సూక్ష్మ పోషక ఎరువులు అంటాం. ఉదాహరణకు జింక్ అవసరం, అలాగే ఐరన్ అవసరం, మ్యాంగనీస్ అవసరం, కాపర్ అవసరం, బోరాన్ అవసరం అన్నమాట. ఆ మూలకం కలిగినటువంటి ఎరువులను మనం సూక్ష్మ పోషక ఎరువులు అంటాం అన్నమాట. ఇవి ముఖ్యంగా రైతన్నలు వాడే ఎరువులు.
1: అయితే మేడం గారు, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీరు చెప్పినట్టు మన నేలలో లభ్యత చూసుకోకుండా విరిగా వాడేస్తున్నారు రైతులు, అలాగే ఇంకా దిగుబడి ఎక్కువగా ఆశించి ఎక్కువగా వాడుతున్నారు. ఏదైతేనేమి అవగాహన లోపం వల్ల రైతన్నలు విచక్షణ రహితంగా రసాయనాలు వాడుతున్నారు, వీటి వల్ల కలిగే నష్టం ఏంటంటారు?
2: అంటే విచక్షణ రహితంగా అంటే రసాయనాలు అంటే ఇవి ఎరువుల రూపంలో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎరువులు కన్నా కూడా అంటే మనం ఈ చీడపీడ సమస్యలకి, అలాగే ఇప్పుడు మనుషుల కొరత ఒకటి ఎక్కువగా ఉంది, ప్లస్ వేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్కర్స్ విషయంలో రైతన్నలు జనరల్ గా వాటికి కూడా గడ్డి మందులను ఉపయోగించడం వలన, అంటే ప్రతిదీ కెమికల్ రూపంలో కంట్రోల్కి రావటం వలన అంటే ఎరువుల కన్నా కూడా వాటి ప్రభావం ఎక్కువ, చెడు ప్రభావం. ఈ ఎరువులు అంటే ఎరువులు ప్లస్ ఏ కెమికల్ అయినా మనం వ్యవసాయంలో అధికంగా వాడటం వలన ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు మన ఆరోగ్య పరిస్థితి అంతా. సో ఎందుకంటే మన ఆరోగ్యం అనేది మన నేల యొక్క ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది. నేల ఆరోగ్యంగా ఉంటే ఆ నేల నుంచి వచ్చే పంట ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఆరోగ్యకరమైన పంట తిన్నప్పుడే మానవుని యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే విచక్షణ రహితంగా ఈ ఎరువులు ముఖ్యంగా వాడటం వలన నేల కాలుష్యం అయిపోవటం, నేలతో పాటు నీరు కాలుష్యం అవటం, వాతావరణం కాలుష్యం అవటం, అలాగే నేలలు చౌడు బారిపోతున్నాయి అన్నమాట. ఎక్కువ వాడటం వల్ల ఎక్కువగా సాల్ట్ కంటెంట్ అంటే లవణ సాంద్రత అనేది నేలల్లో పెరిగి, అంటే ఏసే కొంది ఏసే పరిస్థితే కానీ ఆ రైతు ఏమనుకుంటాడంటే నికర ఆదాయం చూసుకోడు. సో ఏస్తేనే దిగుబడులు పెరుగుతున్నాయి అన్న ఉద్దేశం ఆలోచిస్తాడే గాని ఇవి మన చుట్టూ ఉన్న వాతావరణ సమస్యలు గాని ఈ ఆరోగ్య సమస్యలను కొంచెం వాటిపై శ్రద్ధ వహించాలి. కాబట్టి ఎప్పటికప్పుడు రైతు తన నేల యొక్క ఆరోగ్య స్థితిని, నేలలో ఏ ఏ పోషకాలు ఏ ఏ మోతాదులో ఉన్నాయి, మనం ఏ పంట వేయబోతున్నాం, ఆ పంటకు ఏ మేర అవసరం అనేది తెలుసుకుని ఎరువులు వేసుకుంటే పెట్టుబడి తగ్గుతుంది, పంట బాగుంటది.
1: ప్రాథమికంగా అసలు రసాయనిక ఎరువుల్లో కల్తీ ఎలా జరుగుతుంది అంటారు?
2: రసాయనిక ఎరువుల్లో కల్తీ ఏ విధంగా జరుగుతుంది అంటే జనరల్ గా ఇంతకు ముందే చెప్పాను నేను, డిఏపి అనేది కొంచెం అధిక విలువలు కలిగిన రసాయనిక ఎరువు, అంటే రెండు రకాల పోషకాలు అందుతాయి. అటువంటి ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఎరువుల్లో తక్కువ విలువలు కలిగినటువంటి తక్కువ పోషకాల స్థాయి ఉన్నటువంటి ఎరువులను కలిపే పద్ధతి, అదే ఎరువులను కలిపి అది ఎక్కువ గ్రేడ్గా ఎక్కువ విలువలు కలిగిన ఎరువుగా కూడా మార్కెట్లో మనకి అమ్ముతూ ఉంటారన్నమాట. ఇంకా రెండవ రకం ఏంటంటే ఎరువు కానటువంటి పదార్థం, అంటే జనరల్ గా ఎరువు తయారు చేసేటప్పుడు మనం అంత ఎరువు సంబంధించిన మూలకాలతో కూడిన పదార్థాన్ని కంప్లీట్ గా ఫిల్ చేయలేం. కొంత దాన్ని 100% కంటే 100% తీసుకురావాలి అంటే ఎంతో కొంత ఒక ఫిల్లర్ మెటీరియల్ యాడ్ చేస్తా ఉంటారు, అంటే తయారీలోనే కొంత యాడ్ చేయాల్సిన పరిస్థితి. సో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఎరువు కానటువంటి పదార్థాన్ని అంటే మట్టి, బంక మట్టి, ఇసుక, సున్నము, ఉప్పు ఇలాంటివన్నీ జనరల్ గా యాడ్ కలుపుతా ఉంటారన్నమాట. సో ఈ విధంగా మనకి ఎరువుల్లో కల్తీ జరగటం అనేది ఉంటది.
1: రైతన్నలు విరివిగా వాడే యూరియా అలాంటి ప్రధాన పోషకాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఎలా కల్తీ జరుగుతుంది అంటారు?
2: యూరియాలో జనరల్ గా ఉప్పు లేదా తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి అమ్మోనియం సల్ఫేటు అటువంటి ఎరువుల్ని జనరల్ గా యూరియాలో కలుపుతా ఉంటారన్నమాట. సో అట్లాగే డిఏపి నందు బంకమన్ను గానీ సూపర్ ఫాస్ఫేట్ గానీ రాక్ ఫాస్ఫేట్ గానీ, ఇప్పుడు డిఏపి

0: కాస్ట్లీ ఎరువు అన్నాను, అంటే కాంప్లెక్స్ సంకీర్ణమైనటువంటి ఎరువు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తక్కువ రేటు, అది కలపచ్చు. లేదా డిఏపి అదే కలర్ లో, మన బంక మట్టి తీసుకున్నా అదే బలపాల మట్టి గాని అది అదే కలర్ లో ఉంటది. డిఏపి ఫర్టిలైజర్ కూడా అదే కలర్ లో ఉంటది కాబట్టి అది కలపడానికి అవకాశం ఉంది. లేదా ఈ భాస్వరం ఎరువులు తయారు చేసేటటువంటి ముడి పదార్థం ఉంటది రాక్ ఫాస్ఫేట్ అని, సో దాన్నైనా పౌడర్ ఫామ్ లో చేసేసి, జనరల్ గా ఏంటంటే మనకి ఎరువులు ఇంతకుముందు ఎక్కువగా పొడి రూపంలో అంటే పౌడర్ రూపంలో లభించేవి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ గ్రాన్యులర్ రూపంలో అంటే గింజల రూపంలో లభ్యమవుతున్నాయి. జనరల్ గా పొడి రూపంలో ఉన్నప్పుడు ఎక్కువ కల్తీ జరిగే ఆస్కారం ఉందన్నమాట. అందుకని రైతులు ఎప్పుడైనా, ఇప్పుడు మనకి సూపర్ ఫాస్ఫేట్ పొడి రూపంలో దొరుకుతుంది, గింజల రూపంలో దొరుకుతుంది, సో గింజల రూపంలో ఉన్నటువంటి సూపర్ ఫాస్ఫేట్ నే రైతు సోదరులు ప్రిఫర్ చేయాలన్నమాట. సో అట్లా ఇప్పుడు ఉప్పు ఉంటది, ఉప్పు మనకు తెలుసు కదా క్రిస్టల్స్ దొరుకుతుంది, దాన్ని మనం ఏంటి మిషన్ లో వేసి యూరియా గ్రాన్యూల్స్ ఎలా ఉంటాయి రౌండ్ గా అలా ఉంటాయి, సో ఇవి ఆ యూరియా గ్రాన్యూల్స్ లో ఈ ఉప్పుని ఒక మిషన్ లో వేసి రోల్ చేస్తే రౌండ్ గా చక్కగా తెల్లగా, యూరియా తెల్లగా ఉంటది, ఉప్పు తెల్లగా ఉంటది షైనీగా. సో ఆ గ్రాన్యూల్స్ కొన్ని మిక్స్ చేసే అవకాశం ఉంది. సో అట్లా అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తీసుకున్నాం అనుకోండి, అందులో కూడా ఉప్పు లేదా ఇసుక. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎలా కనిపిస్తుంది మనకి ఎరువు చూడంగానే, ఎర్ర ఇసుక లా కనిపిస్తుంది. దాంట్లో మనకి ఇటుకరాయి పొడి కూడా పౌడర్ చేసి కలిపే అవకాశం ఉంది, అది పౌడర్ ఫామ్ లోనే ఉంటది జనరల్ గా మ్యూరేట్ ఆఫ్ పొటాష్. సో అలాగే ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా కొంత సూపర్ ఫాస్ఫేట్ గాని రాక్ ఫాస్ఫేట్ గాని, అలాగే ఇప్పుడు 3:15 ఉంటది, సో 3:19 ఎరువు ఉంటది సంకీర్ణ ఎరువులు, 3:19లో 3:15 తెచ్చి కలపచ్చు. అంటే 3:19 ఎక్కువ గ్రేడ్ అంటే ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి ఫర్టిలైజర్ అనమాట. సో అందులో తక్కువ గ్రేడ్ కలిగినటువంటి కాంప్లెక్స్ ఎరువులు కలిపి, ఇట్లా కాంప్లెక్స్ ఎరువుల్లో మిక్స్డ్ ఫర్టిలైజర్స్ అంటే ఇప్పుడు ఒకటి లేదా ఒకేసారి, అంటే రైతులు ఏమనుకుంటారంటే విడివిడిగా వేసే కన్నా 3 ఎరువులు కలిసినటువంటి ఒక మిశ్రమాన్ని కనుక వేసుకుంటే మనం తక్కువ లేబర్ ఖర్చుతోటి వేసుకోవచ్చు. సో అందుకని మిక్సర్స్, ఫర్టిలైజర్ మిక్సర్స్ కూడా ఎరువులు మిక్సర్ రూపంలో మిశ్రమ రూపంలో కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఆ మిశ్రమ రూపంలో ఎరువులు మనం కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి, అవి ఎక్కువ కల్తీ కలిగే ఆస్కారం ఉంది మార్కెట్ లో. అది ఎందుకంటే జనరల్ మెకానికల్ గా తయారు చేసే మిక్సర్స్ కాబట్టి ఏదో రకమైనటువంటి ఎరువు కానటువంటి పదార్థాన్ని కలిపే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా కల్తీ రకరకాల ఎరువుల్లో జరుగుతూ ఉంటది అన్నమాట.
1: అయితే మేడం, ఇప్పుడు మనకి మేజర్ గా ఈ ఫర్టిలైజర్స్ అన్ని ఫ్యాక్టరీ నుంచి వస్తాయి కదా, అసలు ఈ కల్తీ ఫ్యాక్టరీల దగ్గర జరుగుతుందంటారా లేదంటే తర్వాత స్థాయిలో డీలర్ల దగ్గర జరుగుతూ ఉంటుందంటారా?
0: అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ కూడా చెప్పాను కదా, తయారీలోనే కొంత మన 100% ఎరువు మెటీరియల్ ఉపయోగించడానికి కుదరదు. సో అటువంటి పరిస్థితుల్లో ఫిల్లర్ మెటీరియల్ అంటే ఎరువు కానటువంటి పదార్థాన్ని యాడ్ చేసి దాన్ని 100% తీసుకొస్తారు. సో అటువంటి టైంలో కూడా వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఫిల్లర్ యాడ్ చేయాలని ఉంటది. సో అక్కడ కూడా అంటే ఫిల్లర్ మెటీరియల్ ఎక్కువ యాడ్ చేయడం, సో ఆ కంటెంట్ ని తగ్గించే పరిస్థితులు. ఇప్పుడు మనకి యూరియా ఉందనుకోండి, ఎరువు అంటేనే ఫిక్స్డ్ అనమాట, అందులో న్యూట్రియంట్ సపోజ్ యూరియా ఉందనుకోండి 46% నత్రజని మెయింటైన్ చేయాలి. సో అన్ని చోట్ల ఆ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదనేది అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరర్ స్థాయి నుంచి ప్రొడక్షన్ దగ్గర నుంచి మనకి కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి, అక్కడి నుంచి మనం కంట్రోల్ చేసుకోవాల్సిన ఇది ఉందన్నమాట.
1: సో అక్కడ అన్ని స్థాయిలో
0: అక్కడి నుంచి మళ్ళీ డీలర్స్ దగ్గర అన్ని ఛానల్స్ నుంచి కల్తీ జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి స్థాయిలో కంట్రోల్ అనేది అవసరం చేసుకోవాల్సింది ఎక్కడికక్కడ ఏ స్థాయిలో కాస్తాయి.
1: అయితే ఈ వివిధ రకాలైనటువంటి కల్తీలు చెప్పారు కదా మీరు, ఈ కల్తీల వల్ల జరిగే నష్టాలు ఏంటంటారు?
0: అంటే రైతు ముఖ్యంగా నష్టపోతాడండి మెయిన్, ముందు మనం రైతు గురించి ఆలోచించాలి కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, నేను ఎరువు వేశాను అనుకుంటాడు, అందులో పోషక విలువలు తక్కువగా ఉంటాయి, అప్పుడు మళ్లీ ఏమవుతుంది, ఆయన మళ్లీ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ విధంగా ఆయన పెట్టుబడి పెరిగి
1: అదొక నష్టం,
0: ఆర్థికంగా నష్టపోతాడు రైతు. తర్వాత సకాలంలో అంటే ఆ సరైన పోషకం సరైన మోతాదులో అంటే కరెక్ట్ క్వాంటిటీలో వేయకపోవటం వల్ల పంట దిగుబడిలోనూ తగ్గిపోతూ ఉంటది, ఆ విధంగా నష్టపోతాడు. అంతేకాకుండా మనం ఏంటంటే ఇప్పుడు ఈ కల్తీలో కూడా రకరకాల పదార్థాలు, కొన్ని హానికరమైన పదార్థాలు కూడా కలపచ్చు. సో అలా కలపటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ మనం కొన్ని ఆహార పంటల్లో ఉన్నాయి కదా, సో ఆహార పంటల్లో కూడా హానికరమైన పదార్థాలు నేల నుంచి మొక్కకి, మొక్క నుంచి మనం తినే పదార్థంలోకి ఎంటర్ అవటం వల్ల నేల ఆరోగ్యంతో పాటు మానవుల యొక్క ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే నేలలు కూడా ఏమవుతుందంటే ఈ కల్తీ ఎరువులను వాడటం వల్ల

0: సారమైపోవటం, ఉప్పు పారిపోవటం. ఇప్పుడు ఉప్పు కలుపుతున్నాం. సో ఇప్పుడు ఈ ఏ ఫర్టిలైజర్ లో చూసినా ఉప్పు అనేది మెయిన్ కారకం అనమాట కల్తీకి. సో అలా ఉప్పు మనం నేలకి ఎక్కువ యాడ్ చేయడం వల్ల లవణాలు ఎక్కువ పెరిగిపోయి చౌడు బారిపోయే అవకాశం ఉంది.
1: అయితే మనం ప్రధానంగా మనం మొదట్లో చెప్పుకున్నట్టు రైతు స్థాయిలోనే ఈ రసాయనిక ఎరువుల్లో కల్తీని గుర్తించవచ్చా? ఒకవేళ గుర్తించైతే ఎలాంటి సూచనలు తీసుకోవాలి రైతన్నలు కొనేటప్పుడు?
0: కొద్దిగా రైతు సోదరుల కష్టమేనండి అంటే గుర్తించడం అనేది, కాబట్టి కొంచెం సమయం ఓపిక కావాలి. కాకపోతే రైతు సోదరులకు ఏమవుతుందంటే ఇది ప్రతి ఒక్క రైతు సోదరికి ఒక సీజన్ లో కదా మనం పంట పండించేది. ఆ వర్షాలు పడినప్పుడు నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎరువుల్ని నేలకు అందించాల్సిన ఉంటది. అదే టైంలో రష్ కి తెచ్చుకోవటం మళ్ళీ నేలలో అప్లై చేసే టైంకి ఆయనకి టైం ఉండదు. సో పాపం ఆ హర్రీ బర్రీలో అతను తొందరపాటు వల్ల ఈ కల్తీ గురించి ఆలోచించలేడు. ఆయన డీలర్ ఇవ్వగానే తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. తప్పనిసరిగా రైతు సోదరు లైసెన్స్ ఉన్నటువంటి ఫర్టిలైజర్ డీలర్స్ దగ్గర నుంచి, ఇప్పుడంటే మనకి గవర్నమెంట్ ద్వారానే సప్లై ఆర్బీకే ఛానల్స్ నుంచి అలా ప్రొవైడ్ చేస్తున్నారు, నాణ్యమైన ఎరువులను రైతులకు అందించాలన్న ఉద్దేశంతో. అది సక్రమంగా జరిగితే రైతుకి చక్కగా ఆ విలేజ్ లోనే అక్కడ దగ్గరలోనే అతనికి అందుబాటులో ఎరువులు వస్తాయి. కాబట్టి ఇంత ముందంతా రైతు రకరకాల ఇబ్బందులు పడేవాడు. సో ఆయన ఏంటంటే లైసెన్స్ ఉన్న ఆ అధికారి నుంచి ఆ ఫర్టిలైజర్ షాప్ నుంచి ఎరువులు తీసుకోవాలి, అలాగే లేబుల్ తప్పనిసరిగా పాటించాలి. ఆ లేబుల్ మీద ఉన్నట్టే అంటే కరెక్ట్ గా లేబులింగ్ చేశాడా లేదా, కరెక్ట్ ప్రైసెస్ డిస్ప్లే చేశాడా లేదా, ఎంత క్వాంటిటీ ఉంది ఏంటి అదంతా కూడా ఆ ఫర్టిలైజర్ షాప్ లో ఉండాలన్నమాట. అలాగే రైతుకి ఏదైనా అనుమానం వచ్చినా, అంటే జనరల్ గా ఏంటంటే చాలా వరకు ఇవి కెమికల్స్ కాబట్టి వాతావరణంలో తేమను గ్రహించేసి ఆ బ్యాగ్ లోనే కేక్ ఫామ్ లాగా అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి అన్నమాట. మనకి ఎరువు ఎలా ఉండాలంటే ఈజీగా రైతు చేతులతోటి వెదజల్లటానికి అట్లా ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు ఉండాలి ఎరువు అనేది. సో అట్లా ఏమైనా గడ్డలు గడ్డలుగా ఉంటే నిలవ ఉన్న ఎరువు గాని ఎరువు యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోయినట్టు అనమాట దాని యొక్క సామర్థ్యం. సో అలాంటి గమనించుకోవాలి ఫిజికల్ గా. అలాగే బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు కూడా అతను చూసుకోవాలి, అంటే కరెక్ట్ వెయిట్ ఉన్నాయా లేవా అనేది. అవసరమైతే రైతుకి అడిగే రైట్ కూడా ఉంది, నా ఎదుటే నాకు నా బ్యాగ్ వెయిట్ చూపించమని కూడా ఉంది, అడగొచ్చు అనమాట. అలాగే తప్పనిసరిగా బిల్స్ అవి తీసుకోవాలి. సో ఇవి కాకుండా రైతు స్థాయిలో మనం కొన్ని చిన్న చిన్న పరీక్షల ద్వారా, ఆ పరీక్షలు ఏంటి మెయిన్ మనం ఇది రైతుకి అవగాహన కల్పించాలి. ఒకటి భౌతిక పరీక్షలు అంటాము, రెండు నీటిలో కరిగించే పరీక్షలు, మూడు రసాయనిక పరీక్షలు అనమాట. సో ఈ భౌతిక పరీక్షలు అంటే ఏంటంటే బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు రైతు బ్యాగ్ లో ఉన్న ఎరువంతా అందులో అంటే ఇప్పుడు గ్రాన్యులర్ ఫామ్ లో అంటే గింజల రూపంలో ఉంటున్నాయి అని చెప్తున్నాను కదా, క్రిస్టల్ రూపంలో. సో అవన్నీ ఒకే సైజులో ఒకే పరిమాణంలో ఉండాలన్నమాట. ప్లస్ ఆకారం కూడా అంటే రౌండ్ ఏ షేప్ అయితే ఉన్నాయో అన్ని అదే షేప్ లో ఉండాలి, అదొకటి చూసుకోవాలి. రంగు ఎలా ఉంది, రంగు ఏమన్నా మారిందా? ఇప్పుడు యూరియా ఉందనుకోండి తెల్లగా ఉండాలి. సో రంగు మారినా ఆకారంలో మార్పు ఉన్నా గానీ పరిమాణంలో తేడా ఉంటే గనక మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ గా మనం నీటిలో కరిగించే పరీక్షల ద్వారా కొన్ని రసాయనిక చిన్న చిన్న కొద్దిపాటి రసాయనిక పరీక్షల ద్వారా మనం రైతు తెలుసుకోవచ్చు అనమాట కల్తీ జరిగినట్టుగా అనుమానిస్తే. సో ముఖ్యంగా ఇంత ముందే చెప్పాను నేను పొడి రూపంలో ఉన్న ఎరువుల్లో మనం కల్తీని కనుక్కోవటం కూడా కష్టం. సో కాబట్టి రైతు ఇప్పుడు సూపర్ ఫాస్ఫేట్ పొడి రూపంలో దొరికిన గ్రాన్యులర్ రూపంలో ఉన్న కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉన్నప్పటికీ ఆ గ్రాన్యులర్ ఫామ్ నే రైతు బెస్ట్ అనమాట. సో ఇంకా మిగతా మనం చెప్పుకున్న రైతు వేసే ఎరువులు అన్ని చెప్పుకున్నాం కదా, యూరియా అని, సూపర్ ఫాస్ఫేట్ అని, డిఏపి అని, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని. ఏ ఎరువైనా ఏంటంటే నీటిలో బాగా కరగాలండి. సో నీటిలో బాగా కరగంది, ఇప్పుడు ఎరువు అనేది మనం వేసింది వేసినట్టు మొక్క తీసుకోలేదు. సో నీటిలో కరిగి ఎరువు అంటే ఏంటంటే ఒక సాల్ట్ అనమాట. సాల్ట్ ఏమవుతుంది, మనం నీటిలో కరిగించినప్పుడు అయాన్ రూపంలో విడిపోయి మొక్కకు ఉపయోగపడే రూపంలో అయాన్ రూపంలోనే మొక్క తీసుకోగలదు. సో అట్లా అందుకని మనం ఏంటంటే నీటిలో కరిగించే పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. సో మనం వేసినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు యూరియా తీసుకున్నాం. సో యూరియాని గనక 1 గ్రాము యూరియాని మనం అంటే మనం డిస్టిల్డ్ వాటర్ అంటాం, అంటే స్వేదజలం అంటే. సో అటువంటి వాటర్ అంటే లవణాలు లేనటువంటి నీటిని ఉపయోగించి ఈ ఫర్టిలైజర్ ని డిజాల్వ్ చేసుకుంటే అంటే కరిగించుకొని బాగా కరిగిపోవాలి, పూర్తిగా కరిగిపోవాలి. అలాగే కరిగిపోయిన ద్రావణాన్ని కనుక మనం చేతితో పట్టుకుంటే ఎట్లా ఉంటదంటే, ఫ్రిడ్జ్ లో మనం వాటర్ బాటిల్ తీస్తే ఎలా ఉంటది, చల్లగా ఉంటది. సో అట్లా చల్లగా ఉంటే కనుక అది కల్తీ లేనటువంటి ఎరువు, యూరియా ఎరువు. అలా అనిపించలేదు మనకి, కల్తీ జరిగిందని అనుమానం వచ్చింది అనుకోండి, అప్పుడు మన యూరియా ఎరువుకి ఇప్పుడు మనం మళ్ళీ 1 గ్రాము యూరియా తీసుకొని 5-10 ml వాటర్ లో కరిగించి అందులో గనక మనకు 1 సిల్వర్ నైట్రేట్ అనే ఒక ద్రావణాన్ని, 1-5 చుక్కల సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని గనక తీసుకొని ఇస్తే మనకి తెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది అనమాట. తెల్లని అవక్షేపం ఏర్పడితే గనక ఆ ఎరువు కల్తీ జరిగిందని మనం అనుమానించవచ్చు. అట్లా మనం యూరియాని టెస్ట్ చేసుకోవచ్చు. సో గ్రాన్యుల్ సైజ్ అంతా ఒకేలాగా ఉందా, ఆకారంలో ఏమైనా తేడా ఉందా, కలర్లో తేడా ఉందా, సో అందులో ఏమీ లేకపోతే నీటిలో కరిగించుకోవటం. సో కరిగిన యూరియా ద్రావణం మనకి చేతితో తాకినప్పుడు చల్లగా
1: ఉండాలి.
0: ఇవన్నీ రైతు స్థాయిలో చేసుకోగలడు అనమాట. అట్లాగే ఈ కొద్దిపాటి కెమికల్స్ ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు ఎరువులు వాడే రైతులు ఇటువంటి కెమికల్స్ కూడా దగ్గరలో ఉంచుకొని కొంచెం టెస్ట్ చేయించుకుంటే గనక అతనికి అనుమానం వస్తే సంబంధిత వ్యవసాయ అధికారికి సంబంధించి నేను పలానా షాప్ లో కొన్నాను, నాకు ఈ విధంగా అనుమానం ఉందంటే అప్పుడు కరెక్ట్ పద్ధతిలో శాంప్లింగ్ తీసి దాన్ని ల్యాబ్ లో మళ్ళీ డీటెయిల్డ్గా మనం సంపూర్ణంగా పరీక్షలు చేసి ఆ కల్తీ జరగబడిందా, ఎంత శాతం ఉంది యూరియా నత్రజని శాతం, అట్లా మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. అట్లా మనం యూరియాని చేసుకోవచ్చు. అలాగే అమ్మోనియం సల్ఫేట్ అనేది ఇంకొక ముఖ్యమైన ఎరువు నత్రజని సప్లై చేయడంలో. సో ఇది కూడా ఏంటంటే, ఇది నీటిలో కరిగించినప్పుడు లేత గోధుమ రంగులో ఉంటుంది అనమాట. ఆ సొల్యూషన్ మనకి లేత గోధుమ రంగులో ఏర్పడుతుంది, కానీ చల్లదనం కనిపించదు. యూరియా కరిగిస్తే చల్లదనం అనిపిస్తుంది, ఇందులో చల్లదనం రాదనమాట. ఆ విధంగా మనం ఇందులో కల్తీ జరిగిందా లేదా అనేది గుర్తించుకోవచ్చు. అట్లాగే డిఏపి అనేది ఒక ప్రధానమైన ఎరువు అని చెప్పాను, ఇది నత్రజని భాస్వరాన్ని ఇస్తుంది. సో ఈ ఎరువు కూడా ఏంటంటే, ఒక ఇంతకుముందు చెప్పాను డిఏపి నత్రజని భాస్వరాన్ని ఇస్తుంది, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఒక ఎరువు ఉంటుంది, అది కూడా భాస్వరాన్ని ఇస్తుంది. కాకపోతే ఏంటంటే 2 గుళికల రూపంలో లభ్యం అవుతాయి. అప్పుడు ఏం చేస్తాడు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నే డిఏపిలో కొన్ని గ్రాన్యూల్స్ డిఏపిలో కలిపి అమ్మటానికి కూడా అవకాశం, ఎందుకంటే చూడటానికి అవి అన్ని ఒకే కలర్ లో ఉంటాయి, బలపం మట్టి కలర్ లో గ్రాన్యూల్స్ ఒకలాగే ఉంటాయి ఆకారం. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, 2 గ్రాన్యూల్స్ లో ఏమన్నా కల్తీ కలిసిందా అనేది భౌతికంగా మనం ఎట్లా చూడొచ్చు అంటే, ఆకారంలోను లేకపోతే సైజ్ లోను తేడా లేనప్పుడు ఈ డిఏపి గ్రాన్యూల్స్ కనుక మనం వేడి చేస్తాం అనమాట. ఒక షీట్ తీసుకొని ఒక జల్లెళ్ళ లాంటి పదార్థం తీసుకొని కాసేపు అలా వేడి చేస్తాం అనుకోండి, మ్యాచ్ బాక్స్ తీసుకొని అయినా, ఈ డిఏపి గ్రాన్యూల్స్ ఏంటంటే బల్జ్ అవుతాయి, అంటే ఉబ్బుతాయి అనమాట, ఉబ్బి కొద్దిగా అటు ఇటు మూవ్ అవుతాయి. అయితే అవి ఒరిజినల్ డిఏపి అలా ఉబ్బకుండా మూవ్ అవ్వకుండా ఉంటే గనక అందులో కలితీ జరిగినట్టు గమనించుకోవచ్చు. అట్లా మనం ఈ భౌతికమైన టెస్టులు నీటిలో కరిగించే పరీక్షిస్తారు. అట్లాగే ఇంకా మనం నీటిలో కరిగించాం అనుకోండి డిఏపిని, మడ్డి లాంటి ద్రావణం ఏర్పడుతుంది. దానికి మనం ఏం చేస్తామంటే, 1 ml నత్రికాములం, ఇది ఇంకొక కెమికల్ అనమాట, ఇది ఒక యాసిడ్, ఇది వేసాం అనుకోండి ఎరువు పూర్తిగా కరిగిపోయి ఒక రకమైన సెమీ సాలిడ్ లాగా ఒక ద్రావణం ఏర్పడుతుంది. సో అట్లా కనుక ఏర్పడితే అది స్వచ్ఛమైన డిఏపి అనుకోవచ్చు. ఆ విధంగా కాకుండా నత్రికాములం వేసినా కరగకుండా, ఆ పార్శ్వ పదార్థం ఏర్పడకుండా మడ్డి అట్లాగే అడుగును ఉంటే గనక అది కల్తీ, అంటే బంక మట్టి అలా ఉంటే గనక అట్లా సెటిల్ అయ్యిద్ది అనమాట అడుగును. సో అట్లా మనం డిఏపి ఎరువుని ముఖ్యంగా మనం సూపర్ ఫాస్ఫేట్ కల్తీ జరిగిందా లేకపోతే ఏమైనా బంకమన్ను ఎక్కువగా కలిసిందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక మూడవది ప్రధానమైన ఎరువు పొటాష్ అందిస్తుంది, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటాం. అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే పొటాషియం క్లోరైడ్ అనమాట, పొటాష్ పొటాష్ అంటారు జనరల్ గా. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇంకా కాస్ట్లీ కాబట్టి, ప్లస్ తక్కువ గ్రేడ్ కాబట్టి జనరల్ గా. సో ఇది కూడా నీటిలో కరిగిస్తాము, 1 గ్రాము ఫర్టిలైజర్ తీసుకుని టెస్ట్ ట్యూబ్ లో 5 ml వాటర్ వేసి కరిగిస్తే గనక ఎక్కువ భాగం కరుగుతుందండి, ఏదో కొద్ది భాగం అట్లా తేలియాడుతూ ఉంటది. అట్లా మన చల్లగా ఉంటది ఆ ద్రావణం చేతికి. ఒకవేళ కరగకుండా ఎక్కువ భాగం పరిశ్రమలు, ఇప్పుడు మనం ఇటుకు రాయి పొడి కలిపేసాం అనుకోండి, అందులో అడుగు వెళ్ళిపోతుంది ఎక్కువ భాగం. సో అట్లా మనం కల్తీ జరిగిందిగా గుర్తించవచ్చు. అదే కాకుండా మనం కల్తీ జరిగింది ఇంకా మనం ఏమైనా తెలుసుకోవాలి అంటే గనక, పొటాషియం కోబాల్ట్ నైట్రేట్ అనే ఒక కెమికల్ గనక కరిగిన నీటిని వడకట్టుకుని అందులో వేస్తే గనక పసుపు పచ్చని అవక్షేపం ఏర్పడితే ఓకే పొటాష్ ఉంది మనకి ఇందులో ఆ మూలకం ఉంది పొటాష్ ఎరువులు అనేది మనం నిర్ణయించుకోవచ్చు.
1: ధన్యవాదాలండి మధువాణి గారు. ఈ రోజు మన స్టూడియోస్కి వచ్చి రైతు స్థాయిలో ఈ రసాయనిక ఎరువుల్లో చిన్న చిన్న టెస్టుల ద్వారా రైతన్నలు అవగాహన కల్పించుకుని ఎలా ఈ కల్తీని గుర్తించుకోవచ్చో తెలియజేశారు. ధన్యవాదాలు.
2: రైతు స్థాయిలో ఎరువుల్లో కల్తీని కనుగొనే పద్ధతులు డాక్టర్ పి మధువాణి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం

జానపద గీతం విన్నారు. ఎంసీఎం 125 అనే కొత్త వరి వంగడాన్ని గురించి తెలుసుకుందాం. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఎంసీఎం 125 వరి విత్తనాన్ని గురించి తెలుసుకుందాం. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం ఇప్పటి వరకు చౌడు భూములకు అనువైన వివిధ రకాల వరి వంగడాలను రూపొందించింది. తాజాగా ఎంసీఎం 125 అనే రకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల దీనికి అనుమతులు లభించడంతో శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయు 1042, ఎంటీయు 1061 విత్తనాలను సంకరించేసి ఎంసీఎం 125 విత్తనాన్ని రూపొందించారు. ఇది ఖరీఫ్కి అనువైన రకమని, పంటకాలం 145 రోజులుంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ రకం కొంతవరకు దోమపోటు, అగ్గి తెగులు, మెడవిరుపు తెగుళ్లను కూడా తట్టుకుంటుందని వీరు తెలియజేస్తున్నారు. మొక్క 110 నుండి 115 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఎకరానికి చౌడు నేలల్లో 30 బస్తాలు, సాధారణ భూముల్లో 40 బస్తాల వరకు దిగుబడిస్తుంది. ఎంటీయు 1061, బీపీటీ 5204 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంసీఎం 125 రకాన్ని చౌడు భూముల్లోనూ అలాగే సాధారణ భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చని మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం వారు తెలియజేస్తున్నారు. ఎంసీఎం 125 అనే కొత్త వరి వంగడాన్ని గురించి మీరింతవరకు విన్నారు.

ఈనాటి పంటసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా చిత్ర పాడిన ముకుందా చిత్రం నుంచి పాట, సంగీతం మిక్కీ జే మేయర్, సాహిత్యం సిరివేనెల సీతారామశాస్త్రి.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రీనిధి వి శ్రీ సౌమ్య పాడిన బాహుబలి 2 చిత్రం నుంచి పాట, సంగీతం MM కీరవాణి.

కార్యక్రమం ఇప్పుడు శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడిన గబ్బర్ సింగ్ చిత్రం నుంచి ఈ పాట, గీత రచన చంద్రబోస్.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నరేష్ అయ్యర్ ప్రశాంత్ని పాడిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రంజిత్ మహాలక్ష్మి పాడిన అతడు చిత్రం నుంచి ఈ పాట, గీత రచన సిరివెన్నెల

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. వార్తల వివరాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ప్రధానమంత్రి ఫ్రాన్స్లోని నీస్ నగరాన్ని సందర్శించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశం కానున్నారు. తన పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో నరేంద్ర మోదీ ఫ్రాన్స్, భారతదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడినట్లు తెలిపారు. రేపు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రధాని చెప్పారు. అదేవిధంగా భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు మరింత వేగం పుంజుకోనున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్లోవేకియా పర్యటన అనంతరం నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఇవియాన్లో ఈ నెల 16-17 తేదీల్లో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. గ్రామీణ భారత వికాసంతోనే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. వికసిత భారత్ 2047 కోసం సుస్థిర వ్యవసాయం, సాంకేతికత, అనుసంధానంతో స్పష్టమైన ఫలితాలు అనే అంశంపై న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా ప్రసంగిస్తూ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించడం ద్వారా ప్రపంచ వ్యవసాయ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి భారతదేశం ఎదగగలదని అన్నారు. దేశంలో వ్యవసాయం కేవలం ఒక ఆర్థిక రంగం మాత్రమే కాదని, సంస్కృతి, నాగరికత, జీవన విధానంలో అంతర్భాగమని ఓం బిర్లా పేర్కొంటూ
1: దేశ్ కే రోడ్ మ్యాప్ కో 2047 కా బనాయేంగే తబ్ వికసిత్ భారత్ కే సప్నో కా సంకల్ప కా సాకార్ పూరా హోగా లేకిన్ ఉస్మే సబ్సే బడా ఆధార్ భారత్ కా కృషి కా హై ఔర్ ఇసిలియే కృషి హమారే ఖాద్య సురక్షా కో తో ప్రధాన కర్తీ హై హమారీ గ్రామీణ అర్థవ్యవస్థా హమారీ సామాజిక స్థిరతా కిసాన్ కే జీవన్ కే అందర్ ఆర్థిక సామాజిక పరివర్తన్ ఔర్ ఉస్కే సాథ్ దేశ్ కీ రాష్ట్ర కీ సేవా కా యే కామ్ అగ్రికల్చర్ కిసాన్ కే మాధ్యమ్ సే హీ సంభవ్ హో సక్తా హై.
0: దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. పుదుచ్చేరిలో విలేకరులతో ఈరోజు మాట్లాడిన ఆయన, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా మానవ వనరులు, ఇతర వనరులు వినియోగం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ మధ్యకాలంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, 5 లక్షలకు పైగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన రహిత స్థితిని సాధించామని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ కేటాయించే నిధులు 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని మురుగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన పర్యటనలో భాగంగా మురుగన్ పుదుచ్చేరి రైల్వే స్టేషన్ పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడ జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్పూర్లో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని చెప్పారు. 2025 జనవరిలో ప్రకటించిన విధానం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1600 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని అన్నారు. వీటిలో ఇప్పటికే 24 కేంద్రాలు పనిచేస్తుండగా మరో 12 కేంద్రాలు ఏర్పాటు దశలో ఉన్నాయని, ఇప్పటివరకు సుమారు 10 లక్షల మంది ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందారని కేంద్ర మంత్రి వివరించారు. ఈ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏటా సుమారు 1.15 కోట్ల మంది డ్రైవింగ్ శిక్షణ పొందుతారని, తద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 5 సిబ్బంది మృతి చెందడం పట్ల భారత వైమానిక దళం IAF తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ విమాన ప్రమాదం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ యు కెమరం కుమావత్, అగ్నివీర్ యు డానిష్ ఆలం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. దేశానికి వారు అందించిన ధైర్యం, సేవను ఎల్లప్పుడూ గర్వంగా, కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. ఈ విషాద సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. రాష్ట పర్యటనలో భాగంగా సిమ్లాలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక సహాయ పథకం కింద 2,381 కోట్ల రూపాయలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా 2,006 కోట్ల రూపాయలు, బాహ్య సహాయ ప్రాజెక్టుల కోసం 2,150 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, రికార్డు స్థాయిలో 2,911 కోట్ల రూపాయల కేటాయింపులతో కూడిన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: హైడల్ ప్రాజెక్ట్ కి దృష్టి సే అగర్ హమ్ జానే, ఆప్ సబ్ పత్రకార రేణుకా డ్యామ్ కే బారే మే లంబే సమయ సే లిఖతే రహే, రేణుకా డ్యామ్ కో నేషనల్ ఇంపార్టెన్స్ కా ప్రాజెక్ట్ డిక్లేర్ కర్ దియా గయా హై ఔర్ 7,000 కరోడ్ రూపాయే ఉస్కే లియే శాంక్షన్ హో చుకే హై. హమారే లూరీ స్టేజ్ 1 హైడ్రో ప్రాజెక్ట్ కే లియే 1,800 కరోడ్ రూపాయే శాంక్షన్ హో చుకే హై ఔర్ కామ్ చల్ రహా హై. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిర్మౌర్ ఆపరేషనల్ హో రహా హై, 531 కరోడ్ రూపీస్ ఉస్పే భీ ఖర్చ్ హుయే హై. రైల్వేస్ మే ఇసీ సాల్ హిమాచల్ 2,911 కరోడ్ రూపాయలు ఖర్చ్ హోరే.
0: దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD ఈరోజు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కేరళం, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ తెలియజేస్తూ,
3: డస్ట్ స్ట్రోమ్ వార్నింగ్స్ అండ్ థండర్ స్క్వాల్ వార్నింగ్స్ ఆర్ గివెన్ ఫర్ రాజస్థాన్, సో దాట్స్ వై యూ కెన్ సీ దట్ ఓరెంజ్ కలర్ వార్నింగ్ ఇస్ ఇష్యూడ్ ఫర్ దెమ్. సిమిలర్ వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ మధ్యప్రదేశ్ ఆల్సో. హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ టుడే ఫర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, అసమ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం అండ్ గంగెటిక్ వెస్ట్ బెంగాల్. ఇన్ సౌత్ పెనిన్సులర్ ఇండియా యూ కెన్ సీ దట్ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ తెలంగాణ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు.
0: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 51 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్స్లు కొట్టి 102 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే అరంగ్రేటంలోనే చెరో 3 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను 194 పరుగులకే కట్టడి చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీమతి ఎస్ఏ జోసఫిన్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవ విశేషాలు సమర్పణ డాక్టర్ ఎస్ మదన్మోహన్. తరువాత సరస వినోదిని సమస్యపూర్ణం సమర్పణ డాక్టర్ పైడపాటి ఉమానాథ శర్మ. ఇంకా లలిత గీతాలు ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎస్ శశాంక్ గారి వేణుగానం వింటారు. 10:30 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్యకుమార్ గారితో పరిచయం. 11:00 తెలుగు సాహిత్య విమర్శలో కెకే రంగనాథాచార్యులు, శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం. తరువాత చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం, శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం. అనంతరం కల్పలత. 1:30 వనితావాణి కార్యక్రమంలో పిల్లల్లో మనోవికాసానికి బాల సాహిత్యం, శ్రీమతి జి రాధికారావు గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి తూము కృష్ణకుమారి బృందం వారిచే భజనావళి. 7:15 పంటసీమల కార్యక్రమంలో బొప్పాయిని ఆశించే పురుగులు, తెగుళ్లు, నీటి యాజమాన్యం డాక్టర్ వి సురేఖాదేవి గారితో పరిచయం. అనంతరం జానపద గీతం విశేషాలు ఉంటాయి. 10:00 రవివాసరియ్య అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట. ఒప్పుకున్న తప్పు చీపురులా మనసుని శుభ్రం చేస్తుంది. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:47 దాటి 24 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియా వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.